ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ నెల 1వ తారీఖు మంగళవారం. నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 45 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు సుందరకాండ మొదటి భాగం విన్నారు. గానం చేసిన వారు శ్రీ ఎంఎస్ రామారావు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత శ్రీమతి వై చంద్రకళ.
1: వినదగు అంశము ఆశ. వినదగు అంశము వలన నిరాశాపరులకు ఆశ జనించును. ఎట్లనగా వినదగు మాటలను విని ఆచరించవలెను. ఆచరణ వలన అనేక ప్రయోజనములు కలుగును. మొదట శ్రద్ధగా వినవలెను. విని విని తమకు వీలైన సాధనముల ద్వారా ఆచరించవలెను. సామాన్యంగా మానవులకు తమ కోరికలు నెరవేరినచో ఆశ కలుగును. దీని వలన మనస్సు సంతోషమయమై తేలికయ్యి ఆనంద డోలికలలో ఓలలాడును. ఆశలు కూడా ధర్మబద్ధంగా నీతి నియమాలతో ఉండాలి. అప్పుడు ఆశ ఫలితాలు కూడా ఆదర్శవంతములై ఇతరులు కూడా ఆచరించుకొనుటకు అవకాశము ఏర్పడును. ఉపమానముగా త్రేతాయుగములో సీతాదేవి అశోకవనములో మహా దుఃఖితయై దుఃఖించి దుఃఖించి చివరకు నిరాశతో తన ప్రాణములపై ఆశను వదిలి ప్రాణత్యాగమునకు సిద్ధపడెను. తన పొడవాటి కురులతో కంఠమునకు ఉచ్చు బిగించుకుని సమయమున హనుమ యొక్క శ్రీరామ పదశబ్దము విని ఆశతో చూడగా మారుతి కనిపించి తన బాధను తొలగించెను. అప్పుడు అంత నిరాశలో కూడా ఆశ తొనికిషలాడెను. ఆ ఆశ సీతాదేవి యొక్క దుఃఖాన్ని రూపుమాపి తన మనోరథమును నెరవేర్చెను. అందుచే ఆశకు అంత పెద్ద మహోపకారము చేయు శక్తి కలదు. కనుక ఆశ చాలా శ్రేష్టమైనది. అలాగే ద్వాపరయుగములో నిరాశతో ఉన్న అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ గీత బోధ చేసి కర్తవ్యమును బోధించి ఆశ కలిగించి తన కర్తవ్యమును గుర్తు చేసి కార్యోన్ముఖునిగా చేసెను. ఇది కూడా వినదగు అంశములోని ఆశ యొక్క ప్రభావమే. దీనివల్ల అర్జునుల్లో ఆశ కలిగి యుద్ధము చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి భూభారాన్ని తగ్గించి ముఖ్యమైన వీరునిగా యోగిగా కీర్తి ప్రతిష్టలను పొందెను. ఇక కలియుగానికొస్తే శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాల జ్ఞానాన్ని కుల మత జాతి లింగ వయోభేదములు లేకుండా అందరికీ వినదగు విషయాలైన భక్తి జ్ఞాన అంశములను బోధించి నిరాశ పరులైన మానవుల హృదయాలలో ఆశ కలుగజేసి వారిని కృతార్థులను చేసిరి. ఉదాహరణగా దూదేకుల సిద్ధయ్య గారు, పశువుల కాపరి యజమానురాలైన అచ్చమ్మ గారు, మాదిగ కక్కయ్య గారు, నవాబు గారైన ముస్లిం రాజులకు కూడా జ్ఞానమును పంచిరి. కనుక సామాన్యులైన కక్కయ్య అచ్చమ్మ లాంటి వారే కనీస తెలివితో వినదగు జ్ఞాన విషయములను విని వాటిని తదేక దీక్షతో ఆచరించుట వలన వివేకవంతులై చరిత్రలో నిలిచిపోయారు. ఈ ప్రపంచమునకు మార్గదర్శకులైరి. కనుక సామాన్యులమైన మనమందరము వినదగు అంశములోని ఆశయాను మంచి విషయములను గ్రహించి అన్ని రంగాలలోనూ అభివృద్ధిని సాధించి మనుష్యులందరూ కృతార్థులై తన జీవితాలను ఆనందమయముగా చేసుకొనుటయే వినదగు అంశములోని ఆశాను విషయం యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
0: శ్రీమతి వై చంద్రకళ వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు, ఈనాటి అంశం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి విధి విధానాలు. ఈ అంశం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ తెలియజేస్తారు.
2: రైతు సోదరులకు నమస్కారాలు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో రైతులకు సంబంధించినది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. ప్రధాన

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఒకటి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇంకొకటి, అలాగే కిసాన్ నమో డ్రోన్ దీది అనే పథకాలు ముఖ్యంగా ఉన్నాయి. చాలా పథకాలు ఉన్నా కూడా అమలులో ఉన్న పథకాలు చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఇది అన్ని చిన్న మరియు సన్న రైతులకు సంవత్సరానికి 6,000 వరకు కనీసం ఆదాయ మద్దతు అందించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం పెట్టుకుంది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం అన్ని భూములు కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో చెల్లించడం జరుగుతున్నది. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క ముఖ్య లక్ష్యం చూసుకున్నట్టయితే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం మనం కీలక భాగం. అలాగే మన జీవన ఉపాధి కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి రైతులు సమాజంలోని కీలకమైన విభాగాలలో ఒకరు. కాబట్టి దేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రబలంగా ఉన్న సామాజిక ఆర్థిక అసమానతల కారణంగా వ్యవసాయ సంఘాలు తరచుగా ఆర్థిక శ్రేయస్సుతో ఇబ్బంది పడుతున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ సమస్య భారత జనాభాలో ఎక్కువగా భాగాన్ని పీడిస్తూ ఉన్నాయి. ఈ సామాజిక మరియు ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాల ద్వారా అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఉన్నాయి. ఇటువంటి వర్గాలను ఉన్నతీకరించడానికి ఉద్దేశించబడ్డాయి. కాబట్టి ఈ సన్న చిన్న రైతుల వర్గాలను సహాయం చేయడానికి భారత ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించడం జరిగినది. ఈ పథకం కింద భారత ప్రభుత్వం 9 ఆగస్టు 2020న 6వ విడత విడుదల చేసినది. అలాగే దాదాపు 8.5 కోట్ల మంది రైతులకు లభ్యం చేకూరినది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డిసెంబర్ 1, 2018 నుండి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం మొదట ప్రకటించిన విధంగా ఈ పథకానికి 75,000 కోట్లు కేటాయించబడతాయన్నమాట. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ పథకంలో ముఖ్యంగా మనం కొన్ని విషయాలను చర్చించుకుందాం. మొదటగా చూసుకున్నట్టయితే ఆదాయ మద్దతు. ఈ యోజన యొక్క ప్రధాన లక్షణం రైతులకు అందించే కనీస ఆదాయ మద్దతు. ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబం భారతదేశం అంతటా సంవత్సరానికి 6,000 రూపాయలు పొందే హక్కును కలిగి ఉంటుంది. అయితే ఈ మొత్తం ఒకేసారి పంపిణీ చేయబడదు. 3 సమాన వాయిదాలుగా విభజించి 4 నెలల వ్యవధిలో చెల్లిస్తారు. ప్రతి రైతుకు 4 నెలలకు 2,000 రూపాయలు అందుతుంది. లబ్ధిదారులు ఈ మొత్తాన్ని అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మార్గదర్శకాలు ఎటువంటి వినియోగ పరిమితిని వర్తించలేదు. అలాగే వీటి యొక్క నిధులు ఎలా చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం ప్రాయోజిత రైతు సహాయక పథకం అందిస్తున్నది. కాబట్టి దాని మొత్తం నిధులు భారత ప్రభుత్వం నుండే వస్తాయి. ప్రారంభంలో ఈ చొరవ కోసం ఖర్చు వేయడానికి సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు నిల్వను ప్రకటించింది. ఈ పథకం యొక్క లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ప్రత్యక్షంగా ప్రయోజన బదిలీ చేయడం జరిగింది. లేదా DBT ద్వారా తాజాగా విడతలో 17,000 కోట్ల పంపిణీ చేయబడింది. అలాగే నిధుల బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాపై ఉన్నప్పటికీ లబ్ధిదారులు గుర్తించి దాని పరిధిలోకి లేదు. కాబట్టి బదులుగా రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు బాధ్యత వహించాయి. ఈ ప్రభుత్వాలు పథకం ద్వారా ఏ రైతు కుటుంబాలకు ప్రయోజనం పొందుతాయో మొదటిగా గుర్తించగలగాలి. తరువాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిర్వచనం ప్రకారం ఒక రైతులో భర్త, భార్య మరియు మైనర్ బిడ్డలు లేదా పిల్లలు ఉంటారని గమనించడం ముఖ్యం. అలాగే పిఎం కిసాన్ నిధి యొక్క అర్హత ప్రమాణాలు మనం చూసుకున్నట్లయితే అత్యంత కీలకమైన లక్షణాలలో ప్రభుత్వ పథకం అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఈ యోజన నుండి ప్రయోజనం పొందవచ్చు. చిన్న మరియు సన్నకారు రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి అర్హులు. అలాగే సాగునీటి రైతు కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారులు భారతీయ పౌరుడై ఉండాలి. వీటితో పాటు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నమోదు చేయించుకోవాలి. మార్గదర్శకాలు దాని లబ్ధిదారుల జాబితా నుండి కొన్ని వర్గాల వ్యక్తులకు కూడా మినహాయింపు ఉంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుండి ఎవరు మినహాయించబడతారు అని చూసుకున్నట్లయితే
భూస్వామి అయిన

0: అనర్హులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అనర్హులు, రాజ్యాంగ పదవిలో కలిగిన వ్యక్తులు ఉండరాదు. ఏదైనా ప్రభుత్వ మంత్రిత్వ శాఖ విభాగం లేదా కార్యాలయం నుండి లేదా ఫీల్డ్ యూనిట్లో ఉద్యోగులు లేదా అధికారులు కొనసాగుతున్న లేదా సేవలు అందిస్తున్న వ్యక్తులు అయి ఉండకూడదు. అలాగే ప్రభుత్వ సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు కూడా అర్హులు కావు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుతం లేదా మాజీ మంత్రులు ఉన్నా కూడా అర్హులు కారు. లోక్సభ మరియు రాజ్యసభ ప్రస్తుత మరియు మాజీ సభ్యులు ఉన్నవాళ్ళు కూడా అర్హులు కారు. రాష్ట్ర శాసనసభ మరియు రాష్ట్ర శాసన మండలి ప్రస్తుత మరియు మాజీ సభ్యులు కూడా అర్హులు కారు. జిల్లా పంచాయతీ ప్రస్తుత లేదా మాజీ చైర్మన్ పర్సన్స్ కూడా అర్హులు కారు. ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రస్తుత మరియు మాజీ మేయర్ కూడా ఇటువంటి వాళ్ళు అర్హులు కారు. మనం గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను శాఖల ద్వారా దాఖలాలు చేసిన ఏ వ్యక్తి అయినా కుటుంబం అయినా ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన పొందుకునేందుకు అర్హులు కారు. పదవీ విరమణ చేసిన వ్యక్తి ప్రతి నెలకు 10,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నా అతని కుటుంబానికి ఈ పథకం నుండి మినహాయించబడతాయి. పెన్షనర్లు, మల్టీటాస్కింగ్ సిబ్బంది లేదా క్లాస్ 4 ఉద్యోగస్తులు లేదా గ్రూప్ D ఉద్యోగులు ఇటువంటి పథకాన్ని అర్హులు కారు. డాక్టర్లు, ఇంజనీరు, చార్టెడ్ అకౌంట్స్, న్యాయవాదులు మరియు ఆర్కిటెక్ట్స్ ఇటువంటి నిపుణులు తమ తమ రంగాలలో వృత్తిపరంగా పాలు పంచుకున్న కుటుంబాలు ఈ పథకానికని అర్హులు కారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎలా నమోదు చేసుకోవాలో చూసుకున్నట్లయితే ఈ పథకానికి అర్హత సాధించిన వ్యక్తులు తమను తాము లబ్ధిదారుడుగా నమోదు చేయించుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చూసుకున్నట్లయితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం PMKSNY నోడల్ అధికారులను నామినేటెడ్ చేయాలి. ఈ పథకంలో నామినేటెడ్ చేసుకున్న వ్యక్తులను సంప్రదించాలి. అర్హత కలిగిన రైతులు నమోదు చేసుకోవడానికి స్థానిక పట్వారీలు లేదా రెవెన్యూ అధికారులను కూడా సంప్రదించుకోవాలి. అలాగే CSC కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ పథకంలో కూడా నమోదు చేసుకునే అర్హత ఉంటుంది. వీటితో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ప్రత్యేక పోర్టల్స్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే అధికారిక వెబ్సైట్లను సందర్శించి రైతు కార్నర్ విభాగంలో కొత్త రైతు నమోదు కూడా చేసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం నమోదు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు చూసుకున్నట్టయితే ఆధార్ కార్డులు, పౌరసత్వ రుజువు, అలాగే భూమి యాజమాన్యం నిరూపించే పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు. వ్యక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకుంటే అటువంటి పత్రాలను స్కాన్ చేసి కాపీలను అందించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి వాయిదాకు 2,000 రూపాయలు ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారు ఖాతాల్లో అందించబడతాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క లబ్ధిదారుల స్థితిని ఏ విధంగా తనిఖీ చేయగలగాలి అని చూసుకున్నట్లయితే ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి కనీసం ఆదాయ మద్దతు మొత్తాన్ని 6,000 రూపాయలు వాయిదాల్లో చెల్లిస్తారు. కాబట్టి ఒక 3 దశలలో మనం ఈ విధంగా తనిఖీ చేసుకోవచ్చు.
1: సేద్యపు సుద్దుల కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి విధి విధానాలు ఈ అంశం గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు.

0: లో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ,
1: పెదనందిపాడులో దాదాపు 1.09 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ ఏ కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీళ్లు ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌర సేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా చల్ల చింతలపూడి, కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్లచింతలపూడి శ్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ,
2: గ్రామాలు బాగుపడితే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకుంది బరియల్ గ్రౌండ్స్ అయినా కానీ రోడ్స్ అయినా కానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్ గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగేనీరు, మేజర్ గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని

0: ప్రసారం చేస్తుంది.
1: ఐపీపీబీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సాధారణంగా కస్టమర్ బ్యాంకు శాఖకు వెళ్ళాలి, కానీ ఐపీపీబీలో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: తెలంగాణలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఈఎన్టీ కేర్ అండ్ ఇన్ఫెక్షన్స్, డాక్టర్ ఏఎస్ అరుణకుమారి గారు అందించే వివరాలు. ఇంకా రసనికుంజం ప్రత్యేక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 మన్యం జిల్లా సమాచార లేఖ, రచన సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 చిత్రసీమ సినీ గీతాలు. ఈ ఉదయం 9:00 భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రఫుల్ల చంద్రరే రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.

ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో 9:30 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 8 ఏళ్ల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి కె సంతోష్ నేత, ఐపీఓఎస్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్. పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 10:30 వాణిజ్య సందేశాలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:10 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇక 14:00 ఆంగ్లంలో, 14:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 14:30 నుంచి సాయంత్రం 5:00 వరకు వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినీ గీతాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇవాల్టి అంశం, ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త శ్రీ జె జస్వంత్ కుమార్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ నన్న మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:40 సినిమా పాట. 8:45 శ్రీ కాసిం సాహెబ్ బృందం వారు పాడిన జానపద గేయాలు జానపద సంగీతం కార్యక్రమంలో. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ సినీ గీతాలు. ఈ రాత్రి 10:00 హరికథ కాలక్షేపం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం. గానం శ్రీమతి రావు బాలసరస్వతీదేవి, ఆ తోటలో ఉన్నొకటి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.

కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతలను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ది కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిజ్స్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్ లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే ఈ క్రీడాత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెబుతుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడాత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జుమార్ టొకాయెవ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఇవాళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్ధిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బాడీ వివర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తిస్థాయి అంశాలపైనను, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపైన ఈ సమావేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని

0: పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71 లక్ష హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా మొత్తం పప్పు ధాన్యాలు 117 లక్షల హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. శ్రీ అన్నం లేదా చిరుధాన్యాలు 177 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190 లక్షల హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్ మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. మైభారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లయనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన ఒక ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్ లో సమయం సరిగ్గా 7:15.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూదన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఈఎన్టీ కేర్ అండ్ ఇన్ఫెక్షన్స్ ఈ డాక్టర్ ఏఎస్ అరుణకుమారి గారు అందించే వివరాలు, ఇంకా రసని కొంచెం ప్రత్యేక కార్యక్రమం వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా ఒక పాట విందాం.

0: స్నేహబంధం చిత్రం కోసం పాట విన్నారు.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. ముఖాన మొటిమల హై బాల్, గజ్జా బబ్బలా హై బాల్,
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: పంచభూతాల సాక్షిగా

0: కు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల

0: చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: సమాచార వేదిక. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా అభ్యంతరాలు క్లెయిమ్ల స్వీకరణలో ఆదివారం గడువు ముగియగా పరిష్కారానికి మొత్తంగా 2.87 లక్షల దరఖాస్తులు దాఖలయ్యాయి. జూలై 31న ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత వీటిని స్వీకరించారు. కొత్తగా ఓటు నమోదుకు ఫారం 6, తొలగింపునకు ఫారం 7, చిరునామా మార్పునకు ఫారం 8ను ఆన్లైన్ మాన్యువల్గాను స్వీకరించగా ఎక్కువ ఓట్ల తొలగింపుకే రావడం గమనార్హం. వీటన్నిటినీ ఈ నెల 28వ తేదీలోపు పరిష్కరించాల్సి ఉంది.

పేదల సొంతింటికలను ప్రభుత్వాలు సాకారం చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం ద్వారా అనంతపురం నగరంతో పాటు పలు పురపాలికల్లో తాజాగా 1387 ఇళ్లు మంజూరయ్యాయి. రాష్టంలోనే అనంతపురం జిల్లాలో అత్యధికంగా గృహ నిర్మాణాలు మంజూరు కావడం విశేషం. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరీక్షల విభాగం నిర్లక్ష్యాన్ని వీడి గతానికి భిన్నంగా ఒక్కరోజులోనే పరీక్షా ఫలితాలు విడుదల చేసింది. ఈ డిగ్రీ 5వ సెమిస్టర్ ఇన్స్టెంట్ పరీక్షలు ఈ నెల 30న నిర్వహించారు. 231 మంది విద్యార్థులు హాజరయ్యారు. వాటి మూల్యాంకనం 31 పూర్తి చేసి ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో 228 మంది ఉత్తీర్ణులయ్యారు. 98.70% ఉత్తీర్ణత నమోదైంది. ఎస్కేయు వేసీ ఆచార్య జ్యోతికుమార్, పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య లక్ష్మయ్య చొరవ తీసుకోవడంతో ఫలితాలు విడుదల చేయడంలో రికార్డు సృష్టించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి నీటి పథకం కార్మికుల జీతాల కోసం సమ్మెబాట పట్టారు. ఈ పథకం 1995 ప్రారంభం కాగా 2021 వరకు ఎలాంటి సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు జీతాలు ఇచ్చేవారు. అనంతరం గుత్తేదారుల పరిధిలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల జీతాలు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోంది. కార్మికుల నిరసనలు, సమ్మెలు సర్వసాధారణమయ్యాయి. తాజాగా సోమవారం అర్ధరాత్రి నుంచి నీటి సరఫరాను నిలిపివేసి మరోసారి సమ్మె బాట పట్టారు. కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, రాప్తాడు, తాడిపత్రి, సింగనమల, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలోని 1341 గ్రామాల్లోని సుమారు 16.40 లక్షల మందికి ఈ పథకం ద్వారా నీరందుతోంది. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహణ తేదీ 8 కేలకు ఖరారైంది. 1వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా మంత్రి పయ్యావుల కేశవ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి కలెక్టర్తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. తీవ్ర వర్షాభావం, ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో జలాలు రాని పరిస్థితుల్లో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

తప్పుల్లేని పారదర్శకమైన ఓటర్ జాబితాను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సర్ రాష్ట పరిశీలకుడు కిషోర్ కుమార్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల సహకారంతో తుది జాబితా పక్కాగా తయారు చేయాలని, ఇందులో ఏ పొరపాట్లు ఉండకూడదని సోమవారం ఆయన సర్ ప్రక్రియపై కలెక్టర్ ఆనంద్తో కలిసి ఈఆర్ఓ ఈడీటీలతో సమీక్ష జరిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం నగరం రామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదరణ దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను మంత్రి స్వీకరించారు. ప్రతి అర్జీదారునితో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడమే కాకుండా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు ఆయన వెల్లడించారు. గడువులోపే ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామని ఆయన తెలియజేశారు.

వ్యాప్తంగా జరిగే రాష్ట్రీయ పోషణ మహాకార్యక్రమంలో భాగంగా ఈ నెల 9 నుంచి అక్టోబర్ 8 వరకు నా అంగన్వాడీ నా బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ సాజిద బేగం తెలిపారు. జిల్లాలో 11 ప్రాజెక్టుల పరిధిలో 2302 అంగన్వాడీ కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతుందని ఆమె వివరించారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానంగా 5 అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఆహార వైవిధ్యం, తగినంత పోషణ, అంగన్వాడీ కేంద్రాల్లో తాజా వేడి వంటకాల పంపిణీ, సమాజ భాగస్వామ్యం, జవాబుదారీతనం, పోషణ, చిన్నారుల ప్రాథమిక అభివృద్ది, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనపై అన్ని వర్గాల్లో ప్రచారం చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు.

0: సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే భాజపా లక్ష్యమని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందజేయాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఆయన వెల్లడించారు. సోమవారం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత లలిత కళా పరిషత్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు భారీ ప్రదర్శన జరిగింది. ప్రదర్శనలో భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల రాష్ట కన్వీనర్ కనుంపల్లి చిరంజీవిరెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట ఉపాధ్యకులు చందారెడ్డి, గుడిసె దేవానంద్, ఓబీసీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి ఆనంద్, రాష్ట ఉపాధ్యకుడు ఆదినారాయణ యాదవ్, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యకుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్. ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ENT కేర్ అండ్ ఇన్ఫెక్షన్స్ డాక్టర్ AS అరుణకుమారి గారు అందిస్తున్న వివరాలు విందాం.
4: మానవులకు చెవి, ముక్కు, గొంతు, కన్ను ముఖ్యమైన అవయవాలు. దీనిలో వేటికి ప్రాబ్లం వచ్చినా లేదా పని చేయకుండా పోయినా మనకు చాలా నష్టం జరుగుతుంది. కావున మనము ఈ ముఖ్యమైన భాగాల గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెవి. చెవిలో నొప్పి వచ్చినప్పుడు చాలామంది డ్రాప్స్ వేసుకోవడము, లేకపోతే చెవిలో పిన్నులు పెట్టి తిప్పడము, లేకపోతే వేరే ముసలిళ్లతో వాళ్లతో ఏదైనా తీర్చుకోవడం అలా చేస్తుంటారు. అది మాత్రం చాలా మంచి పద్ధతి కాదు. కాబట్టి చెవిలో గుబులు అనేది మామూలుగా ఫామ్ అవుతూ ఉంటుంది. అదంతకదే మామూలుగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ కొంతమందికి ఈ చెవిలో గుబులు అనేది గట్టిగా ఫామ్ అయిపోయి అది అట్లనే ఉండి తర్వాత చెవుడు రావడము, లేకుంటే చెవిలో నీళ్లు పోయినప్పుడు అది నవ్వ మాదిరి పెట్టడము జరుగుతుంటుంది. దానివల్ల చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు కూడా చెవిలో పిన్నులు లేకపోతే తాళం చెవులు తీసుకొని ఈ గుబులు తీసుకోవడం అలా చేస్తుంటారు. అది అస్సలు మంచి పద్ధతి కాదండి. తర్వాత ఈ గుబులు ఎక్కువగా ఉన్నప్పుడు మనం డాక్టర్ గారిని సంప్రదించి దాన్ని అంటే మెత్తపరిచే డ్రాప్స్ దొరుకుతాయి అవి వేసుకొని తర్వాత అవి మెత్తబడిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాగా స్పెషలిస్ట్ దగ్గరకే వెళ్ళాలన్నమాట. మామూలుగా కొంతమంది గుబులు తీస్తామని చెప్తుంటారు, వాళ్ళ దగ్గరికి కాకుండా బాగా ట్రైన్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మనము గుబులు తీర్చుకుంటే మనకు తర్వాత ప్రాబ్లము ఏమి ఉండదన్నమాట చెవిలో. లేదంటే మనం అన్ట్రైన్డ్ వాళ్ళతో తీర్చుకుంటే వాళ్ళు దాన్ని సరిగ్గా తీయలేకపోగా మళ్ళీ చెవిలో రంధ్రం పడడము అవన్నీ తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మెయిన్

0: ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, ఈ చెవుల్లో గుబులు మాత్రం పిన్నులు కానీ ఏదైనా పెట్టకూడదు. తర్వాత ఈ గుబులు తీయడానికి వేరే వాళ్ళు ముసలోళ్లతో వేరే వాళ్ళతో తీర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. స్పెషలిస్ట్ దగ్గరే పోయి తీర్చుకోవడం మంచిది. తర్వాత మెయిన్గా చెవులో నొప్పి వస్తుంటుంది. చెవులో నొప్పికి కారణాలు చాలా అనేకం ఉంటాయండి. ఒకసారి చెవులో మామూలుగా ఈ గుబులి గట్టిపడడం వల్ల దానివల్ల నొప్పి రావచ్చు. మామూలుగా జలుబు ఉంటుంది, జలుబు వల్ల కూడా చెవులో నొప్పి రావచ్చు. తర్వాత చెవులో ఏమైనా గుల్లలేసినందువల్ల కూడా రావచ్చు. ఒక్కోసారి చెవులో రంధ్రం పడి అది బాగా ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల కూడా నొప్పి రావచ్చు. కాబట్టి చాలామంది చెవులో నొప్పి అంటే ఓన్లీ డ్రాప్స్ వేసుకోవడం జరుగుతుంటుంది. అట్లా కాకుండా చెవులో నొప్పి అంటే దానికి కారణం కనుక్కొని దానికి తగ్గ చికిత్స తీసుకుంటే మంచిది. తర్వాత మెయిన్గా ఇంకా ముక్కుకు సంబంధించినవంటే, ముక్కుకు మెయిన్గా అలర్జీ ఎక్కువ ఇప్పుడు మన వాతావరణ కాలుష్యం కానీ, తర్వాత కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటము, తర్వాత చల్లగాలికి పోవడము, ఈ ఏసీ రూమ్లో కూర్చోవడము, ఇవన్నీ మనము తప్పనిసరి పరిస్థితుల్లో అలవాటు పడిపోతున్నాం. కాబట్టి జలుబు అనేది, తర్వాత అలర్జీ అనేది చాలా మందికి చూస్తున్నాము. ఈ అలర్జీ వల్ల చాలా అంటే దైనందిన మన కార్యక్రమాలన్నీ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి మనం అలర్జీ ఉన్నప్పుడు మెయిన్గా ట్రీట్మెంట్ కన్నా అలర్జీని అవాయిడెన్స్ చేయాలన్నమాట. కాబట్టి చల్లగాలి పోవడము తగ్గించాలా, ఏసీ రూమ్ అంటే వీలైనంత తగ్గించుకోవాలా, తర్వాత కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలా, మనకు ఏ ఫుడ్ అలర్జీ ఉందో అది కనుక్కొని దాన్ని అవాయిడ్ చేయడం వల్ల మనము ఒక 50% ట్రీట్మెంట్ మనమే తీసుకోవచ్చు. తర్వాత మనము జలుబు అది ఉన్నప్పుడు డాక్టర్ గారిని సంప్రదించి ఆ అలర్జీకి తగిన సంబంధమైన మాత్రలు వాడుకుంటే మంచిది. తర్వాత గొంతు ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తుంటాయి. ఎందుకంటే ఇదివరకు చెప్పినట్టు వాతావరణ కాలుష్యము, వీటి వల్ల, తర్వాత ఈ యుగంలో కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. కూల్ డ్రింక్స్, తర్వాత ఐస్ క్రీమ్స్, పార్టీలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఒకవేళ తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే కూడా ఈ కూల్ డ్రింక్స్ అనేటివి కొద్దిగా చల్లదనము, పూర్తిగా చల్లదనం తగ్గిన తర్వాత తీసుకుంటే మంచిది. తర్వాత ఐస్ క్రీమ్స్ కూడా అంతే, కొద్దిసేపు బయట పెట్టుకొని ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం మామూలు సాధారణ ఉష్ణోగ్రత దగ్గర వచ్చిన తర్వాత తీసుకుంటే మనం ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ అవాయిడ్ చేసేకి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మెయిన్గా మనకు మనం తాగే నీళ్ల వల్ల చాలా వివిధ రకాలమైన గొంతు ఇన్ఫెక్షన్స్, తర్వాత జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు అవన్నీ వస్తాయి. కాబట్టి వీలైనంత మనము తప్పనిసరిగా నీళ్లు కాచి వడగట్టి తాగడం మంచిది. ఇప్పుడు మెయిన్గా మనం వేసవికాలం వస్తుంది కాబట్టి మనం నీళ్ల వల్ల చాలా రకాలైన జబ్బులు, అంటే మామూలుగా డయేరియా అంటే ఈ నీళ్ల విరోచనాలు, తర్వాత కలరా, ఇలాంటి జబ్బులన్నీ వస్తుంటాయి. కాబట్టి మనము నీళ్లు మాత్రము తప్పనిసరిగా కాచి వడగట్టి తాగితే మంచిది. ఇప్పుడు వాటర్ ప్యాకెట్స్, మినరల్ వాటరు, వాటికన్నా కూడా మనం ఇంట్లో నీళ్లను శుభ్రంగా బాగా కాచి వడగట్టి తాగితే మంచిది. దానివల్ల మనము ఈ గొంతు ఇన్ఫెక్షన్స్, తర్వాత జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు, తర్వాత ఈ విరోచనాలు, కలరా సంబంధించినవి ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు.
1: ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ENT కేర్ అండ్ ఇన్ఫెక్షన్స్, వీటి గురించి డాక్టర్ ఏఎస్ అరుణ్ కుమార్ గారు అందించిన వివరాలు విన్నారు.
2: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the banker to every Indian.
1: ఇప్పుడు ఒక పాట విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.
1: రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ. నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.
1: వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
0: వినండి రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం.

మనంతట మనం ఆలోచించడానికి సహాయపడేవారి నిజమైన ఉపాధ్యాయులు. ఇది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన ప్రసిద్ధ సూక్తి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుంచి అసాధారణ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వశక్తితో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా తన వృత్తి ధర్మానికి మకుటంగా మెలిగారు. గురువులకే గురువుగా, ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన మద్రాసులోని తిరుత్తణిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరాస్వామి, తల్లి సీతమ్మ. వీరి మాతృభాష తెలుగు. ప్రాథమిక విద్యను తిరుత్తణిలో పూర్తి చేసిన రాధాకృష్ణన్ తదనంతర విద్యాభ్యాసం తిరుపతి, నెల్లూరులో సాగించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టాను పొందారు. సర్వేపల్లి తన 21 ఏళ్ల వయస్సులోనే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూర్ విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్గా ఆహ్వానించింది. ఆయన ఉపన్యాసాలు విద్యార్థులను

కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా ఉన్న సమయంలో సర్వేపల్లి భారతీయ తత్వశాస్త్రం అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. మీరు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకుని ఉంటే మీకు ఇంకా మరింత గొప్ప పేరు వచ్చేది అని ఒక మిత్రుడు అనగా, సర్వేపల్లి, నేను ఆక్స్ఫర్డ్ వెళ్తే అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తా, విద్యార్థిగా మాత్రం కాదు అన్నారట. సర్వేపల్లి దేశభక్తి, స్వదేశీ విద్యాలయాల పట్ల గౌరవం, ఆత్మాభిమానానికి ఈ ఘటన మచ్చుతునకగా పేర్కొంటారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు సర్వేపల్లి తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు అక్కడికి వెళ్లారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటి చెప్పారు.

1946లో సర్వేపల్లి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 14-15వ తేదీ మధ్య రాత్రి స్వాతంత్రోద్యమం సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం భారతీయులను ఎంతో ఉత్తేజపరిచింది. అప్పటి ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ రాధాకృష్ణన్ 1952 నుంచి 1962 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.

0: భారత్కు ఆయనే తొలి ఉపరాష్ట్రపతి. అనంతరం 1962 నుంచి 1967 వరకు భారత్కు రెండవ రాష్ట్రపతిగా ఉన్నారు. 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు. 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం పీస్ ప్రైజ్ ఆఫ్ ది జర్మన్ బుక్ ట్రేడ్ పొందారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన వాటి నుండి 100కు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేట్లు సంపాదించారు. అలాగే డాక్టర్ రాధాకృష్ణన్ గారు వేదాంతాలలోని నియమాలు, వాటి ఉపయోగాలు, రవీంద్రుని తత్వం, భారతీయ తత్వం, స్వాతంత్రం మరియు సంస్కృతి, భారతీయ హృదయం, నా ఆత్మశోధన, ఆత్మకత, భగవద్గీత, భారతీయ మహనీయులు వంటి మొదలైన ఎన్నో రచనలు చేశారు.
1: బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత రసవిదులు కోవిదులు శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు.

శృతిలయ సంగమ సుఖజతిలు స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమ రే గరి సనిపని సనిపమ పని పమ రి గరి సరి గరి నిజరి.

పాఠాలు చెప్పే గురువులు చాలామందే ఉంటారు, కానీ విద్యార్థుల మనసులను ఆకట్టుకునే గురువులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. విద్యార్థులు బ్రహ్మరథం పట్టే గురువులు మరీ అరుదుగా ఉంటారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అత్యంత అరుదైన గురువుల కోవలోకి చెందుతారు. సర్వేపల్లి వారు గొప్ప పండితుడు. ఆయన 27 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. అందులో 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి, 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి ఎంపికయ్యారు. రాధాకృష్ణన్ తాను రచించిన గ్రంథాలలో భగవద్గీత ఆంగ్లానువాదాన్ని గాంధీజీకి అంకితం చేయదలిచినట్లు చెప్పారు. అందుకు గాంధీజీ సమాధానమిస్తూ, మీ రచనలు చాలా గొప్పవి, కాని నా అభిప్రాయం వినండి. నేను మీ అర్జునుణ్ణి, మీరు నా కృష్ణ భగవాన్ అని అన్నాడు. ఇలా మహాత్ముని మన్ననలందుకున్న మహాపండితుడు రాధాకృష్ణన్.

తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిచాడు, శాంతి దూత.

సర్వేపల్లి గారిది కొని తెచ్చుకున్న గౌరవం కాదు, కొలిచి తెచ్చుకున్న గౌరవం. వృత్తిరీత్యా, వ్యక్తిత్వరీత్యా, సంస్కారరీత్యా ఆయన్ని వరించింది. ఏ పనిలోనైనా నిబద్ధత కలిగి ఉండాలని ఆయన జీవితం మనకు పాఠం చెబుతుంది. సర్వేపల్లి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆచార్యునిగా ఆయనను గుర్తించిన భారతదేశం రాధాకృష్ణన్ జన్మదినమును సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవంగా దేశమంతటా ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఎంతో సముచితం. మహామేధావిగా, గొప్ప వ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా ప్రపంచ దేశాల మన్నలందుకున్న డాక్టర్ రాధాకృష్ణన్ భారతీయ మహర్షుల కోవకు చెందినవారు.

0: రాధాకృష్ణన్ 1967 రాష్ట్రపతి పదవి విరమణ చేసిన తరువాత చివరి రోజు వరకు మద్రాసులోని తన భవనంలో తాత్విక చింతన చేస్తూ 1975 పరమపదించారు. ఈ లోకంలోకి ఎంతోమంది వస్తున్నారు, వెళ్లిపోతున్నారు, కానీ కొందరు మాత్రమే కారణజన్ములు. వారు భౌతికంగా ఇక్కడ లేకున్నా మన మనస్సుల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు. అలాంటి మహామహుల్లో ఉత్తములు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన కూడా అందరిలా జన్మించినా స్వశక్తితో, అసాధారణ ప్రజ్ఞా పాఠవాలతో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా, తన వృత్తి ధర్మానికి మకుటంగా మెలిగారు.
1: రసనికుంజం సినిమా పాటలతో కూర్చిన రూపకం విన్నారు.

మీరింతవరకు రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక పాట విందాం.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: న్యూస్ భువనేశ్వర్.
1: లియోనెల్ మెస్సీస్ అనౌన్స్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ బ్రింగింగ్ ఎన్ ఎండ్ టు 21 ఇయర్ అర్జెంటీనా కెరియర్ దట్ ఇన్క్లూడెడ్ అ వరల్డ్ కప్ ట్రయమ్, 2 కోపా అమెరికా టైటిల్స్ అండ్ అ రికార్డ్ 207 అపియరెన్సెస్ ఫర్ హిస్ కంట్రీ. Messi said the decision has been on his mind since the World Cup final defeat to Spain before the death of his father further convinced him it was time to step away. The 39-year-old revealed the decision in a statement posted on his official Instagram account, confirming that he would no longer wear the Argentina jersey after one of the most celebrated international careers in football history. Messi said the decision has been painful, particularly because of the emotional bond he has shared with the national team and Argentina's supporters throughout his career. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Abhishek. Prime Minister Modi at the Shanghai Cooperation Organization Summit in Bishkek is noticed prominently by the dailies. The statesman quotes Prime Minister Modi telling Putin, "End hostilities and pursue peace. Ensure peace, freedom of navigation, Prime Minister urges Iran," says the Hindu. SIR draft leaves out 47.7 lakh Delhi voters, informs the Asian Age. One nation, one time, India moves towards self-reliance in timekeeping, reports the Tribune, adding IST to be mandatory time reference from March. Singapore diplomat, Myanmar activist and Bangladeshi aid giver win Magsaysay Awards, reports the Indian Express. Messi closes the Argentina chapter, reports Hindustan Times. Football loses part of its soul as legend calls time on Argentine career after failure to defend World Cup crown and death of his father George, writes the Indian Express. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to address SCO summit in Kyrgyzstan's capital Bishkek today. Country's GDP grows 7.8% in the first quarter of the current financial year, beating RBI's projection of 7%. US describes India as dynamic, strong and resilient economy. New Delhi rejects Court of Arbitration award on Indus Water Treaty. Nepal rescuers blast hillside in search of hydropower workers as families wait anxiously. And Lionel Messi announces retirement from international football, ending legendary 21-year career with Argentina national team. And with that, we end the morning news. Have a nice day.
3: ఆకాశవాణి మంజన్ జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు.
4: గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లాలో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం ఎంతో కీలకమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కోటుపరుపు పంచాయతీ పరిధిలో సుమారు 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 15 సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు డోలీ మోతల రోజులు పోయాయని, ప్రతి గ్రామానికి మంచి రోడ్డు, తాగునీరు, విద్యా సదుపాయాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. గిరిజన హక్కులు, సంక్షేమం, అభివృద్దికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించామని, రెండో విడతలో మరో 2600 కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. డోలీ మోతలతో ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితికి శాశ్వతంగా ముగింపు పలకడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్దికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్ అధికారులను ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏలో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. ముక్కిడి పోలమ్మ వనధన్ వికాస్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ తయారవుతున్న జీడిపప్పు ఉత్పత్తులను పరిశీలించారు. గిరిజన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీతంపేట సంత వద్ద నిర్మిస్తున్న అగ్రికల్చర్

0: మార్కెటింగ్ భవన పనులను పరిశీలించి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖలో ఆయుధాల భద్రత నిర్వహణను మరింత పటిష్టం చేసే దిశగా మరో ముందడుగు పడింది. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన బెల్ ఆఫ్ ఆర్మ్స్ ను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు శాఖలో ఉపయోగించే ఆయుధాలు, పరికరాలు, సంబంధిత సామగ్రిని సక్రమంగా భద్రపరచడం, నిర్వహించడం, అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచేందుకు ఈ బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సదుపాయం పోలీసు శాఖ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అన్నారు. విధి నిర్వహణలో ఆయుధాల భద్రత, సంరక్షణ, సాంకేతిక నిర్వహణ అత్యంత కీలకమని, ఆయుధ సామగ్రి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిబంధనల ప్రకారం భద్రపరిచి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యం, భద్రతకు రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణ తెలిపారు. జిల్లాలోని సాలూరు ఏరియా ఆసుపత్రిలో 1-02 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే తల్లులు, బిడ్డలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రికి రవాణా సౌకర్యం కల్పించడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. విపత్తు నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2027 అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో విపత్తుల నివారణ, ముందస్తు సన్నాహకాలు, సహాయక చర్యలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి దరఖాస్తులను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటివరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 8:35. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ముందుగా సిరిసిరి మువ్వ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: 10,00,000 లాటరీ నాకా?
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: తరువాత ఖైదీ బాబాయ్ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డికి తనకి సంగీతం కెవి మహాదేవన్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట గోల్కొండ అబ్బులు చిత్రం కోసం కేజే యేస్దాస్ బృందం పాడిన వేటూరు గీతానికి సంగీతం సత్యం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: గురు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన రాజశ్రీ గీతానికి సంగీతం ఇళయరాజా.

విన్న పాట గురువు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాటది. ఆ పాటకు సాహిత్యం రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. కార్యక్రమంలో చివరిగా ఘరానా దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం చక్రవర్తి.

మీరింతవరకు ఛిద్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00.

0: భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రఫుల్ల చంద్ర రే. రూపకం విందాం. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారం. కార్యక్రమం వినబోయే ముందు
1: అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
4: భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రఫుల్ల చంద్ర రే. రూపకం, రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రఫుల్ల చంద్ర రే. రూపకం.

0: ఒక మనిషి ఎప్పుడూ విజయం కోరుకుంటాడు, కానీ తన శిష్యుల చేతిలో ఓటమిని స్వాగతించటంలో అసలైన ఆనందం ఉంటుంది అనేది ప్రఫుల్ల చంద్రరే సిద్ధాంతం. భారతీయ రసాయన కర్మాగార రంగానికి పితామహుడిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి ఈయన. ఎన్నో అవరోధాలను అధిగమించి తాను అనుకున్నది సాధించాడు. ఈయన భారతీయ రసాయన శాస్త్రానికి జన్మనిచ్చాడు. ప్రఫుల్లరే తండ్రి హరీష్ చంద్ర చౌదరి. ఈయన భూస్వామి, సంపన్నుడు, మంచి సంస్కృతి గల కుటుంబం. తల్లి భువన మోహినీదేవి. ప్రఫుల్ల చంద్రరే 1861 ఆగస్టు 2 ఖల్నాలోని రర్లీ కటిపారా అనే గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది. హరీష్ చంద్ర చౌదరి మంచి స్కాలర్. సంస్కృతం, పెర్షియన్, ఇంగ్లీష్ భాషలపై ఆయనకు పాండిత్యం ఉండేది. అందుకే విద్య పట్ల ఈయనకు ఎంతో మక్కువ ఉండేది. దాని విలువ ఆయనకు తెలుసు. తండ్రి లక్షణాలు ఎన్నో ప్రఫుల్ల చంద్రరే పుణికిపుచ్చుకున్నాడు.
1: ప్రఫుల్ల చంద్రరేకి 9 సంవత్సరాలు వచ్చేసరికి అతని తండ్రి కుటుంబాన్ని కలకత్తాకు మార్చేశాడు. అక్కడ ప్రఫుల్ల హేరే స్కూల్లో చేరాడు. అతనికి ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పుస్తకాల్లో చాలా వాటిని శ్రద్ధగా ప్రఫుల్ల చదివాడు. దురదృష్టవశాత్తు అతని ఆరోగ్యం దెబ్బతిని కొంతకాలం స్కూలు మానవలసి వచ్చింది. తరచూ అజీర్ణం, నిద్రలేమితనంతో బాధపడుతూ ఉండేవాడు. ఇష్టంలేని ఆ చీకటి స్కూలు నుండి అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేశాడు. ఈ ఖాళీ సమయంలో ప్రఫుల్ల ఇంగ్లీష్, బెంగాలీ సాహిత్యం బాగా చదివాడు. అతనికి 10 ఏళ్ళు వచ్చేసరికి లాటిన్, గ్రీకు భాషలు నేర్చుకోవడమే కాదు, ఇంగ్లాండ్, రోమ్, స్పెయిన్ దేశాల చరిత్రలు క్షుణ్ణంగా చదివేశాడు.
0: ప్రఫుల్లకు 12 ఏళ్ళు వచ్చేసరికి ఆరోగ్యం కుదుటపడింది. మళ్లీ దృష్టి చదువు వైపుకు మళ్ళింది. ఇప్పుడు ఆల్బర్ట్ స్కూల్లో చేరాడు. ఇక్కడ ఉపాధ్యాయుల ధోరణి, వారి బోధన ప్రఫుల్లకు బాగా నచ్చింది. ఉపాధ్యాయులు ప్రఫుల్లకు ఇంగ్లీష్ భాష మీద, ఇతర సబ్జెక్టులపైన అవగాహన గమనించి ఎంతో ఆశ్చర్యపోయేవారు.
1: 18 ఏళ్ళు వచ్చేసరికి ప్రఫుల్ల ప్రవేశ పరీక్షలో కృతార్థుడయి మెట్రోపాలిటన్ విద్యాలయంలో చేరాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రఫుల్ల తండ్రి ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాడు. అప్పులు తీర్చడానికి తనకున్న యావదాస్తిని అమ్మవలసి వచ్చింది. దాంతో ఆయన కుటుంబాన్ని తిరిగి రల్లీ కటిపారకు మార్చేశాడు.
0: మెట్రోపాలిటన్ విద్యాలయంలో ప్రఫుల్ల చదువు కొనసాగిస్తుండగా అలెగ్జాండర్ పెడ్లర్ రసాయన శాస్త్రంపై ఇస్తున్న ఉపన్యాసాలు వినడం తటస్థించింది. పెడ్లర్ స్ఫూర్తిని కలిగించే గొప్ప ఉపాధ్యాయుడే కాదు, మంచి నైపుణ్యంతో ప్రయోగాలు చేయగలదిట్ట. ఇతని ఉపన్యాసాలకు ప్రభావితుడైన ప్రఫుల్ల బీఏలో కెమిస్ట్రీ తీసుకుని చదివాడు.
1: తరగతి గదిలో ప్రఫుల్ల అంటే రాజన్ అనే మరొక విద్యార్థికి చాలా ఇష్టం. రాజన్ కూడా చాలా తెలివైన విద్యార్థి.
2: ప్రఫుల్ల, నీకు విషయం తెలుసా?
3: ఏ విషయం రాజన్?
2: లండన్ విశ్వవిద్యాలయం ఒక పోటీ పరీక్ష నిర్వహించబోతోంది. ఈ పోటీ పరీక్షలోని విజేతకు గిల్క్రిస్ట్ ప్రైజ్ స్కాలర్షిప్ ఇస్తారు. ఆ పైన లండన్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు కావాల్సిన ఫీజులు వారు చెల్లించడమే కాదు, లండన్లో చదువుకునే అవకాశం కూడా వారే కల్పిస్తారు.
3: నిజమే, ఇదొక గొప్ప అవకాశం. కానీ ఎంతోమంది ఈ పోటీ పరీక్షలో పాల్గొంటారు. వారందరికంటే మొదటి స్థానంలో రావడం అంటే అంత సులువైన విషయం కాదు.
2: నువ్వు విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు ఇదొక మంచి అవకాశం. నీకు ఉన్న అపార జ్ఞాపక శక్తి, అనేక భాషల్లో పట్టు, వివేకంతో ప్రవర్తించటం వంటి లక్షణాలు నిన్ను ఈ పోటీ పరీక్షలో విజేతగా నిలుపుతాయి.
3: నిజమేననుకో, మనం కోరుకున్నట్లు, ఆశించినట్టు ఫలితాలు ఉండవు. మనమే తెలివైన వాళ్ళమని అనుకుంటే ఎలా? మనల్ని మించిన మేధావులు ఎందరో ఉంటారు.
2: ఈ పోటీ పరీక్షలో గ్రీక్, లాటిన్, సాంస్క్రిట్, ఫ్రెంచ్, జర్మన్ ఈ భాషలపై పట్టుగల వారికి విజేతగా నిలిచే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. నువ్వు ఈ పోటీ పరీక్ష రాయాలి.
3: నా మీద గల ఇష్టంతో నువ్వు అలా ప్రోత్సహిస్తున్నావు, కానీ వేలాది మంది ఈ పోటీ పరీక్ష రాస్తారు. వారందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అంటే అదిగా మన గురించి మనం ఊహించుకోవడమే.
2: నేను చెప్తున్నాను, ఈ పోటీ పరీక్షలో నువ్వే విజేతవు.
3: అవును, నేను విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు ఇది ఒక మంచి

0: అవకాశం. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ పరీక్షకు తయారవుతాను. నేను విజేతను కావాలి, విజేతను అవుతాను.
1: మిత్రులారా, మన క్లాస్లోని గొప్ప మేధాశక్తి కలిగినటువంటి ప్రఫుల్ల చంద్రరాయ్ లండన్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో విజేతగా నిలుస్తాడు. త్వరలో లండన్ విశ్వవిద్యాలయం ప్రత్యేక ఎడిషన్ గా ప్రచురించబోయే యూనివర్సిటీ క్యాలెండర్ లో ప్రఫుల్ల చంద్రరాయ్ పేరు కనిపిస్తుంది.
2: కొద్ది నెలల తరువాత ప్రఫుల్ల చంద్రరే స్కాలర్షిప్ గెలుచుకున్న విద్యార్థిగా లండన్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. 1882లో తోటి విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఎంతో ఘనంగా వీడ్కోలు చెప్పగా ప్రఫుల్ల బ్రిటన్కు పయనమయ్యాడు. ఈ ప్రయాణం సముద్ర మార్గం గుండా జరగడంతో సరైన తిండి తినక సాగరయానం కారణంగా సీ సిక్నెస్కు లోనై చాలా బలహీనపడ్డాడు.
3: లండన్ చేరడానికి ప్రఫుల్ల సముద్రం మీద 33 రోజులు ప్రయాణం చేయవలసి వచ్చింది. అదృష్టవశాత్తు ప్రఫుల్లకు అక్కడ భారతీయ విద్యార్థులు చాలా సహాయం చేశారు. ప్రఫుల్ల ఎడిన్బర్గ్లోని విశ్వవిద్యాలయంలో బీఎస్సీలో చేరాడు. ఆ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ ప్రొఫెసర్ మిస్టర్ క్రంబ్రౌన్ పాఠాలు ప్రఫుల్లను బాగా ఆకర్షించాయి. అందుకే ప్రఫుల్లకు రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీపై అభిమానం బాగా పెరిగింది.
2: 1885లో ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం ఇండియా సిపాయిల తిరుగుబాటుకు ముందు తరువాత అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించింది. ప్రఫుల్ల ఈ పోటీలో పాల్గొనేందుకు ఇండియా యొక్క చారిత్రక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు ఇప్పుడు చెప్పిన సందర్భంలో ఉన్నది బాగా అధ్యయనం చేసి వ్యాసం రాశాడు. ప్రఫుల్ల వ్యాసానికి బహుమతి రాలేదు, కానీ న్యాయ నిర్ణేతలు ప్రఫుల్ల వ్యాసం మంచి ఉన్నత స్థాయిలో ఉందని అభినందించారు.
3: సర్ విలియం మూయర్, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్, విద్యార్థులకు నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో ఈ విధంగా ప్రసంగించాడు.
1: డియర్ స్టూడెంట్స్, ఇటీవల మన విశ్వవిద్యాలయం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో మన విద్యార్థి ప్రఫుల్ల చంద్రరే రాసిన వ్యాసం ఇండియాలో బ్రిటిష్ వారి పరిపాలనను విమర్శిస్తూ చాలా ఘాటుగా రాశాడు. ఈ విమర్శలో హాస్యాన్ని చక్కగా జోడించాడు. ఈ వ్యాసాన్ని అత్యుత్తమ స్థాయి వ్యాసంగా న్యాయ నిర్ణేతలు ప్రకటించారు. మీ అందరి సమక్షంలో ప్రఫుల్లను అభినందిస్తున్నాను.
2: తాను రాసిన వ్యాసాన్ని ప్రింట్ చేయించి తోటి విద్యార్థులకు, సాధారణ పౌరులకు ఎడిన్బర్గ్లో పంపిణీ చేస్తూ బ్రిటిష్ పాలన నుంచి ఇండియాకు విముక్తి కలిగించేందుకు సహాయం చేయండి అని అభ్యర్థన కూడా జతచేశాడు ప్రఫుల్ల.
3: ఈ వ్యాసం ప్రతిని ఒకదానిని గొప్ప పార్లమెంటేరియన్గా పేరున్న జాన్ బ్రైట్కు పంపాడు. జవాబుగా బ్రైట్ తన సానుభూతి తెలియజేస్తూ, నా సందేశాన్ని మీరు ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు అని రాశాడు.
2: ప్రఫుల్ల బ్రైట్ రాసిన జవాబును లండన్ టైమ్స్ పత్రికకు పంపాడు. ఆ మరుసటి రోజున పేపర్లో జాన్ బ్రైట్స్ ఒక భారతీయ విద్యార్థికి రాసిన ఉత్తరం అని ప్రముఖంగా ప్రచురించబడింది. దీంతో లండన్లో ప్రఫుల్ల చంద్రరే అందరికీ బాగా తెలిశాడు. ఇలా ప్రఫుల్లరే విద్యార్థి దశలోనే ఇంగ్లండ్లోని దొరలకు బానిసత్వంతో ఇండియా ఏ విధంగా వెలవెల్లాడుతోందో తెలిపాడు.
3: ప్రఫుల్ల బీఎస్సీ డిగ్రీ సాధించిన వెంటనే అదే విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీలో పరిశోధన చేసే విద్యార్థిగా చేరాడు. 1887లో ప్రఫుల్ల చేసిన ఒరిజినల్ పరిశోధనకు విశ్వవిద్యాలయం డిఎస్సీ డిగ్రీ ప్రదానం చేసింది. అప్పటికి ప్రఫుల్ల వయసు 27 సంవత్సరాలు మాత్రమే.
2: ప్రఫుల్ల ఇండియాకు వచ్చేశాడు. లండన్లో డాక్టరేట్ సంపాదించినా అతని ప్రతిభను ఇండియాలో ఎవ్వరూ గుర్తించలేదు. ముఖ్యంగా విద్యాశాఖలో అన్ని ఉన్నత పదవుల్లో దొరలు మాత్రమే ఉండేవారు. అతి కష్టం మీద 1889లో ప్రఫుల్ల చంద్రను కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో కెమిస్ట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించారు. తన అసాధారణ బోధన, పరిశోధనా ప్రజ్ఞతో ఇటు విద్యార్థులను, అటు అధ్యాపకులు, యాజమాన్యాన్ని ప్రఫుల్ల ఆకట్టుకోగలిగాడు.
3: భారతదేశం అభివృద్ధి పారిశ్రామికీకరణతో ముడిపడి ఉందని ప్రఫుల్ల గ్రహించాడు. ఆ రోజుల్లో ఔషధాల ముడి పదార్థాలు ఇండియా నుండి విదేశాలకు వెళ్లడం, అక్కడ ఔషధాలు తయారు కాబడి ఇండియాలో

0: చాలా హెచ్చు ధరలకు అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థ ఉండేది. దీనికి భిన్నంగా ఔషధాలు ఇండియాలోనే తయారైతే భారతీయులకు చౌకు ధరలకే లభిస్తాయని వెంటనే తన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించుకున్నాడు ప్రఫుల్ల.
1: దురదృష్టవశాత్తు అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. వచ్చే జీతం కూడా తక్కువే. అయినా తాననుకున్నది సాధించాలనే తపన అతనిని వీడలేదు.
0: పట్టుదల, లక్ష్య సాధన పట్ల దీక్ష, కృషి, ఓర్పు, సహనం ఇవన్నీ అతడి చేత అడుగు ముందుకు వేయించాయి. పరిశ్రమ కోసం ముందుగా అతను ఖాళీ సమయాల్లో ఇంటి దగ్గర ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. నిమ్మజాతికి చెందిన పండ్ల నుండి సిట్రిక్ ఆమ్లం తీయడానికి ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు. కారణం, నిమ్మజాతి ఫలాలు చాలా ఖరీదుగా ఉండేవి. సిట్రిక్ ఆమ్లం మార్కెట్లో చవకగా దొరుకుతుంది. అందువల్ల ఆ ప్రయత్నాలు మానుకున్నాడు. పరిశ్రమలకు సల్ఫ్యూరిక్ ఆమ్లం మూలం అని చదువుకున్నాడు. అందువల్ల దాన్ని తయారు చేయాలనుకున్నాడు. అక్కడ కూడా అపజయం ఎదురైంది. అయినా అతను ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సోడా యొక్క ఫాస్ఫేట్ను తయారు చేయడానికి పూనుకున్నాడు. దీనికోసం పెద్ద కార్యక్రమమే చేపట్టాడు. అలా ఒకసారి ఒక కషాయవాణి దగ్గరికి వెళ్ళాడు.
2: బాబు,
3: ఏం బావో?
2: నువ్వు జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నావు కదా, నాకు ఆ జంతువుల ఎముకలు విక్రయించగలవా?
3: బాలే ఊరా, ఈ బొయ్యిలు తినడానికి పనికిరావో, మీరే చేసుకుంటారయ్యా.
2: నేను వాటితో ఏదో ప్రయోగం చేయాలనుకుంటున్నాను. నువ్వు ఇచ్చే ఎముకలకు నీకు కావలసిన ధర ఇస్తాను.
3: ఈ నాకేటి పనికొస్తాయి బావో? నాకే సొమ్ముద్దుగానే మీరు ఆటితో ఏదో ప్రయోగాలు చేసుకుంటాం అంటున్నారు కదా, చేసుకోండి, తీసుకోండి బావు, తీసుకోండి.
2: నేను ఉచితంగా తీసుకువెళ్ళను. ఏదో ఒక ధర చెప్పు.
3: అలాగా, సరే అలాగే, మీ మాట ఎందుకు కాదని. అలా మీరు ఎంత ఇచ్చినా నాకు ఎక్కువే బావు. ఏదో ఎంతో కొంత ఇవ్వండి, ఒట్టుకెళ్ళండి.
2: సరే, నేను 2 రోజులకు ఒకసారి వచ్చి ఈ ఎముకలు తీసుకువెళ్తాను. వాటిని గోని సంచిలో భద్రపరుస్తూ ఉండు.
1: ప్రఫుల్ల ఈ ఎముకలను తాను నివాసముంటున్న మేడ మీద పోగుపెట్టసాగాడు. ఈ ఎముకల కోసం కాకులు, గెద్దలు, రాబందులు ఆ ఇంటి పైభాగం వైపు రావడం అధికమైంది. ఇరుగు పొరుగు వారికి ప్రఫుల్ల ఉపాధ్యాయుడని మాత్రమే తెలుసు. ఇరుగు పొరుగు వారైన రామ్లాల్, భజన్ సింగ్, విక్రంభాయ్ వంటి వారు ప్రఫుల్లకు హెచ్చరికలు జారీ చేశారు.
4: మీరు ఉపాధ్యాయులని భావించాం. మీ పద్ధతి మాకేం నచ్చట్లే. కుటుంబాలు నివసించే కాలనీలోకి రాబందులు, గెద్దలు రావడం ఏంటి? అసలు మీరేం చేస్తున్నారో మాకు తెలియటం లేదు. ఇలా అయితే మీరు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది.
5: మీరెవరో నాకు తెలియదు. ఈ ప్రాంతమంతా కుటుంబాలతో మర్యాదగా బతుకుతున్న గౌరవనీయులు. ఇలా ఈ ప్రాంతానికి ఎప్పుడూ కాకులు, గద్దలు, రాబందులు రాలేదు. ఇదిగో మీ కారణంగా వస్తున్నాయి. అది మీరే తెలుసుకోవాలి. మరి
6: అసలు ఏం చేస్తున్నావు? మేమంతా చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా? నీ ఉద్యోగం నువ్వు చేసుకో. ఎంతో దుర్వాసన, ముక్కులు మూసుకోవాల్సి వస్తుంది. ఇలా అయితే నీ మీద కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది.
1: ప్రఫుల్లరే ఎవరికి ఏ విధమైన సమాధానం చెప్పలేదు. ఇంతలో ప్రఫుల్ల స్నేహితుడు శరత్ బోసు అక్కడికి వచ్చాడు.
7: మీకు అసౌకర్యం కలిగించినందుకు ఆయన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఇక ఏ రకమైన ఇబ్బంది మీకు ఆయన వల్ల కలగదని నేను హామీ ఇస్తున్నాను. సరేనా ప్రఫుల్ల సార్? మీరు ఈ ఎముకల గుట్ట ఇలా ఇళ్ల మధ్య మీరు ఉంటున్న మేడపైన వేస్తే ఇరుగు పొరుగు వారితో సమస్యలు వస్తాయి. నాకు సంబంధించిన ఓ ఖాళీ స్థలం ఉంది, అక్కడ వీటిని వేసుకోండి.
2: అలాగే, మీరు చెప్పినట్లే చేస్తాను.
0: శరత్ బోసు సూచించిన ఖాళీ స్థలంలో ఎముకలను వేశాడు. అవి ఎండకు బాగా ఎండాయి అని భావించిన ప్రఫుల్ల వాటిని అన్నింటినీ దగ్గరకు చేర్చి నిప్పు పెట్టాడు. దీంతో మళ్లీ ఓ కొత్త సమస్య ఎదురైంది. ఎవరో పోలీసులకు ఎముకలు మంట పెడుతున్నట్టు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చారు.
8: ఎవరయ్యా నువ్వు? ఈ ఎముకలు తగలబెట్టి నువ్వేనా?
2: నేనే మంట పెట్టాను. ఎందుకని అలా అడుగుతున్నారు?

0: వీళ్ళంతా నీ మీద ఫిర్యాదు చేశారు. నువ్వు ఎవరినో హత్య చేసి సాక్ష్యం లేకుండా ఉండేందుకు ఇలా ఎముకలు తగలబెడుతున్నావు. ఇంతకీ ఈ స్థలం నీదేనా?
1: కాదు, నా స్నేహితుడు శరత్ బోస్ది. ఆయనే ఈ స్థలంలో ఎముకలు ఉంచుకోమన్నాడు.
0: ఓహో, అలాగా. అతన్ని వెంటనే ఇక్కడ పిలిపిస్తాను. మీ ఇద్దరి మీద కేసు పెడతాను.
1: కేసా? కేసు పెట్టడానికి నేనేమి నేరం చేయలేదే.
2: ఈ హడావుడి గురించి తెలిసిన శరత్ బోసు అక్కడికి వచ్చాడు.
3: ఏమిటి ఇన్స్పెక్టర్ గారు, మీరొచ్చారేమిటి?
0: ఏమిటి, ఈ స్థలం మీద ఈ ఎముకలు తగలబెట్టుకోమని మీరే చెప్పారట?
3: ఇన్స్పెక్టర్ గారు, ఆ ఎముకలు మనిషి ఎముకలు కావు, జంతువుల ఎముకలు. ఆయన ప్రఫుల్ల చంద్రరే, ఈ ప్రెసిడెన్సీ కళాశాలలో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్. రాజకీయం, చరిత్ర, ఆర్థిక శాస్త్రంలో ఆయన మహాపండితుడు. వివాహం కూడా చేసుకోలేదు, బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. తన కోసం అనవసరమైన ఖర్చులు చేసుకోడు, కానీ వేలకు వేల రూపాయలు బీదల కోసం ఖర్చు చేస్తాడు. ఆయన ఎప్పుడూ ఒక సన్యాసిలాగే జీవిస్తున్నాడు. సరికొత్త ఔషధాలను ఉత్పత్తి చేసే ప్రయత్నంలో జంతువుల ఎముకలను తగులబెట్టాడు, అంతే.
0: సరే, మీరు చెప్పిన విషయాలు ఒక కాగితం మీద రాసి సంతకం పెట్టి ఇవ్వండి. మీ మాట భరోసా మీద కేసు పెట్టకుండా.
4: శరత్ బోస్ కాగితం రాసి ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఎముకలు పూర్తిగా కాలి బూడిద కావడానికి చాలా సమయం పట్టింది. ప్రఫుల్ల ఆ బూడిదను తీసుకుని తన పరిశోధనశాలకు వెళ్ళాడు. దానికి సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపాడు. లైమ్ యొక్క సూపర్ ఫాస్ఫేట్ ఏర్పడింది. దానికి సోడా కలిపాడు. సోడా యొక్క ఫాస్ఫేట్ ద్రావణం ఏర్పడింది. ఈ ద్రవాన్ని ఒక పెద్ద బేసిన్లో పోసి మరిగించాడు. సోడా ఫాస్ఫేట్ స్ఫటికీకరణం చెందింది. కొంచెం తీసుకొని ప్రఫుల్ల రుచి చూశాడు. అతనికి చాలా సంతోషం అనిపించింది.
2: తాను అనుకున్నది సాధించాడు. వ్యర్థ పదార్థంగా పడేసే జంతువుల ఎముకలను ఒక ఔషధంగా మలచగలిగాడు. నాడీ బలవర్ధక ఔషధంగా అది పనిచేస్తుంది. దీనిని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయసాగాడు. ఇది చాలా చౌకగా లభించే మందు. బయట బజార్లో దొరికే అదే మందు చాలా ఖరీదు. దిగుమతి చేసుకుంటున్న మందు కన్నా ఇది బాగా ఫలితాన్నిస్తుంది. దేశీయంగా తయారవుతున్న ఈ మందును అమ్మడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ప్రఫుల్ల చంద్ర స్నేహితుడు డాక్టర్ అమూల్య చరణ్ బోస్ చాలా సహాయం చేశాడు.
1: డాక్టర్ చరణ్, దిగుమతి చేసుకుంటున్న ఔషధం కన్నా చవకగాను మేలుగాను పనిచేసే నాడీ బలవర్ధక ఔషధం తయారు చేశాను. స్థానిక వైద్యులు కానీ, మందుల షాపుల యజమానులు కానీ నేను తయారు చేసిన మందును వినియోగించేందుకు ముందుకు రావడం లేదు.
5: ప్రఫుల్ల, స్థానికంగా తయారయ్యే మందులకు అంతటి శక్తి ఉండదని ఇటు వైద్యులలోనూ అటు మందుల షాపుల యజమానుల్లోనూ ఒక అపోహ ఉంది. మీరు ఏమీ అధైర్యపడిన అవసరం లేదు.
1: నేను దేశీయంగా ఔషధాలు ఉత్పత్తి చేయాలని కలలు గని, ఆర్థికంగా ఎంతటి ఇబ్బంది ఎదురైనా లెక్క చేయకుండా ది బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మస్యూటికల్ వర్క్స్ అనే ఈ పరిశ్రమను స్థాపించాను. పరిశోధన కొత్త మందుల ఉత్పత్తి నా ప్రధాన ధ్యేయం. మార్కెటింగ్ మరొక కొత్త కోణం, అదే అసలైన కోణం.
5: మీ ప్రయత్నం గొప్పది. భారతీయుల మేధాసంపత్తి ఎంత గొప్పదో మీ ప్రయత్నం ప్రపంచ దేశాలకు తెలిసేలా చేస్తుంది. మీరు తయారు చేసిన ఔషధం రోగులకు నేను సిఫార్సు చేస్తాను. అంతేకాదు, నా స్నేహితులు కొంతమంది వైద్యులకు కూడా మీ మందును వినియోగించమని చెప్తాను.
1: థ్యాంక్ యూ. అయితే ధనార్జన కోసం నేను ఈ పరిశ్రమ స్థాపించలేదు. అనేక మంది భారతీయ విద్యార్థులు అవకాశాలు లేక తమలోని సృజనాత్మకతను, మేధాశక్తిని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించలేకపోతున్నారు. రసాయన శాస్త్రంలో పట్టభద్రులైన ఆసక్తి గల యువకులకు నా పరిశ్రమలో తర్ఫీదు ఇచ్చి వారిలో ఉండే నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కల్పించాలనేదే నా లక్ష్యం.
5: ప్రఫుల్ల, మీ లక్ష్యాలు నాకు తెలుసు. మీకు గల దేశభక్తి అపూర్వం. మీరు విదేశీ దుస్తులు విసర్జించారు, స్వదేశీ ఖద్దరు వాడడం మొదలుపెట్టారు, స్వదేశంలో పరిశ్రమ స్థాపన చేయాలనే దృఢమైన సంకల్పంతో మొదటి నుండి ఉన్నారు. మీరు కుటుంబాన్ని ఏర్పరచుకోకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం జీవిస్తున్నారు. మీకు భారతీయ సంస్కృతి అంటే ఎంతో

ఇష్టం. నాకింకా మీ మాటలు చెవులో రింగుమని వినిపిస్తాయి. నాకు మళ్ళీ జన్మనేది ఉంటే భారతదేశంలోనే పుట్టి అసంపూర్తిగా ఈ జన్మలో విడిచిన పనులు

0: ముందుగా నిలిచిపోతారు.
1: ఏమి సాధించాలన్నా అందరి సహకారం కావాలి. మీరు సహకరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
2: '1892లో చాలా చిన్న పరిశ్రమగా మొదలయ్యింది. వైద్యులు ప్రఫుల్ల ఉత్పత్తి చేస్తున్న మందుల పనితీరును గమనించారు. ఇప్పుడది మన భారతదేశంలోనే అతిపెద్ద పరిశ్రమ అయ్యింది. ఈ పరిశ్రమలో ఇప్పుడు వేలాది మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిశ్రమలో ఇంజెక్షన్ చేసే మందులు, సబ్బులు, పెర్ఫ్యూమ్లు, ఆల్కలైడ్స్ మొదలైనవి తయారవుతున్నాయి. కరోనా వైరస్కు విరుగుడుగా ఇటీవల కాలంలో బాగా వినియోగించిన హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈ పరిశ్రమలో తయారైందే. ప్రఫుల్ల కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో 1888 నుండి 1916 వరకు పనిచేశాడు. జగదీష్ చంద్రబోస్తో కలిసి ఒక సంవత్సరం కూడా పనిచేశాడు.
3: ప్రఫుల్ల 1894లో మెర్క్యూరస్ నైట్రేట్ కనిపెట్టాడు. ఎక్కువ పాదరసం పైన చల్లని నైట్రిక్ ఆమ్లం పోయడం వలన తెల్లని స్ఫటికాలు ఏర్పడతాయి. తరువాత అవి మెర్క్యూరిక్ నైట్రేట్గా మారతాయి. ఈ ఔషధం ప్రఫుల్ల చంద్రరే జీవిత గమ్యాన్ని మార్చేసింది. ఆ తరువాత అమ్మోనియం నైట్రేట్ను తయారు చేశాడు. ఇది రంగులేని స్ఫటిక రూపంలో ఉండే ఒక లవణం. ఇది ఎరువుగా ఉపయోగపడమే కాకుండా టీఎన్టీతోనూ అల్యూమినియం పొడితోనూ కలిపితే పేలుడు పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది. రేని మాస్టర్ ఆఫ్ నైట్రేట్స్ అని పలువురు శాస్త్రవేత్తలు అభినందించారు.
2: 1896లోనే తాను కనుగొన్న విషయాలన్నీ ఏసియాటిక్ సొసైటీ యొక్క జర్నల్కు పంపాడు. ఆ తర్వాత లండన్లోని కెమికల్ సొసైటీ యొక్క జర్నల్లో ప్రచురించబడింది. మహాత్మాగాంధీజీ ప్రఫుల్ల రేణు సైన్స్ ప్రవక్తగా అభివర్ణించడమే కాక ఆచార్య అనే బిరుదును కూడా ఇచ్చారు. ప్రఫుల్ల స్వభావానికి, లక్షణాలకు ఆ బిరుదు సరిగ్గా సరిపోయింది. ప్రఫుల్ల మహాత్మాగాంధీ, గోపాలకృష్ణ గోఖలే వంటి వారితో సన్నిహితంగా మెలిగేవాడు. ప్రఫుల్ల వద్ద ఎంత ధనం ఉన్నా అతను ఒక సన్యాసిలాగా జీవించాడు. ప్రఫుల్ల రసాయన పరిశోధనశాలలు, రీసెర్చ్ సెంటర్లు నెలకొల్పడమే కాకుండా అనేక మంది చురుకైన యువకులకు శిక్షణ ఇచ్చి వారికి బ్రహ్మాండమైన భవిష్యత్తును చూపించాడు.
3: 1916లో ప్రఫుల్ల ప్రెసిడెన్సీ కాలేజీలో రిటైర్ అయ్యాడు. కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీ యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉద్యోగమిచ్చాడు. ఇక్కడ అద్భుతమైన సేవలు అందించి ఆ కాలేజీని గొప్ప పేరున్న కాలేజీగా తయారు చేశాడు.
2: ప్రఫుల్ల చంద్రరే చాలా విశాల హృదయుడు, డాంబుకం లేని మనిషి. అతను ఖాదీ దుస్తులు ధరించేవాడు. వాటిని అతనే ఉతుక్కునేవాడు. తన బూట్లు తనే పాలిష్ చేసుకునేవాడు. తన సొంత పని ఏది ఇతరుల చేత చేయించుకునేవాడు కాదు. ప్రఫుల్ల రే ప్రభుత్వ కమిటీలో ఒక సభ్యుడిగా ఒక సదస్సుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సదస్సు కలకత్తాలోని గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేశారు. ప్రఫుల్ల ఈ సదస్సుకు కొంచెం ముందుగా వెళ్లి మిగిలిన వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
3: అప్పుడు హోటల్లో పనిచేసే ఒక పని మనిషి ప్రఫుల్ల కూడా ఒక సేవకుడై ఉంటాడని భావించి, మీ యజమాని ఎప్పుడు వస్తారు అని అడిగాడు. అంతేకాదు, లిఫ్ట్ ఆపరేటర్ ప్రఫుల్ల చంద్రరేను లోపలికి రానివ్వలేదు. మీలాంటి వారు పై అంతస్తుకి మెట్ల ద్వారా వెళ్లాలి. లిఫ్టులో గొప్పవారికి మాత్రమే అనుమతి అని చెప్పాడు. ప్రఫుల్ల ఈ అవమానాలు భరించలేకపోయాడు. హోటల్ యాజమాన్యానికి తనకు జరిగిన అవమానం గురించి చెప్పాడు. యాజమాన్యం ఆయన గొప్ప పారిశ్రామికవేత్త అని తెలుసుకుని క్షమాపణలు కోరి లిఫ్ట్ ఆపరేటర్కు వార్నింగ్ ఇచ్చింది.
2: 1912లో బ్రిటిష్ డొమినియన్ యొక్క విశ్వవిద్యాలయాల సమావేశాలకు వెళ్లాడు. లండన్లో రాయల్ సొసైటీ యొక్క 250 వార్షికోత్సవానికి కలకత్తా నుండి గౌరవ అతిథిగా కూడా వెళ్లాడు. 1920లో భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి రసాయన శాస్త్ర పాలిట్ ప్రొఫెసర్ హోదాలో అధ్యక్షత వహించాడు. రే యొక్క ఆత్మకథ హిందూ రసాయన శాస్త్ర చరిత్ర పుస్తకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అతని ప్రోత్సాహంతో కలకత్తా పాటరీ వర్క్స్, బెంగాల్ ఎనామిల్ వర్క్స్ వంటివి ప్రారంభమయ్యాయి.
3: ప్రఫుల్ల చంద్రరే 83 ఏళ్లు జీవించాడు. అతడు తన జీవితం పట్ల, సాధించిన విజయాల పట్ల ఎంతో సంతృప్తి

పొందాడు. రేని అందరూ రే ఆన్ ది సైంటిఫిక్ ఆరిజన్గా అభివర్ణించారు. 1944 జూన్ 16న అతడు పరమపదించాడు.

0: మీరింతవరకు భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రఫుల్ల చంద్ర రే రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఇందులో పాల్గొన్నవారు రాజన్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, ప్రఫుల్ల చంద్ర రే శ్రీ బొబ్బా ధవలేశ్వరరావు, కసాయి మరియు డాక్టర్ చరణ్ శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శరద్ బోసు శ్రీ పివి రామ్ గోపాల్, ఎస్ఐ శ్రీ వి రవీంద్ర. ఇంకా ఇందులో సర్వశ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, డివి సత్యనారాయణ, ఎం వెంకటరమణ, బొంగురాజు పాల్గొన్నారు. వ్యాఖ్యానం శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, శ్రీమతి రత్నమాల.
1: శ్రోతలింతవరకు భారతీయ రసాయన పరిశ్రమ పితామహుడు ప్రఫుల్ల చంద్ర రే రూపకం విన్నారు. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖ కేంద్ర సౌజన్యంతో ప్రసారమైంది.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష, ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం దండువారిపల్లి నుండి కోరుతున్న శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తను, శ్రీకాంత్, కవిత, ఇంద్ర, శ్రీహరి, కిశ్చప్ప, శకుంతలమ్మ, బండి, మన్విత్, వెంకటలక్ష్మి. వీరంతా కోరుతున్న పాట గోరింటాకు చిత్రం కోసం పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: ఈ ఉత్తరం అనంతపురం జిల్లా పెద్ద వడగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి కోరుతున్న శ్రోతలు చందా శ్రీనివాసులు, రామాంజనమ్మ, కుమారి, చౌడమ్మ, ఇంకా బి అన్నయ్య వీరంతా కోరుతున్న పాట పండంటి కాపురం చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, PCCల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం KV మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: అభిలాష కార్యక్రమంలో తర్వాత యువతరం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్యా, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి, ఇంకా ఇదే పాట కావాలని కోరుతున్న శ్రోతలు అనంతపురం మండలం పూలకుంట గ్రామం నుంచి బోబుళమ్మ భారతి, పోలేరమ్మ పద్మావతి, లక్ష్మీదేవి, బోబుళమ్మ రాజీ, రామాంజనమ్మ, వెంకటలక్ష్మి, వరాలు రత్నమ్మ, లక్ష్మి, లక్ష్మీ నరసింహ, అచ్చమ్మ, శివమ్మ, ఆదెమ్మ, కృష్ణమ్మ. వీరంతా కోరుతున్న పాట అనురాగ దేవత చిత్రం కోసం పి సుశీల పాడిన. గీతానికి సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. వీరికోసం ఈ పాట.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, మీనా, లక్ష్మణ్, రాజు, కోటి, రాజు, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, కృష్ణవేణి. వీరంతా కోరుతున్న పాట ముద్దుల మామయ్య. చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్పీ శైలజ పాడిన పాట. వెన్నెలకంటి సాహిత్యానికి సంగీతం కేవీ మహాదేవన్. వీరికోసం ఈ పాట.

తర్వాత ఈ ఉత్తరం కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్వని, ఆనంద్, మన్విత్. వీరంతా కోరుతున్న పాట అనురాగ దేవత చిత్రం కోసం, క్షమించాలి, సంసారం ఒక చదరంగం చిత్రం కోసం. పి సుశీల పాడిన వేటూరు గీతం, సంగీతం చక్రవర్తి, వీరి కోసం ఈ పాట.

కార్యక్రమం చివరికాయ ఉత్తరం. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్న పాట బద్రి చిత్రం కోసం రమణ గోకుల సునీతతో పాడిన పాట. సాహిత్యం సంగీతం రమణ గోకుల. వీరికోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలకు కావస్తోంది. మరి కాసేపట్లో 8 ఏళ్ల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి కె సంతోష్, నేత ఐపీఓఎస్, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్. ఈ కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. మరి కాసేపట్లో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి శ్రీ సంతోష్ నేతా ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. పరిచయం చేస్తూ ఉన్నవారు రావల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు చేరువ చేయాలి అనే లక్ష్యంతో 2018లో ప్రారంభమైన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ నేడు తన 8 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. తపాల శాఖకు ఉన్న విస్తృతమైన నెట్వర్క్ ను ఆధునిక డిజిటల్ బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్, యూపీఐ, ఆధార్ ఆధారిత బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, డిజిటల్ రైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను ప్రజల ఇంటి వద్దకే చేరవేస్తూ ఆర్థిక సేవలను మరింత సులభతరం చేస్తూ ఉంది. ఐపీపీబీ 8 ఏళ్ల ప్రయాణం ఎలా సాగింది? ఆంధ్రప్రదేశ్లో దీని సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది? ఇటువంటి అంశాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ కె సంతోష్ నేత ఐపీవైఎస్ గారు, డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు?
1: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2018 సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అట్టహాసంగా ప్రతి మినిస్టర్ వచ్చి ప్రతి లొకేషన్ లో 650 బ్యాంకింగ్ బ్రాంచెస్ లో ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ 8 ఏళ్ల పాటు చాలా విజయాలను సాధించాము. అందులో ముఖ్యంగా ఒక బ్యాంక్ అంటే మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్ మాత్రమే మన మైండ్ లో వస్తుంది. కానీ ఆ యొక్క ఆలోచనని మనము కొలగొడుతూ మనము ఈ రోజున బ్యాంక్ మీ ఇంటి వద్దకు అనే ఒక భావనను మనం ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి ఒక సక్సెస్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ రోజున గ్రామీణ ప్రాంతాల వారికి, రిమోట్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఈ రోజున మనం బ్యాంకింగ్ సదుపాయం అందించగలుగుతున్నామంటే ఐపీబీబీ చేసిన కృషి వల్లని. ఈ ఐపీబీబీ కస్టమర్ బేస్ ఈ రోజుకి 14 కోట్లకు పైగా చేరుకుంది. ఇందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కావడం విశేషం. అలాగే క్యాసా డిపాజిట్లు కూడా ఆగస్టు 2026 నాటికి 28,400 కోట్లకు చేరాయి.

0: అందువల్ల ఈ 8 ఏళ్ల ప్రయాణాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిజిటల్ బ్యాంకింగ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనే 3 ప్రధాన విజయాల ప్రయాణంగా నేను విశ్లేషిస్తున్నాను.
1: సార్, 2018 లో ప్రారంభమైన ఈ యొక్క ఐపీపీబీ ప్రధాన లక్ష్యం ఏమిటి?
0: ముఖ్యంగా మనం గమనిస్తే ఐపీపీబీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అన్బ్యాంక్డ్ మరియు అండర్ బ్యాంక్డ్ ప్రజలకి సులభమైన అందుబాటులో ఉండే బ్యాంకింగ్ సేవలను అందించడం మన యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఐపీపీబీ గణనీయమైన విజయాన్ని సాధించింది. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకుల ద్వారా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లింది. ఐపీపీబీ అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసులు మన బ్యాంకింగ్ సేవలు అనుసంధానించబడ్డాయి. 2026-27లో ఐపీపీబీ కస్టమర్ సంఖ్య 14 కోట్లకు దారడం, అందులో 80% మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం, అలాగే 49% ఖాతాదారులు మహిళలు కావడం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఐపీపీబీ సాధించిన విస్తృత విజయంగా మనం స్పష్టంగా చూపిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఈ బ్యాంకింగ్ సేవలను అందుకోవడం చాలా సాధికారంగా అనిపిస్తోంది.
1: సార్, సాధారణ బ్యాంకులతో పోలిస్తే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రత్యేకత ఏంటంటారు?
0: ఐపీపీబీ అనేది ప్రత్యేకత పోస్టల్ నెట్వర్క్ ద్వారా వస్తుందండి. ఎర్లియర్ మనం బ్రిక్ అండ్ మోటార్ బ్యాంక్స్ ని మాత్రమే చూసాము, కానీ ఈ రోజున డోర్ స్టెప్ బ్యాంకింగ్ మోడల్ ని ఐపీపీబీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సాధారణంగా కస్టమర్ బ్యాంక్ శాఖకు వెళ్ళాలి, కానీ ఐపీపీబీ లో పోస్ట్ మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు. సో అంటే ఐపీపీబీ లో కస్టమర్ గోస్ టు ద బ్యాంక్ అనే విధానంతో పాటు బ్యాంక్ రీచెస్ ద కస్టమర్ అనే విధానం కూడా ఉంది. పోస్టల్ నెట్వర్క్ డిజిటల్ టెక్నాలజీ, బయోమెట్రిక్ ఆధారిత సేవలను కలిపి చివరి మైలుకు బ్యాంకింగ్ ను అందించడం ఐపీపీబీ యొక్క ప్రత్యేకత.
1: సార్, ఐపీపీబీకు అత్యంత ప్రత్యేకమైన సేవల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఒకటి కదా సార్? సో ఈ బ్యాంకింగ్ సేవలు ఎలా అందుతూ ఉన్నాయి?
0: పోస్ట్మెన్ మరియు గ్రామీణ డాక్ సేవకులు వారి చేతిలో మొబైల్ తో పాటు బయోమెట్రిక్ డివైస్ తీసుకొని ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్లి బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 186,000 మంది పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకులు డోర్ స్టెప్ సేవలను ప్రజలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ద్వారా బ్యాంకింగ్ సేవలు గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఇంటి వద్దకు కూడా చేరుతున్నాయి. కస్టమర్ నగదు ఉపసంహరణ, నగదు జమ, రెమిటెన్స్, బిల్లుల చెల్లింపులు, బీమా, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా, అలాగే బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ అప్డేట్స్ వంటి నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటున్నాయి. సో అంటే ఒక కస్టమర్ బ్యాంక్ కి రావాల్సిన అవసరం ఉండదు, కానీ మన పోస్ట్ మ్యాన్, జీడిఎస్ వారి ఇంటికే వెళ్లి ఇవన్నీ సేవలను అందిస్తున్నారు.
1: సార్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖకు వెళ్లలేని వృద్ధులు కానివ్వండి, దివ్యాంగులు, మహిళలు, సో ఇటువంటి వారికి డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఎంత ఉపయోగకరంగా ఉంది?
0: ఇది చాలా ఉపయోగకరం, ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరిగా ఉన్న మహిళలు లేదా దూర ప్రాంతాల్లో నివసించే వారికి బ్యాంకు శాఖకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. వారు ఇంటి వద్దే నగదు ఉపసంహరణ, నగదు జమ, డబ్బు బదిలీ, బిల్లుల చెల్లింపు, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి సేవలను పొందగలరు. ఇది కేవలం బ్యాంకింగ్ సౌకర్యం మాత్రమే కాదు, ప్రయాణ సమయం, ఖర్చు మరియు శారీరక ఇబ్బందులను తగ్గించే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనం.
1: సార్, ఇంటి వద్ద ఏ సేవలు అందుబాటులో ఉన్నాయంటారు?
0: మీరు చూసుకుంటే ఇక్కడ ఖాతా ప్రారంభించడం, నగదు జమ చేయడం, నగదు ఉపసంహరణ చేయడం, డబ్బు బదిలీ అంటే రెమిటెన్స్ కానీ, యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఆధార్ మొబైల్ అప్డేట్, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, నామినీ ఆర్ పర్సనల్ డీటెయిల్స్ మార్పులు, ఆధార్ లింకింగ్, బెనిఫిషియరీ అండ్ బిల్లర్ మేనేజ్మెంట్, ఇతర అందుబాటులో ఉన్న సర్వీస్ రిక్వెస్ట్లు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఐపీపీబీ తాజా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఈ సేవలను అధికారికంగా పేర్కొంది.
1: సార్, డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఐపీపీబీ ద్వారా యూపీఐ సేవలు ప్రజలకు ఏ విధంగా అందుతూ ఉన్నాయి?
0: ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కస్టమర్లు యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, ఇతర బ్యాంకు ఖాతాలకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం, ఎలక్ట్రిసిటీ ఆర్ వాటర్ బిల్స్, యూటిలిటీ బిల్స్ పే చేయడం, మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్లు చేయడం వంటి సేవలను పొందుతున్నారు. ఐపీపీబీ యూపీఐని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా డిజిటల్ చెల్లింపుల పరిధిని విస్తరించింది.
1: సార్, స్మార్ట్ ఫోన్ లేదా యూపీఐ సేవలపై వీటికి సంబంధించి అవగాహన లేని గ్రామీణ ప్రజలకు అసిస్టెడ్ యూపీఐ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ని తీసుకుని వచ్చారు కదా సార్, ఈ సౌకర్యం అనేది ఏ విధంగా లభిస్తుందంటారు?
0: ఇది ఐపీపీబీ లో చాలా ముఖ్యమైన ఇన్నోవేషన్ అండి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు లేదా యూపీఐ యాప్ ఉపయోగించడం తెలియకపోవచ్చు. అలాంటి వారికి అసిస్టెడ్ యూపీఐ ద్వారా ఐపీపీబీ సిబ్బంది పోస్ట్మెన్ జీడిఎస్ సహాయంతో యూపీఐ ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది.

0: ఐపీపీబీ అధికారిక వార్షిక నివేదిక ప్రకారం అసిస్టెడ్ యూపీఐ, స్మార్ట్ ఫోన్ లేదా డెబిట్ కార్డ్ వంటి ఎంట్రీ బ్యారియర్స్ లేకుండానే యూపీఐని ఉపయోగించడానికి సహాయపడే విధంగా రూపొందించబడింది. సో ఇది చాలా ఉపయోగకరం అండి.
1: సార్, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీపీబీ ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: ప్రజలు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, ఓటీపీ, ఎంపిన్, యూపీఐ పిన్ ఎవరితో చెప్పకూడదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, బ్యాంకు అధికారి పేరుతో ఎవరైనా పిన్ను ఓటీపీ అడిగితే ఇవ్వకూడదు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయకూడదు. యూపీఐ పేమెంట్ స్వీకరించడానికి పిన్ అవసరం లేదని గుర్తుంచుకోవాలి. అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వస్తే వెంటనే స్పందించకుండా అధికారిక ఐపీపీబీ ఛానల్స్ ద్వారా ధృవీకరించాలి. మొబైల్ పోయినా లేదా అనుమానాస్పద ట్రాన్సాక్షన్ కనిపించినా వెంటనే బ్యాంకు సమాచారం ఇవ్వాలి. ఐపీపీబీ లావాదేవీలు, డిపాజిట్ లేదా విత్డ్రాయల్స్ బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారానే జరుగుతాయి, అంటే బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి ఖాతాదారుడి వేలి ముద్ర లేదా ప్రామాణీకరణ లేకుండా ఎలాంటి మోసపూరిత నగదు లావాదేవీలు జరగవు. ఇది ఐపీపీబీ ఖాతాదారులకు అత్యుత్తమ భద్రతను అందిస్తోంది. ఓటీపీ, పిన్, పాస్వర్డ్ ఎవరికి చెప్పకండి. సురక్షితమైన బయోమెట్రిక్ ఆధారిత లావాదేవీలను విశ్వసించండి. అనే జాగ్రత్తలు మిమ్మల్ని సైబర్ మోసాల బారి నుండి పడకుండా చేస్తాయి.
1: సార్, దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందించాలి అనే ఫైనాన్షియల్ ఇంక్లూషన్, ఈ లక్ష్యంలో ఐపీపీబీ పాత్ర ఏ విధంగా ఉందంటారు?
0: ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో చాలా గొప్ప పాత్ర ధరించడం జరిగింది. ఈ రోజు వరకు పొదుపు నగదు లావాదేవీలు, డిబిటి, ఇన్సూరెన్స్, పెన్షన్, డిజిటల్ పేమెంట్స్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలు ప్రతి ఒక్కరికి సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం. సో ఈ లక్ష్యంలో ఐపీపీబీ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించబడ్డాయి. అలాగే డిబిటిలో ఐపీపీబీకి దాదాపు 12% మార్కెట్ వాటా ఉంది. ఇప్పటి వరకు ఐపీపీ ఖాతాల ద్వారా 173,000 కోట్ల పైగా డిబిటి మొత్తాలను జమ అయ్యాయి. ప్రస్తుతం 6,69,00,000 ఖాతాలకు డిబిటి క్రెడిట్ సౌకర్యం అందుబాటులో ఉండగా సుమారు 9.5 కోట్ల ఖాతాలు ఆధార్ సీడెడ్ ఖాతాలుగా ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేందుకు ఐపీపీ ఒక సమర్థవంతమైన వేదిక పనిచేస్తోంది. ఇక ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా అందించడానికి మన అతిపెద్ద బలం 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్. ఈ పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా దేశంలో గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లగలుగుతున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఐపీపీ ఖాతాదారుల్లో 49% మంది మహిళలు ఉండటం. ఇది మహిళలకు కూడా బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు పెద్ద ఎత్తున చేరుతున్నాయనడానికి ఒక మంచి సూచిక. ముఖ్యంగా పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చివరి మైలుకు తీసుకెళ్లడం ఐపీపీ ప్రత్యేకత. అందువల్ల ఖాతా ప్రారంభించిన నుండి డిబిటి పొందడం, డిజిటల్ చెల్లింపులు చేయడం, పొదుపు, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి ఆర్థిక సేవలను ఉపయోగించుకోవడం వరకు 1,65,000 పైగా పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్, 14 కోట్లకు పైగా ఖాతాలు మరియు 49% మహిళల ఖాతాదారుల భాగస్వామ్యంతో సమగ్ర ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధనలో ఐపీపీబీ విజయవంతంగా ముందుకు సాగుతోంది.
1: సార్, ఆంధ్రప్రదేశ్ లో మారుమూల గ్రామాలకు బ్యాంకింగ్ సేవలను తీసుకువెళ్లడంలో తపాలా శాఖ నెట్వర్క్ ఎంత కీలకంగా ఉంది?
0: ఆంధ్రప్రదేశ్ లో తపాలా శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విస్తృత నెట్వర్క్ ఐపీపీకి చాలా పెద్ద బలం. పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకులు ఇప్పటికే గ్రామీణ ప్రజలకు ప్రవర్శం ఉన్న వ్యక్తులు. అందువల్ల కొత్తగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం లేకుండా ఉన్న పోస్టల్ నెట్వర్క్ ను ఉపయోగించి బ్యాంకింగ్ సేవలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లవచ్చు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలో దాదాపు 10,000కు పైగా పోస్ట్ ఆఫీసులు మరియు 11,000 పైగా ఉద్యోగుల పటిష్టమైన యంత్రాంగం ద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికి నాణ్యమైన, వేగవంతమైన సేవలను సులభంగా అందుతున్నాయి. ఇది మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో మనం చేయగలిగిన ఇంప్రూవ్మెంట్ అండి.
1: సార్, పెన్షనర్లు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, సో ఇటువంటి వర్గాల వారికి ఐపీపీబీ ద్వారా అందుతూ ఉండే ముఖ్యమైన సేవలు ఏంటి?
0: పెన్షనర్లకు ముఖ్యంగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, అదే జీవన ప్రమాణ్ గా అంటాము, చాలా ఉపయోగకరమైనవి. ఎందుకంటే వారు ప్రతిదానికి బ్యాంక్ కి రాలేరు. అలాంటి వాళ్లకు మనం డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ద్వారా చాలా ఉపయోగకరమైన సేవలను అందిస్తున్నాము. అలాగే వృద్ధులు కూడా, వృద్ధులు ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు ఐపీపీ ఇంటి వద్దే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేషన్ సౌకర్యాన్ని అందిస్తోంది. అంతేకాకుండా క్యాష్ విత్డ్రావల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఫండ్స్ ట్రాన్స్ఫర్ వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను కూడా ఇంటి వద్ద పొందే అవకాశం ఉంది.

0: మీరు ఇప్పుడే చెప్పారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేసి. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఐపీపీబీ ద్వారా ఎలాంటి సౌకర్యం అనేది ముఖ్యంగా అందుతుందంటారు?
1: ఐపీపీబీ ద్వారా మనం ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణం రూపొందించవచ్చు. సో ప్రత్యేకంగా ఏమిటంటే, పెన్షనర్ ఐపీపీబీ ఖాతాదారుడే కావాల్సిన అవసరం లేదు. ఇతర బ్యాంకుల్లో పెన్షన్ ఖాతా ఉన్న పెన్షనర్లు కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవచ్చు. సో పోస్ట్మ్యాన్ లేదా గ్రామీణ డాక్ సేవకు నేరుగా ఇంటికి వచ్చి ఈ బయోమెట్రిక్ ప్రామాణీకరణ పూర్తి చేసే సమగ్ర డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అందువల్ల అనారోగ్యం లేదా వయోభారంతో బయటకు వెళ్లడం కష్టమైన వృద్ధులు, పెన్షనర్లు ఎక్కడికి వెళ్లకుండా తమ నివాసం వద్దే అతి తక్కువ సమయంలో సురక్షితంగా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు.
0: సార్, ఐపీపీబీ ఖాతాను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తో అనుసంధానం చేసుకోవడం వల్ల ఖాతాదారులకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
1: ఇది రెండు రకాలుగా లాభం చేకూరుస్తుంది. అంటే ఐపీపీబీ మరియు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదా పోసా అకౌంట్ అనుసంధానం వల్ల రెండు వ్యవస్థల మధ్య నిధులను సులభంగా నిర్వహించుకోవచ్చు. మీ అందరికి తెలుసు, ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ లో చాలా అగ్రగామిగా ఉంది స్వీప్. అండ్ అలాగే పోసా అకౌంట్ కూడా మన చిన్న మొత్తాలను పొదుపు చేసుకునే ఒక ఇంధనంగా ఎప్పటినుండో ఉంది. ఇలాంటి సమయంలో మన స్వీప్ ఇన్ స్వీప్ అవుట్ సదుపాయం ద్వారా లింక్డ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లోని నిధులు నిర్వహించుకునే అవకాశం ఉంది. అలాగే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అయిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఆర్డీ అండ్ లోన్ అగేన్స్ట్ ఆర్డీ వంటి ఎలిజిబుల్ ప్రొడక్ట్స్ కు చెల్లింపులు చేయవచ్చు. అంటే ఐపీవీ మరియు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ సేవలు కలిసి కస్టమర్ కు మరింత సమగ్ర ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ ను అందిస్తున్నాయి.
0: సార్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక సేవలను ప్రజలకు ఏ విధంగా చేరువ చేస్తూ ఉన్నారు?
1: ఐపీవీ కేవలం డిపాజిట్ మరియు పేమెంట్ సర్వీసులకే పరిమితం కాలేదండి. ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు లోన్ రిఫరల్ స్కీమ్స్ సర్వీసెస్ వంటి సేవలను కూడా అందిస్తోంది. ఉదాహరణకు పీఎంజేజేబీవై మరియు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, పెన్షన్ ప్రొడక్ట్స్ మరియు సేవలను పోస్టల్ నెట్వర్క్ ద్వారా మరియు డోర్ స్టెప్ ఛానల్స్ ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నాయి. దీంతో ఒకే నెట్వర్క్ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, సోషల్ సెక్యూరిటీ వంటి అనేక ఆర్థిక సేవలు అందుతున్నాయి.
0: సార్, మనకి డైలీ యుటిలిటీస్ ఉంటాయి కదా సార్, అంటే విద్యుత్ బిల్స్, మొబైల్ రీఛార్జెస్. సో ఇటువంటి బిల్ పేమెంట్స్ ఐపీపీబీ ద్వారా ఏ విధంగా అందిస్తున్నారు? వీటి వినియోగం అనేది ఎలా ఉంది?
1: మన బ్యాంక్ పేరే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. అంటే ఈ పేమెంట్స్ యూటిలిటీ చెల్లింపుల కొరకు మన ఈ అకౌంట్ ను ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా రూపొందించబడింది. ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ మరియు యూటిలిటీ బిల్స్, ప్రీపెయిడ్ మొబైల్ మరియు డిటిహెచ్ రీఛార్జ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. బిల్ పేమెంట్ సర్వీసులను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రజలు ఒక్కో బిల్లు కోసం వేర్వేరు కౌంటర్స్ లేదా ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఫాస్ట్టాగ్ వంటి పేమెంట్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఐపీపీబీ ఎకోసిస్టమ్ లో అందుబాటులో ఉండే సేవల విస్తరణలో భాగంగా ఉన్నాయి. సేవల అవైలబిలిటీ మరియు ట్రాన్సాక్షన్ లిమిట్స్ కాలానుగుణంగా మారవచ్చు, కాబట్టి కస్టమర్లు తాజా ఐపీపీబీ వివరాలను పరిశీలించడం మంచిది.
0: సార్, ఆంధ్రప్రదేశ్ లో ఐపీపీబీ సేవలు ఉపయోగిస్తున్న ఖాతాదారుల సంఖ్య మరియు లావాదేవీల పరంగా ఇప్పటి వరకు ఎలాంటి వృద్ధి నమోదైందంటారు?
1: ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారుల నమోదు మరియు లావాదేవీల పరంగా అద్భుతమైన వృద్ధిని కనబరుస్తున్నాము. పోస్ట్మెన్లు మరియు గ్రామీణ డాక్ సేవకుల ద్వారా విస్తృత స్థాయి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తూ ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేస్తోంది. ఖాతా విస్తరణను చూసుకుంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జూలై 2026 నాటికి 3,05,000 పైగా కొత్త ఖాతాలను ప్రారంభించి విస్తృత ఆదరణ పొందింది. అలాగే ఏపీఎస్ సేవలను గమనిస్తే 5,08,000 పైగా ఏపీఎస్ లావాదేవీలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే సిఎల్సి అంటాము, చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ స్కీమ్, ఆధార్, చైల్డ్ ఆధార్ అంటాము, బాలాధార్, వాళ్ళకు కూడా 5 సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ నమోదుతో పాటు ఆధార్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం అప్డేట్ చేసే ప్రక్రియలో దాదాపు 72,500 సేవలను ప్రజల ముంగిటకే చేర్చింది. జనరల్ ఇన్సూరెన్స్ 1 కోటికి పైగా ప్రీమియం సేకరించింది. పోస్టల్ నెట్వర్క్ మరియు మైక్రో ఏటీఎం సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఐపీ ఆర్థిక సమ్మిళిత్వాన్ని అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వేగవంతం చేస్తూ నిరంతరం ముందంజలో కొనసాగుతోంది.
0: సార్, ఆంధ్రప్రదేశ్ లోని రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులు ఐపీపీబీ సేవలను ఎలా ఉపయోగించుకోవచ్చు?
1: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు మరియు చిన్న వ్యాపారుల కోసం సమగ్రమైన డిజిటల్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. ఇందులో మీరు గమనిస్తే ముఖ్యంగా డిబిటి స్కీమ్స్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఐపీపీ ఖాతాల్లో జమ అవుతున్నాయి. పిఎం కిసాన్ రికార్డు మైలురాయి, దేశవ్యాప్తంగా పిఎం కిసాన్.

0: 2023వ విడత దాదాపు 1,36,00,000 లబ్ధిదారుల ఐపీపీ ఖాతాల్లో సుమారు 2,800 కోట్ల నిధులు జమ అయ్యాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అన్నదాత సుఖీభవ ఘనత కూడా మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 1,800 కోట్ల నిధులను పోస్టల్ శాఖ తన విస్తృత నెట్వర్క్ ద్వారా రైతులకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే డోర్ స్టెప్ బ్యాంకింగ్ రైతులు తమ తమ గ్రామంలో లేదా పొలం వద్ద ఏపీఎస్ ద్వారా నగదు ఉపసంహరణ, యుటిలిటీ పేమెంట్స్ మరియు డబ్బు బదిలీ చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలను గమనిస్తే ఇదంతా రైతుల గురించి చూస్తే, అండ్ అలాగే ఎస్ఎస్జీ ని కూడా గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యం డిజిలక్ష్మి ప్రాజెక్ట్ అనే కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ద్వారా 200 మందికి పైగా డిజి లక్ష్మీలను ఐపీవీ యొక్క ఇండివిజువల్ బిజినెస్ కరెస్పాండెంట్ గా నియమించి వారికి స్థిర జీవనోపాధిని కల్పించడం జరిగింది. చిన్న వ్యాపారులకు క్యూఆర్ లేదా యూపీఐ కలెక్షన్లు, అలాగే కస్టమర్ల నుంచి 0 ఛార్జీతో యూపీఐ ఆర్ క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరించవచ్చు. మర్చెంట్ లోన్స్, చిన్న వ్యాపారుల అభివృద్ధి మరియు పెట్టుబడి అవసరాల కోసం మర్చెంట్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఐపీబీ లోన్ రెఫరల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంట్లో భాగంగా హోమ్ లోన్ మరియు పర్సనల్ లోన్, వెహికల్ లోన్ మరియు గోల్డ్ లోన్, అలాగే బిజినెస్ లోన్ కూడా అందజేసే ప్రయత్నాలు చేస్తున్నాం.
1: సార్, ఫ్యూచర్ లో మనం చూస్తే కనుక ఐపీపీపీ ఏ విధంగా ఎటువంటి ప్రధాన రంగాలపై దృష్టి సారిస్తూ ఉంది?
0: మీరు గమనిస్తే ఇప్పటికే చాలా ప్రోగ్రెస్ అయింది, అండ్ తదుపరి దశలో ప్రధానంగా చాలా విషయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మొబైల్ బ్యాంకింగ్ మరియు డోర్ స్టెప్ బ్యాంకింగ్ మీద సాంకేతికత మరింత వేగవంతం సురక్షితంగా చేయడం ఒక లక్ష్యం. అలాగే లాస్ట్ మైల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ని కూడా ఇంకా స్థిరపరచడం, వాటి మీద ఇంకా పనిచేస్తా ఉన్నాము. అలాగే డిజిటల్ చెల్లింపులను సులభతరం చేస్తూ యూపీఐ అసిస్టెడ్ యూపీఐ మరియు ఏఈపీఎస్ వంటి సేవలను మరింత మందికి సులభంగా అర్థమయ్యేలా చేయడం, సమగ్ర ఆర్థిక సేవల పంపిణీ, మైక్రో ఇన్సూరెన్స్, పెన్షన్, ఇన్వెస్ట్మెంట్స్ మరియు క్రెడిట్ రిఫరల్ సేవలను విస్తరించడం, అలాగే మర్చెంట్ లోన్ ఎక్స్పాన్షన్, చిన్న వ్యాపారులకు అందిస్తున్న మర్చెంట్ లోన్స్ ని సదుపాయాన్ని మరింత విస్తరించడం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా పరివర్తన ప్రణాళిక, భవిష్యత్తులో ప్రతి స్థాయి సేవలు మరియు విస్తృత ఆర్థిక సేవలను నేరుగా అందించేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విభాగంలోని లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం, అలాగే భవిష్యత్తులో టెక్నాలజీ, పోస్టల్ నెట్వర్క్ మరియు హ్యూమన్ అసిస్టెన్స్ అనే 3 అంశాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రభావవంతమైన సమగ్ర సమ్మిళిత బ్యాంకింగ్ మోడల్ అంటే ఇంక్లూజివ్ బ్యాంకింగ్ మోడల్ ను నిర్మించడం ఏపీవీకి ఉన్న అతిపెద్ద అవకాశం.
1: సార్, కార్యక్రమంలో చివరగా మన ఆకాశవాణి శ్రోతలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మీరు అందించాలనుకునే సందేశం సార్?
0: నా ముఖ్యమైన సందేశం ఒకటేనండి, బ్యాంకింగ్ సేవలు మీకు దూరంగా లేవు, బ్యాంకింగ్ సేవల వ్యవస్థే మీ ఇంటి ముంగిటకు వచ్చింది. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులో బ్యాంకింగ్. గ్రామీణ ప్రజలు బ్యాంకింగ్ పనుల కోసం నగరాలు, పట్టణాలు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్ ద్వారా మీ స్వగ్రామంలోనే అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. అలాగే 2వ అతిపెద్ద అంశం ఏంటంటే అత్యంత చవకైన సులభమైన బ్యాంకింగ్ మరియు జీరో బ్యాలెన్స్ ఖాతాలు. మనం అతి తక్కువ ఛార్జీలతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ సముదాయంతో సులభంగా ఖాతా ప్రారంభించవచ్చు. తక్షణ ఆధార్ సీడింగ్ మరియు ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా ప్రభుత్వ సేవల సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అలాగే కాగిత రహిత మరియు బయోమెట్రిక్ విధానం, ఇతర బ్యాంకుల మాదిరిగా విత్డ్రా లేదా డిపాజిట్ ఫారాలు, స్లిప్పులు రాయాల్సిన అవసరం లేదు. ఖాతా నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు మరియు వేలి ముద్ర అంటే బయోమెట్రిక్ ద్వారా నగదు, డిపాజిట్, విత్డ్రా లేదా లావాదేవీ పూర్తి చేసుకోవచ్చు. ఇలాగా సమగ్ర సేవలు మీ ఇంటి ముంగిటికే తీసుకొస్తున్నాము. ఖాతా తెరవడం, డబ్బు బదిలీ, యూపీఐ బిల్లుల చెల్లింపు, డిబిటి మొత్తాలు తీసుకోవడం, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ మరియు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వంటి అనేక సేవలను జీడిఎస్ పోస్ట్ మ్యాన్ల ద్వారా ఇంటి వద్దే పొందవచ్చు. ముఖ్యంగా చివరిది సైబర్ భద్రతపై అప్రమత్తత. గ్రామీణ ప్రజలు డిజిటల్ లావాదేవీలను సులభంగా అలవరించుకుంటూనే తమ ఓటీపీ పిన్ నెంబర్లు ఎవరికి చెప్పకుండా సైబర్ భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ విధంగా చూసుకుంటే ఐపీపీ అంటే కేవలం ఒక బ్యాంకు మాత్రమే కాదు, తపాలా శాఖ యొక్క విస్తృత నెట్వర్క్ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసాను చేకూర్చే ఒక గొప్ప ఆర్థిక సమ్మిళితత్వ ఉద్యమం లాగా మనం చూస్తున్నాము. ఇది ఒక ఫైనల్ ఇంక్లూజన్ మూవ్మెంట్ లాగా ముందుకెళ్తుందని మా యొక్క ముఖ్య సందేశం.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏటీఎస్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఐపీపీబీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.

పర్యటన సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు

2026 సంవత్సరానికి గాను న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ ఏంటి? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపిస్తూ ఉండండి. వాట్ ఇస్ ద థీమ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ న్యూట్రిషన్ వీక్ 2026? ఇది నా క్వశ్చన్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10:30.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
2: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.

0: తలలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్లోనైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
5: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్.
6: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీ జేస్వితో నేను అడిగినటువంటి ప్రశ్న 2026 కాను న్యూట్రిషన్ వీక్ యొక్క ఇతివృత్తం ఏంటి అని. సో చాలా మంది మనకి మెసేజెస్ పంపించారు. సుశ్లా వేణుగోపాల్ దత్త గారు ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మాతృభాష గురించి మీ యొక్క భావన భావుకత చాలా అద్భుతంగా ఉందండి. మాతృభాష అంటే మనం నేర్చుకున్న మొదటి భాష కాదు, మనకు తెలియకుండానే మనలో మేల్కొన్న మొట్టమొదటి అర్థం అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముసపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సి విజయ ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ పంపించారు. సో రేడియో శ్రోతలకు నమస్కారం. రాంగ్ ఆన్సర్, ఈట్ రైట్ ఫర్ బెటర్ లైఫ్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, సుజాత, సాయిప్రీతం విజయవాడ నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. కుసుమా గారు అంబటి నగర్ నుంచి, అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అంబికా గారు భవానీపురం నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ మ్యామ్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సురేంద్రనాథ్ గారు అలాగే ఒడిశా నుంచి మనకి పంపించారనమాట, జెర్సీ కూడా ఒడిశా. నమస్తే ఆర్జే జయస్వి గారు, నమస్తే అండి. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపినందుకు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, బడు నవి ఫ్రమ్ తులసిదాస్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాకటి ప్రశ్నకి ఇప్పటి ప్రశ్నకి సరైన సమాధానాన్ని అందించారు. ఇంతకీ ఈ సంవత్సరం న్యూట్రిషన్ వీక్ ఇతివృత్తం ఏంటి అంటే డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. సో వెల్, మరి నెక్స్ట్ క్వశ్చన్, విబీజీ రామ్జీ అనేటువంటి పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద విబీజీ రామ్జీ అనేటువంటి ఈ యొక్క పథకం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద మిషన్ విబీజీ రామ్జీ? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు ఆన్సర్స్ పంపించండి 8662488144 కి. అండ్ ప్రియాతి ప్రియమైన జయస్వి గారికి, విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి వ్రాయునది ఏమనగా, మీరు అచ్చట క్షేమమా, మేమిచ్చట క్షేమమే, ఉభయ కుశలో పరి నేను క్షేమమేనండి. థ్యాంక్ యూ. ఆన్సర్ పోషకాహార శక్తికి కనుగొనటం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎనీవేస్, విబీజీ రామ్జీ అనేటువంటి పథకాన్ని ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగాను. ఆన్సర్స్ తెలిస్తే 8662488144 కి నాకు వాట్సాప్ చేస్తున్నారని. ప్రీతి మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తోంది, నిన్నే ప్రేమిస్తా మూవీ నుంచి.

అండ్ నెక్స్ట్ హాయ్ జేస్వి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీకు కూడా సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు జేస్వి గారు. అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. థ్యాంక్ యూ. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే బొడ్డు తులసిదాస్ నవీపేట్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పుల్ రాజు గారు, అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానాన్ని పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి సరైన సమాధానం. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సరైన ఆన్సర్ అందించారు. ఎంఎస్ దుర్గారావు గారు వికసిత్ భారత్ సగమే పంపించారు. సో ఓకే, నేను రివీల్ చేస్తాను ఆన్సర్. కె సురేంద్రనాథ్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ధన్యవాదాలండి. అనంతపురం నుంచి టైలర్ రమేష్ చలపతి గారు అండ్ రైట్ ఆన్సర్ అందించారు. నమస్తే జయస్వి గారు, నమస్కారం అండి మీకు కూడా. అండ్ అంబికా గారు ఫ్రమ్ భవానీపురం నుంచి, హాయ్ అంబికా గారు, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. కుసుమ గారు అమ్మటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ అందించారు. అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి సీతారామం అంటూ పంపించారు. సీతారామంకి నేను అడిగిన క్వశ్చన్ కి సంబంధం లేదండి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. అండ్ మేడం గారు, ఇందాక మీరు నా ఫస్ట్ మెసేజ్ చదివి ఉంటారని అనుకుంటున్నాను, అప్పటికే నేను బయటికి వెళ్ళొచ్చానండి. సో నేను మీ మెసేజ్ చదివానండి. సనబండ వాసు గారి మెసేజ్, నా మెసేజ్ చదివే ఉంటారు అనుకుంటున్నాను. నేను ఇరువురు మెసేజెస్ చదివాను, సో మీరు వినలేదు, నేనేం చేయలేను. రామచంద్రరావు గారు రాజమహేంద్రవరం నుంచి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి సరైన ఆన్సర్ ని పంపించారు. ఓకే, థ్యాంక్ యూ. మరి విబిజీ రామ్జీ అనేటువంటి ఈ పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజ్వికా మిషన్ అన్నమాట. ఇది 2026 సంవత్సరం జులై 1 నుంచి ఆరంభమైందన్నమాట. అండ్ దీనికి మునుపు పేరు ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేటువంటి ప్రోగ్రామ్ కి ప్రతీకగా దీన్ని విబిజీ రామ్జీగా పేరు మార్చారన్నమాట. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2025, సో దానికి సంబంధించి విబిజీ రామ్జీ అనేటువంటి పేరుని ఈ జులై 1, 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. సో వెల్, మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మీ అందరి కోసం. 2026 పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? 2026 సంవత్సరానికి కాను పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? సో ఈ యొక్క రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే 8662488114 కి వాట్సాప్ చేయండి. ఈ సంవత్సరానికి కాను పోషణ్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి? సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపిస్తారు. అండ్ ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ స్టాలిన్.

0: ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: స్టాలిన్ మూవీ నుంచి పరారే పరారే ఈ పాట విన్నాక, అంటే మార్నింగ్ నుంచి ఒకలా ఉంటుంది, 10 గంటలు అయిన తర్వాత ఇంకొకలా ఉంటుంది అనమాట. ఆ జోష్, ఆ ఎనర్జీ మొత్తం ఈ పాటలో వినిపించింది. సో వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్, పోషణ్ అభియాన్ ఇతివృత్తం ఏంటి 2026 సంవత్సరానికి కాను అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా అంతే ఎనర్జెటిక్ గా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే 8662488114 ఇది మన వాట్సాప్ నెంబర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రరావు గారు మెసేజ్ పంపించినందుకు. మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్ అండి. అండ్ రేడియో మిత్రులకు శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి సరైన సమాధానం పంపించారు. రమాసుందరి ఫ్రం నెల్లూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి సరైన ఆన్సర్ అందించినందుకు. శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పోషకాహారం అంటూ పంపించారు. కరెక్టేనండి, ఆ పోషన్ అభియాన్ యొక్క ఇతివృత్తం ఏంటి అన్నాను. సో ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి టైలర్ రమేష్ గారు, మెకానిక్ వెంకట చలపతి గారు సరైన ఆన్సర్ అందించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానం. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన ఆన్సర్ అండి. అండ్ బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి సరైన ఆన్సర్ అందించారు. ధన్యవాదాలు మీకు కూడా. అండ్ జాన్సన్

గారు ఫ్రం విజయవాడ నుంచి. నాకైతే మీ మెసేజ్ ఇంకా చేరలేదు జాన్సన్ గారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఇందాకటి ప్రశ్నకి సరైన ఆన్సర్ ని అందించారు. సో వెల్, మరి 10:52 దాటి అలా అలా అలా పరుగులు తీస్తుంది క్లాక్ లో టైం. మరి ఈ సంవత్సరానికి కాను పోషణ్ అభియాన్ ఇతివృత్తం, మాక్సిమైజింగ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇన్ ద ఫస్ట్ 6 ఇయర్స్ ఆఫ్ లైఫ్. సో మొదటి 6 సంవత్సరాలలోనే మనిషి లేకపోతే శిశువు యొక్క మెదటి ఆరోగ్యం, మెదడు ఆరోగ్యాన్ని చూసుకోవడం అన్నమాట. సో ఆ బ్రెయిన్ డెవలపింగ్ ఆస్పెక్ట్స్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది మొదటి 6 ఏళ్ల వయసులో మేధో వికాసానికి సంబంధించి పోషణ్ అభియాన్ వారు ఈ సంవత్సరం ఈ యొక్క థీమ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ మనకి మెసేజ్ చేశారు సౌజన్య గారు మంగళగిరి నుంచి. న్యూట్రిషన్ వీక్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడుగుతున్నందుకు థ్యాంక్స్ అలాట్ అండి. మీకు కూడా న్యూట్రిషన్ వీక్ లో భాగంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంకా పిల్లలు ప్రప్రథమంగా ఇంకా ఆనాటి వాళ్ళకే చక్కగా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అండ్ ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలకి మెజారిటీ ఇన్ ద కేసెస్ D3 లోపం ఉంటుంది, అలాగే B12 లోపం ఉంటుంది. వీటి వల్ల మనకి తెలియకుండానే చాలా యంగ్ ఏజ్ లో షుగర్, థైరాయిడ్ స్పైక్ అవ్వడం, ఇలా ఇతర ఇతర కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో దయించి మీరు కూడా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. పోషకాహారాన్ని మీ యొక్క ఆహారంలో భాగం చేసుకోండి. రుచించకపోయినా కూడా వాటిని మనం పొట్ట కోసం, మన శరీరం కోసం తీసుకోవడం మంచిది. ఎప్పుడు నోటికి రుచించేవి తింటే ఎలా? ఆహారాన్ని కూడా మనకి హితవు చేసుకుని ఇంట్రెస్ట్ లేనటువంటి వాటిని కూడా ఎలాగ చక్కగా వండుకోవచ్చు అనేటువంటి పద్ధతుల ద్వారా, మన అమ్మ చేతి ముద్ద ద్వారా వెళ్తే ఆటోమేటిక్ గా పోషణ అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండండి. సో వెల్, మరి ఇది నా షో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ బ్యూటిఫుల్ డే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇండియన్ స్టాండర్డ్ టైం గురించి మాట్లాడుకున్నాం, ఎల్ఐసి ఫార్మేషన్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్లోరోగ్రఫీ గురించి మాట్లాడుకున్నాం, అండ్ హ్యాండ్ రిటర్న్ లెటర్స్ గురించి ఎన్నో మధురానుభూతుల్ని పంచుకుంటూ చివరికి పోషకాహారంతో ఆనందంగా టాటా బై బై చెప్పేస్తుంది అనమాట. మీ JSV కలుసుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ డే, మరొక అద్భుతమైన మాటతో పాటతో. అంటుల్ దాన్ వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ భారతీయ ఫిల్మ్.

0: రే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రతి నెల మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను వసతి గృహాలకు ఆహ్వానించి అక్కడ పరిస్థితులు, వసతులను వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం నంద్యాలకు వచ్చిన మంత్రులు కందుల దుర్గేష్, ఎన్ఎండి ఫరూక్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కృష్ణా జలాలను విడుదల చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం మరో చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించిందని హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పరనాయుడు, ఎచ్చెర్ల శాసనసభ్యులు నడకుదిటి ఈశ్వరరావు, రణస్థలం మండలం కొచ్చెర్ల, ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఈ ఉదయం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీ అప్పరనాయుడు మాట్లాడుతూ, పేదల ఆరోగ్య ఆర్థిక భద్రతకు కూటమి ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లను అందిస్తూ అండగా నిలుస్తోందని తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో సమీకృత భూగర్భ బొగ్గువాయువు ఉత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాట్లపై రాష్ట పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజు అమరావతి రాష్ట సచివాలయం నుండి నిన్న ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి సంబంధిత శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షించారు. ఈ అంశాలపై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ కార్యదర్శికి వివరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్టు వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన నెల్లూరులో జిల్లా స్థాయి తీర భద్రతా కమిటీ సమావేశం నిన్న జరిగింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 327 కోట్ల రూపాయలతో చేపడుతున్న విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖకు సంబంధించిన అంశాలపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు. అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాథూర్, అమలాపురం శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ తిరుమల ధర్మగిరి

విజ్ఞానపీఠంలో కారిరిష్టియాగం, వరుణజపం, పర్జన్య శాంతి హోమాలు నిన్న శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాలను సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

నమస్తే, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. సో ఇక సినిమా కబుర్ల టైం అయిపోయింది కదా. సినిమా కబుర్ల నుంచి ఈవినింగ్ వివిధ వరకు కూడా బ్యోళ్లంత మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. మరి ఫస్ట్ అయితే ఫిల్మ్ అప్డేట్స్ విషయానికి వచ్చేస్తే, కార్తీ నటించిన సర్దార్ 2కు సంబంధించి ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మీరు కూడా చూసే ఉంటారు. ఇది ఒక స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఫిల్మ్ అనమాట. మరి ఈ ట్రైలర్ కనుక చూస్తే మన హీరో కార్తీ గారు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? చూసే ఉంటారు కదా, పల్లెటూరి వ్యక్తిలాగా కనిపిస్తారు. అండ్ ఒక ఏజెంట్ గా కూడా ఆయన పనిచేసే ఒక క్యారెక్టర్ అనమాట. సో చూడడానికి మాత్రం పల్లెటూరి వ్యక్తిగా, కానీ ఒక ఏజెంట్ రోల్ అది. సో ఆయన యాక్టింగ్ మాత్రం సూపర్బ్ గా ఉంది అని మాత్రం ఇప్పటికే మంచి పేరు కూడా వచ్చేసింది. సో మామూలుగా అందులో ఉన్న డైలాగ్స్ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయన్నమాట. అండ్ సర్దార్ గా మరి ఎలా ఆయనని చూపించబోతున్నారు ఏంటి అనేది మాత్రం తెలియాలి అంటే ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేయాల్సిందే. ఎప్పటి వరకు? సెప్టెంబర్ 10th వరకు అనమాట. సో ఆశిగా రంగనాథ్ అండ్ మాళవిక నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 10th. అండ్ విలన్ గా ఎస్జే సూర్య నటిస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. మరి ఈ టీమ్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఫోన్ తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
1: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 11:26 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి రజనీకాంత్ గారు నటించిన ఫిలిమ్స్ అన్ని కూడా మనకి ఎంతో ఎంతో ఫేవరెట్ ఫిలిమ్స్. అండ్ అనిరుద్ధ్ కంపోజిషన్ లో వచ్చే సాంగ్స్ కూడా మన రజనీకాంత్ గారి ఫిలిం తో పాటుగా ఆ సాంగ్స్ ఇంకా దానికి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఆ హైప్ ని క్రియేట్ చేస్తాయి కదా. సో ఇప్పుడు ప్రజెంట్ జైలర్ మూవీ గురించి మనం ఆల్రెడీ విన్నాం, చూసేసాం. జైలర్ ఎంత సూపర్ హిట్ అయింది కూడా తెలుసు, కానీ ఇప్పుడు జైలర్ 2 సినిమా గురించి అందరం వెయిట్ చేస్తున్నాము. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ జైలర్ 2 సినిమా మాత్రం రిలీజ్ కాస్త లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని కూడా వస్తోంది న్యూస్. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం కొంచెం తెలియాల్సి ఉంది మనకి, కొంచెం టైం పడుతుంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ యాక్షన్ సీన్స్ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదట. దాంతో అక్టోబర్ 15 యాక్చువల్ గా రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేశారు కాబట్టి ఆ డేట్ ని మాత్రం రిలీజ్ చేయడానికి కుదరకపోవచ్చు అని మాత్రం చెప్తున్నారు. మరి చూడాలి అది ఎలా ఉంటుందనేది. అండ్ ఇప్పటికే దసరా టైంలో రాబోయే ఫిలిమ్స్ గురించి మనకు ఒక ఐడియా ఉంది కదా. సో మన హీరో విజయ్ దేవరకొండ నటించిన రణబాలి ఫిలిం అయితే రెడీగా ఉంది, తర్వాత ఆదర్శ కుటుంబం. మరి ఈ రెండు కాకుండా జైలర్ 2 కూడా అదే దసరాకి రావాలని మనం కూడా చూద్దాం, మరి ఎక్స్పెక్ట్ చేద్దాం అదనమాట విషయం. మరి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట,
2: రచ్చాడుకోగా రాయాలో సాంగ ఊళ్ళోకి వచ్చా.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరుపుస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 సూపర్ హిట్ సాంగ్ దావూది సాంగ్ అయితే వినేశారు కదా ఫ్రమ్ ద మూవీ దేవరా. మరి ఎన్టీఆర్ గారు నటించిన దేవరాకి పార్ట్ 2 ఎప్పుడొస్తుంది? ప్రెసెంట్ అయితే ఆయన డ్రాగన్ ఫిల్మ్ తో బిజీగా ఉన్నారు కదా, అది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, దేవరా ఎప్పుడు రావాలి? సో అన్ని క్వశ్చన్ మార్క్సే. సో ప్రెసెంట్ అయితే డ్రాగన్ ఫిల్మ్ కి కూడా చిన్న బ్రేక్ పడింది కదా గాయం కారణంగా. అయితే త్వరలోనే మళ్లీ షూటింగ్ లో ఆయన పాల్గొంటారు. సో గాయం కొంచెం తగ్గడం వల్ల సో నెక్స్ట్ ఇక ఫిల్మ్స్ టకటకా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మన యంగ్ టైగర్ అని చెప్పేసి మాత్రం తెలుస్తోంది. ఎనీహౌ మరి ఆయన ఎప్పటిలాగానే మనల్ని అందరినీ ఇలానే అలరిస్తూ మంచి మంచి ఫిలిమ్స్ త్వరగా లేట్ చేయకుండా త్వరగా మనం ముందుకు రావాలని మనం కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇక ఇంకొక ఫిలిం గురించి మనం మాట్లాడుకుంటే మన హీరో నందమూరి బాలకృష్ణ గారు వరుసగా ఫిలిమ్స్ చేసుకుంటూ చాలా బిజీ బిజీగా ఉన్నారండి. సో ఎన్బికే 111 ఈ ఫిలింతో ఆల్రెడీ బిజీగా ఉన్నారు ఆల్రెడీ. సో టైటిల్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇది ఇలా ఉండగా కొరటాల శివ గారి డైరెక్షన్ లో తర్వాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ 112 సో 112వ సినిమా కూడా షూటింగ్ అయితే జరుపుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలుస్తోంది. అండ్ ఈ ఫిలిం లో అయితే మాత్రం తమిళ హీరో ఆర్య ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారంట. సో ఆర్య ఆల్రెడీ మనకి అల్లు అర్జున్ గారు నటించిన సినిమా, సో ఆల్రెడీ మన తెలుగులో హీరోగానే కాకుండా ఇట్లా విలన్ గా కూడా ఆయన ఆర్య మనకు బాగా పరిచయం కదా. మరి చూడాలి పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ అంటే అది విలన్ క్యారెక్టరా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ రోల్ ఇచ్చారా, ఇది మాత్రం తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఎప్పటిలాగానే మన హీరో బాలయ్య గారిని మాత్రం ఫుల్ మాస్ యాక్షన్ తో పాటుగా ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈ సినిమాలో చూపించబోతున్నారు కొరటాల శివ గారు. మరి చూడాలి సామాజిక అంశాల నేపథ్యంలో సాగే ఫిల్మ్ అనమాట ఇది. దీని మీద అయితే చాలా అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే తెలియాల్సింది, అది విషయం. మరి మీ అందరి కోసం ఇప్పుడైతే డాకు మహారాజ్ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ తబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

వింటూనే చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 హ్యాపీ డేస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. 11:51 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే హీరో నాని గారు కీర్తి సురేష్ కాంబినేషన్ అంటే ఎంత మందికి ఇష్టం అండి. సూపర్ కదా. నేను లోకల్ ఫిల్మ్ తోనే ఇద్దరు సూపర్ హిట్ పేరు గా పేరు తెచ్చుకున్నారు. మరి వీళ్ల కాంబినేషన్ లో అండ్ నేను లోకల్ కి మాత్రం ఫుల్ ఆపోజిట్ రోల్ లో కనిపించబోతున్నారు అనే చెప్పాలి ది పారడైజ్ మూవీలో. సో ఆల్రెడీ పారడైజ్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఒకటి ఆల్రెడీ అందరినీ అలా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సెకండ్ సాంగ్ ఏషనాగుల వీడియో సాంగ్ అయితే మాత్రం అసలు మామూలు క్రేజ్ గా లేదు. ప్రెజెంట్ ఇది ట్రెండింగ్ లో ఉందన్నమాట ఈ సాంగ్ అయితే. సో థియేటర్స్ లో అందరికీ పూనకాలు తిప్పిచ్చేస్తుంది అని మాత్రం ఫ్యాన్స్ అందరూ కామెంట్స్ చేసేస్తున్నారు కూడా ఈ సాంగ్ చూసి. మొత్తానికి అనిరుద్ధ్ అందించిన ఈ మాస్ బీట్స్ కి ఈ పాటలో నానిగారు కీర్తి సురేష్ వేసిన స్టెప్స్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నాయి. జంగిరెడ్డి గారు ప్రభా గారు పాడిన పాట అనమాట ఇది. కాసల శ్యామ్ గారు లిరిక్స్ అందించారు. ఏషనాగుల సాంగ్ చూసే ఉంటారు మీరు కూడా. సో మొత్తానికి ఈ పాటతో అందరినీ అలా అలా మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేసేశారు. మొత్తానికి పారడైజ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో సెప్టెంబర్ 24 న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మరి మూవీ టీమ్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. అండ్ ఇంకా మీ అందరి కోసం నేను లోకల్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే ప్లే చేస్తున్నాను. విండో స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 12:15.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్

CFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:25 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అయితే మన ఇండియాలోని మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో మరొక మిస్టీరియస్ విలేజ్ గురించి చెప్పుకుందామా. సో ఇది కూడా రాజస్థాన్ లోనే ఉంది. కుల్దారా విలేజ్ అనమాట దీని పేరు. సో కుల్దారా ఈ గ్రామాన్ని 1291లో స్థాపించారు. ఫస్ట్ లో అంతా బాగానే ఉండేది, జనాలందరూ హ్యాపీగా నివసిస్తూ ఉండేవారు. కానీ తర్వాత సడన్ గా 1825లో జరిగిన ఒక సంఘటనతో ఒక్క రాత్రిలోనే 84 గ్రామాల ప్రజలు, అంటే దాదాపు 1500 మంది పైగా, ఈ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారంట. సడన్ గా రాత్రి రాత్రికే ఖాళీ చేసేసి జనాలందరూ వెళ్లిపోయారు. మరి దీన్ని అప్పటి నుంచి ఘోస్ట్ విలేజ్ గా పిలుస్తున్నారు తెలుసా అక్కడ స్థానిక ప్రజలందరూ కూడా. సో ఎవరైనా ఎంత ట్రై చేసినా ఇప్పటికీ కూడా ఒక్క రోజు కూడా ఆ గ్రామంలో ఉండలేకపోతున్నారంట. దీనికి భయాలు కారణం కావచ్చు, ఏదో అక్కడ ఏదో ఉన్నాయి, ఏదో చప్పుళ్లు వినిపిస్తున్నాయని కానీ, ఎవరో ఆకారాలు కనిపిస్తున్నాయి, నీడలు కనిపిస్తున్నాయని, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి చెప్పుకుంటూ ఉంటారనమాట అక్కడంతా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎంత నిజము ఉంది దీని వెనక, రీజన్స్ ఏంటి, అసలు వీళ్ళు గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా కొంత మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఏదేమైనా చుట్టుపక్కల ప్రజలు మాత్రం అసలు ఏదో శాపం వల్లనే ఎవరు అక్కడ ఉండలేకపోతున్నారు అని భయపడి ఎవరు అటువైపు వెళ్లరు. మరి ప్రజెంట్ అయితే ఈ కుల్దారా విలేజ్ కూడా భారత పురావస్తు శాఖ రక్షణలోనే ఉంది, ఒక పర్యాటక ప్రదేశంగా అయితే ఉందన్నమాట. అది విషయం. అండ్ ఇలాంటి ఇంకా మిస్టరీ ప్లేసెస్ చాలానే ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్య దేశాలను కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్దిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ప్రతిబింబ హై. దునియా మే డుబీ హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే ఘిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ, ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ది రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. స్వదేశీ పద్దతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత్ భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం, ఎరువుల దిగుమతులపై ఆధారపడున్నప్పటికీ తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను, వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బాడ్డి వేవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు

భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడూ గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూలం అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రిఫ్యూజీ ఫ్రంట్తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్లో మెస్సీ 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాన్ని కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 12:41 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మనము ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇండియాలోని మిస్టరీ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో వన్ ఆఫ్ ద ప్లేస్ జటింగా వ్యాలీ, ఇది అస్సాం లో ఉంది. సో జటింగా వ్యాలీ అస్సాం. ఎక్కువగా ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే పక్షులు సూసైడ్ చేసుకునే ప్లేస్ గా చెప్తారనమాట ఈ జటింగా వ్యాలీని. అంటే ఇది ఒక లోయ అనమాట. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ నెలల మధ్య సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్నో వేల వలస పక్షులు అయితే ఉంటాయి కదండి, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. కొన్ని నైట్ టైం జర్నీ చేసే ఉంటాయి, కొన్ని పగలు జర్నీ చేసే ఉంటాయి కదా పక్షులు. సో అలా నైట్ టైం తిరిగే పక్షులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా కొన్ని వందలాది పక్షులన్నీ కూడా అక్కడ భవనాలను చెట్లను చాలా వేగంగా ఢీ కొట్టి మరీ చనిపోతూ ఉంటాయంట. మరి దీని వెనక రీజన్ ఏంటి, అసలు ఏంటి అనేది చాలా కాలం పాటు అదొక మిస్టరీ లాగా ఫీల్ అయిపోయి జనాలు ఎవ్వరూ కూడా అసలు ఆ జటింగా వ్యాలీ వైపు అంటే ఆ లోయ వైపు ఎవ్వరూ వెళ్లేవారు కాదు, చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఈ మన శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం ఏంటో తెలుసా, జనరల్ గా ఎత్తైన ప్రదేశాలు కానివ్వండి, దట్టమైన పొగమంచు, అధిక వేగంతో వీచే గాలులు, ఇవన్నీ ఈ రాత్రిపూట ఎగిరే పక్షులను కాస్త గందరగోళానికి గురి చేస్తాయంట. దాంతో ఆ పక్షులు ఏం చేస్తాయి, తమ సేఫ్టీ కోసం మనుషుల ఇళ్లలోని దీపాల వైపు చాలా వేగంగా ఎగురుకుంటూ వెళ్లిపోతాయి. అవి కాస్త ఆ ఎగిరిన ఆ స్పీడ్ వల్ల ఏంటంటే ఆ దీపాలని గుద్దుకోవడం, గోడల్ని గుద్దుకుంటూ అలా కాస్త కింద పడిపోయి చనిపోతాయి. సో ఇది వాటి వెనక ఉన్న రహస్యం, అంతే తప్ప ఇంకేం లేదు అని మన శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ జటింగా లోయలోకి మాత్రం ఎవ్వరు కూడా వెళ్లే సాహసం అయితే చేయరు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియాగా చెప్తారనమాట ఈ జటింగా వ్యాలీని. సో అస్సాం లో ఉంది, అదే విషయం. సో ఇంకా ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను కార్తికేయ ఫిల్మ్ నుంచి. సో కార్తికేయ కూడా ఎన్నో మిస్టరీలను ఛేదించి మరీ హీరో చివరికి ఒక కంక్లూజన్ కి అయితే తీసుకెళ్లిపోతాడు క్లైమాక్స్ లో చూస్తే. కార్తికేయ ఫిల్మ్, కార్తికేయ 2 అండ్ ఇంకా పాత సినిమాలు కూడా చాలానే ఉన్నాయి, అన్వేషణ. సో ఇలా వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాగో సో ఆ మూవీ అలాంటి మూవీస్ లోని సాంగ్స్ కూడా విందాం అనిపిస్తుంది. సో మీకోసం కార్తికేయ నుంచి ప్లే చేస్తున్నాను బ్యూటిఫుల్ సాంగ్, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వివిధ భారతి FM 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మనమైతే కార్తికేయ ఫిల్మ్ నుంచి సాంగ్ వినిజం అండ్ 12:48 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే, నేను మీ ఆర్జే తేజు. ఇక నెక్స్ట్ మిస్టీరియస్ ప్లేసెస్ ఆ టాపిక్ లో మనం నెక్స్ట్ తెలుసుకోబోతున్న ప్లేస్ ఏంటంటే పూణే నగరంలోని ఒక చారిత్రక కోట గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే శని

వార్వాడ. మరి దీనిని 732లో మొదటి బాజీరావు పెష్వా నిర్మించారు. మనం బాజీరావు మస్త్ అనే సినిమా చూసాం కదా, సో ఆ బాజీరావు గారే నిర్మించారనమాట. సో మొదటి బాజీరావు గారు సో 1732లో నిర్మించారు. శనివారవాడ అంటే మరాఠీలో ఒక అర్థం ఉంది, అంటే మరాఠీలో శనివారం అంటే శనివారం, ఓకే, అండ్ వాడ అంటే నివాస సముదాయం అని అర్థం అనమాట. మరి దీన్ని శంకుస్థాపన చేసిన రోజున శనివారం కావడంతో ఈ పేరే పెట్టేశారంట. సో శనివారవాడ అని పిలుస్తారు. ఇక 1732 నుంచి 1818 వరకు కూడా ఇది మరాఠా సామ్రాజ్య పెష్వాల ప్రధాన కార్యాలయంగా రాజధానిగా ఉండేది. ఇక తర్వాత 1828లో జరిగిన ఒక పెద్ద అగ్ని ప్రమాదం వల్ల ఈ కోట చాలా వరకు కూడా కాలిపోయి శిథిలమైపోయింది. తర్వాత ఇక అక్కడ స్థానికులు చెప్పే విషయం ఏంటంటే ఆ కోటలో దయ్యాలున్నాయని చెప్పి ఎవ్వరు కూడా చీకటి సమయంలో అసలు అటువైపు వెళ్లరు అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ రకరకాల స్టోరీస్ కూడా ఉన్నాయండి దీనికి వెనకాల. సో ఏది నిజం ఏది కాదు అనేది మాత్రం తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అసలు పురావస్తు శాఖ వారు ఒక టూరిస్ట్ ప్లేస్ గా అయితే మార్చేశారనమాట దీన్ని. బయట మాత్రం కొంత ప్రాంతం వరకు సందర్శించడానికి పర్మిషన్ ఇస్తారు, కానీ కోటలో లోపల కొన్ని భాగాల్లో మాత్రం ఎంట్రీ అయితే లేదు. సో ఎందుకు, ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు లోపలికి వెళ్ళడానికి భయపడతారు అందరూ అనేది మాత్రం సరైన రీజన్స్ అయితే తెలియక ఈ ప్లేస్ అయితే ఎప్పటి నుంచో అలా మిస్టరీగానే మిగిలిపోయిందనమాట. సో అదే విషయం. ఇంకా ఇంకొకటి ఉంది, ఇక ఎక్కడెక్కడో విషయాల గురించి మాట్లాడుకున్నాం, మన ఏపీలోని ఒక ప్లేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా, చెప్తాను. సో తెలుసుకునే ముందు మీ అందరి కోసం అన్వేషణ ఫిలిం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ అన్వేషణ విని ఎంజాయ్ చేశారు కదా. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే కొన్ని మిస్టరీ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి కూడా మన దేశంలోని మిస్టీరియస్ ప్లేసెస్ లో ఒకటిగా చెప్తారు. మరి ఈ టెంపుల్లోని హ్యాంగింగ్ పిల్లర్ గురించేనండి, అందరికీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. మరి ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో విరూపన్న వీరన్న అనే ఇద్దరు బ్రదర్స్ నిర్మించారనమాట. మరి ఈ ఆలయంలోని 70 స్తంభాలలో ఒక స్తంభం మాత్రం పూర్తిగా నేలకు ఆనుకోకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. మరి దీని కింద నుంచి ఒక బట్టను ఒకవైపు నుంచి మరోవైపుకు ఈజీగా తీసేయచ్చు. సో మరి ఈ నిర్మాణ శాస్త్రాన్నే అసలు ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందన్నమాట ఈ స్తంభం. సందర్శకులను ఇప్పటికీ కూడా ఆకట్టుకుంటుంది. మరి భారతదేశంలోని ఈ రహస్య ప్రదేశాలు మనకి ఒక విషయాన్ని అయితే గుర్తు చేస్తాయండి. యాక్చువల్ గా ఇందాక నేను చెప్పిన ప్లేసెసే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకున్న సమయానికి తగ్గట్టుగా కొన్ని విశేషాలు మాత్రమే మాట్లాడుకున్నాం. మరి ఈ రహస్య ప్రదేశాలు మనకి విషయం ఒక విషయాన్ని గుర్తు చేస్తాయన్నాను కదా, ఏంటంటే ప్రతి ప్రదేశం వెనక ఒక స్టోరీ అయితే ఉంటుంది డెఫినెట్ గా కదా. మరి ప్రతి కథ వెనక ఒక ప్రశ్న కూడా ఉంటుంది కదా, ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని. మరి ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే అసలైన అన్వేషణ. సో అదనమాట. సో ఎప్పటికైనా సరే ఈ మిస్టరీ ఛేదించేసి అసలు రీజన్స్ ఏంటో మనం ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం. ఇక ఇప్పుడు మీ అందరి కోసం తమ్ముడు ఫిల్మ్ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇది ఇవాళ మన మీకు తెలుసా ప్రోగ్రామ్ స్టేడియం 2 వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సమీపంలోని పొన్నపల్లిలో ఈ రోజు నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. ప్రజావేదిక సభలో ప్రసంగించారు. అనంతరం నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 UDG జెట్టింగ్ వాహనాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. మెగా పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గత రాత్రి శ్రీకాకుళం జిల్లాలోని సుమారు 830 గ్రామాల్లో పోలీసు అధికారులు సిబ్బంది పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టి రాత్రి బస చేసినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో 2,55,107 మంది పింఛన్నుదారులకు 112.49 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందిస్తున్నట్లు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. నూజివీడ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో పింఛన్లను ఇంటింటికి వెళ్లి ఈ రోజు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి లబ్దిదారునికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు సకాలంలో అందేలా చర్యలు చేపట్టడం జరిగిందని పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం మండలం పెద్ద గెద్దాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఈరోజు పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ ఆదేశించారు. నోటీసులు జారీ చేసి హియరింగ్ల నిర్వహణ, క్లెయిమ్స్ పెండింగ్ తదితర అంశాలపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆయన ఈరోజు సమీక్షించడంతో పాటు గత నెల 27 నుంచి 31 వరకు ఇందుకు సంబంధించి జరిగిన వినతుల పురోగతిని పరిశీలించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతోనే విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ ఎంఎం నాయక్ వెల్లడించారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి గౌతమి విశాఖ కలెక్టర్ అభిషేక్ కిషోర్లతో కలిసి కలెక్టరేట్లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 1:04 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే మరి ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. మరి ఈ రోజు ధీరాలో మన భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర రంగంలో గొప్ప కృషి చేసిన ప్రముఖ జీవ రసాయన శాస్త్రవేత్త, అంటే బయోకెమిస్ట్ అని పిలుస్తాం కదా, సో ఆవిడ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆవిడ కమలా సోహోని గారు. భారతీయ మహిళలు శాస్త్ర పరిశోధనల్లో ముందుకు రావడానికి ఆమె ఒక మార్గదర్శకురాలిగా నిలిచారని చెప్పాలి. మరి కమలా సోహోని గారి గురించి కొన్ని విశేషాలు ఈ రోజు ధీరాలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు పోషకాహార వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయాయి. సో న్యూట్రిషన్ వీక్ అనమాట. దీనికి సంబంధించింది కూడా చెప్పుకుందాం. సో మరి కొంచెం ఈ టాపిక్ అదే దానికి రిలేటెడ్ అనమాట. కమలా సోహోని గారి గురించి కూడా మాట్లాడుకుంటూ అలాగే పోషకాహార వారోత్సవాల గురించి కూడా చెప్పుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 1:11 అయిపోయింది కదా, మరి బ్యూటిఫుల్ సాంగ్ ఆర్య నుంచి వినేశాము. నేను మీ ఆర్జే తేజు. ఇక కమలా సోహని గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం అన్నాను కదా. సో 1911 లో ఎంపీలోని ఇండోర్ లో జన్మించారు కమలా సోహని గారు. మరి ఆవిడ తండ్రి నారాయణరావు భగవత్, మరి అలాగే మామగారు మాధవరావు భగవత్, మరి వీళ్ళిద్దరూ కూడా రసాయన శాస్త్రవేత్తలు అన్నమాట. అయితే ఫ్యామిలీలోనే శాస్త్రంపై ఉన్న ఆసక్తి వల్ల ఏంటంటే ఆమె కూడా ఆ శాస్త్రం మీద ఆసక్తి అయితే కలగడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా. సో దాంతో కమలా గారు మంచిగా స్టడీస్లో రాణిస్తూ ఇక బాంబే యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రాల్లో పట్టా పొందారు. తర్వాత అసలు ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడమే చాలా తక్కువ కదా, పైగా ఇండియాలో చూసుకుంటే శాస్త్ర పరిశోధనా సంస్థల్లో మహిళలకు అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పరిశోధన చేయడానికి కమలా గారు దరఖాస్తు చేసుకున్నప్పుడు అంట అప్పటి డైరెక్టర్ సర్ సివిఎస్ రామన్ గారు, సో అప్పుడు డైరెక్టర్ సివి రామన్ గారు ఆయనైతే ఫస్ట్ అసలు ఆమెకు అవకాశం కూడా ఇవ్వడానికి నిరాకరించారంట. ఇక తర్వాత కమలా గారు మాత్రం అస్సలు వదలకుండా ఎంతో పట్టుదలతో అవకాశం అయితే పొందారు తర్వాత. సో మొత్తానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పరిశోధన చేయడానికి మాత్రం ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది. సో తర్వాత ఏమైంది తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఆజాద్ ఫిలిం నుంచి సాంగ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
0: 101.3. నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
2: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
3: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
4: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
5: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్లిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
6: ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడీపీ 7.8% వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ధి సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈరోజు ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి 7.8% గ్రోత్ దేశ్ ఖుషియో సే భర్ గయా దేశవాసియో కో మే బధాయి దేతా హూ ఉన్కే సంకల్ప శక్తి కే లియే ఉన్కే పురుషార్థ కే లియే ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై దునియా యుద్ధ మే డుబీ హుయి చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ విశ్వ సంకటో సే గిరా హువా సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా.
0: భారత్ 7.8% జీడీపీ వృద్ధి నమోదు కావడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి దేశంలో ఆర్థిక బలోపేతం, డిజిటల్ పరివర్తన, మౌలిక సదుపాయాల అభివృద్ది, స్వావలంబన దిశగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. యువతను ఆవిష్కరణలు, వ్యవస్థాపకత వైపు ప్రోత్సహిస్తూ భారత్ ను బలమైన, స్వయం సమృద్ది గల, భవిష్యత్తుకు సిద్దమైన దేశంగా తీర్చిదిద్దుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పొన్నపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూర్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తూ
2: అనేక సంస్కరణలకు నాంది పలికాం, అనేకమైనటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు తీసుకొచ్చాం, జన్మభూమి తీసుకొచ్చాం, శ్రమదానం తీసుకొచ్చాం, ప్రజల పాలన తీసుకొచ్చాం, నీరు చెట్టు గాని ఇలాంటి ఒకటి కాదు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. పేదవాళ్ళకి చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉందని చెప్పా. ఒక స్వయం సహాయక సంఘం నేను ఆ రోజు పిలిపించాను, రూపాయి మీరు పొదుపు చేయండి, నేను ఒక రూపాయి ఇస్తా. పొదుపు ఉద్యమానికి నాంది పలికాం.
0: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కు రైల్వేశాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ హాల్టింగ్ సౌకర్యంతో

విశాఖపట్నం నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర ప్రయాణికులకు ఈ

0: కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్దిదారులకు 2,693,90,00,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన వృద్ధులు దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడిస్తూ
1: పెన్షన్ల పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3,000 ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 పెంచి వారింటికి వెళ్లి ఇవ్వాలనేటువంటి కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చి నుంచి జరుపుతున్నాం. ఈ నిడదవోలు మున్సిపాలిటీలో మనకి సెప్టెంబర్ నెలకి గాను 4,081 పెన్షన్లు 1,83,34,000 రూపాయలు మనం ఈ పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ నెలాఖరు గానీ అక్టోబర్ లో గానీ వాటి మీద కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
0: రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఈరోజు వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయి పడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28,00,000 రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే 20,00,000 రూపాయలతో కొనుగోలు చేసిన 2 పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2: ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలని గత ప్రభుత్వం దాన్ని ఇట్లే చేయకుండా ఆపేసింది. ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి మళ్ళా దానికి తీసుకొచ్చారు. అదేవిధంగా అమృత్ 2.0 స్కీమ్ 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక అదే ఆగిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైవ్ చేశాం. ఈ రోజు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఫస్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తేనే రాష్ట్ర ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రానికి ట్యాక్సులు రావాలంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ రావాలా.
0: మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును నిలిపేలా కృషి చేస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రజల్లో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల సమాచారం కోసం హెల్ప్ లైన్ 1446 ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఎస్ఐఆర్ పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని, ఫారం 7 దరఖాస్తులపై కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 3వ తేదీన తుది ముసాయిదా ప్రచురించే వరకు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి కనీసం 50% పైగా పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్ ఆదేశించారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్టస్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి 7.8% వృద్ది నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు అక్టోబర్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలతో పాటు 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
6: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
7: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అభినందన ఫిల్మ్ నుంచి వినేశాను కదా. 1:36 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే ధీర ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అయితే మనమైతే కమలా సోహోని గారి గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే చిన్నతనంలోనే ఆవిడ ఫ్యామిలీలోనే శాస్త్ర రంగంలో ఉన్నారు, చాలా మంది రసాయన శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి అదే ప్రభావం ఆవిడ మీద కూడా పడటం. సో బాంబే యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రాల్లో పట్టా పొందడం జరిగింది. ఇక తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాత్రం పరిశోధన చేయడానికి ఆవిడ జాయిన్ అయ్యారు కదా. ఇక తర్వాత ఏం జరిగింది, కొన్నాళ్లకు ఆమె ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధన చేశారు. ఇక అక్కడ ఆమె సైటోక్రోమ్ సి అనే ఒక ప్రోటీన్ మీద పరిశోధన చేయడం స్టార్ట్ చేశారు. ఇదేంటంటే కణాల్లో శక్తి ఉత్పత్తికి సంబంధించిన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో కమలా సోహోని గారు తన పరిశోధన ద్వారా మొక్కలు, ఆహార పదార్థాల్లో ఉండే పోషక విలువలు, మానవ ఆరోగ్యానికి వాటి సంబంధంపై కూడా ముఖ్యమైన కృషి చేశారు. మరి ఆమె చేసిన మోస్ట్ యూజ్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఏంటో తెలుసా? తాటి లేదా ఖర్జూర చెట్లు ఉంటాయి కదా, తాటి చెట్లు, ఖర్జూర చెట్లు, వాటి నుంచి లభించే నీర, దాంట్లో అయితే విటమిన్ సి అండ్ ఇతర పోషకాలు ఉన్నాయి అని చెప్పేసి అధ్యయనం చేయడం జరిగింది. సో విటమిన్ సి పోషకాలు ఉన్నాయి అని ఈ ఖర్జూర చెట్ల ద్వారా, దానిలో లభించే నీర అనే ఒక పార్ట్ ద్వారా ఆవిడ కనుగొనడం జరిగింది అన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే పేద ప్రజలు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇంకా వీళ్ళకి ఏంటంటే తక్కువ ఖర్చుతోనే పోషకాహారం అందించడంలో ఈ నీర అనేది ఎంతో ఉపయోగపడే అవకాశాలను ఆమె పరిశోధించడం జరిగింది. సో ఇలా కమలా సోహోని గారైతే మాత్రం తన లైఫ్ టైంలోనే చూసుకుంటే శాస్త్ర పరిశోధనలో పాటుగా ప్రజల ఆరోగ్యం గురించి, పోషకాహారంపై కూడా ఎన్నో సేవలు చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా ఆవిడ రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకున్నారు దీనికి గాను. సూపర్ కదా. మరి కమలా సోహోని గారి లైఫ్ చూస్తే గనక మనకి అర్థమయ్యేవేంటో తెలుసా? ఒక 3 లైన్స్ అయితే ఉన్నాయండి అర్థం చేసుకోవడానికి. సో ఏంటంటే అవి, అవకాశం లేకపోతే అవకాశాన్ని సాధించాలి. ఎలా అయితే సివి రామన్ గారు ఆవిడని ఫస్ట్ వద్దన్నారు, తర్వాత పట్టుదలతో వదలకుండా అలా కృషి చేస్తూ మొత్తానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో పరిశోధన చేయడానికి ఆవిడ మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది. సో అవకాశం లేకపోతే ఆ అవకాశాన్ని సాధించి తీరాలి. సో ఈ పాయింట్ మనం రియలైజ్ అవ్వచ్చు, అంటే నేర్చుకోవచ్చు. అలాగే ఇంకొకటి, పట్టుదల ఉంటే అడ్డంకులను అధిగమించవచ్చు. సో ఇది కూడా మనం ఆవిడ లైఫ్ ని చూసి తెలుసుకోవాల్సిన పాయింట్. అలాగే విజ్ఞానం అనేది సమాజానికి ఉపయోగపడినప్పుడే దాని అసలైన విలువ అనేది తెలుస్తుంది. సో అందుకే కమలా సోహోని గారిని భారతదేశంలోనే మొదటి తరం మహిళా శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తిస్తారు తెలుసా. సో ఆమె విజయగాథ నేటికి యువతకు, ముఖ్యంగా శాస్త్ర రంగంలోకి రావాలనుకునే మహిళలకు గొప్ప ప్రేరణ అని చెప్పచ్చు. సో అది విషయం. అండ్ ఇంకా

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు

0: కాల్ చేస్తా. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం. అండ్ ప్రెసెంట్ అయితే అసలు న్యూట్రిషన్ వీక్ లో ఉన్నాం. సరే, అది పక్కన పడేస్తే మామూలుగా టీనేజ్ గర్ల్స్ హెల్త్ విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. వాళ్లల్లో మెయిన్ గా పోషకాహార లోపం అయితే కనిపిస్తుంది. సో చిన్న వయసులోనే, ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్ తో పోలిస్తే ఇప్పుడు ఫుడ్ అంతా కూడా చేంజ్ చాలానే ఉంది కదా, చేంజెస్ చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా మనము నీరసం పడిపోవడం, ఊరికే ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ రావడం, సో ఇలా జరుగుతున్నాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, మెయిన్ గా టీనేజ్ గర్ల్స్. ఎందుకంటే టీనేజ్ లో మెయిన్ గా గర్ల్స్ లో చాలా హార్మోనల్ చేంజెస్ అయితే వస్తాయి. కాబట్టి ఈ వయసులో సరైన పోషకాహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్లిమ్ గా ఉండాలి, బాగుండాలి, అందంగా ఉండాలి, ఎక్కువ ఫ్యాట్ ఉండకూడదు బాడీలో అని చెప్పేసి చిన్న వయసులోనే టీనేజ్ నుంచే మీరు డైట్లు, అలా డైట్ల పేరుతో సరిగ్గా భోజనం చేయకుండా ఉన్నారు అంటే అనవసరంగా హెల్త్ ఇష్యూస్ బారిన పడాల్సి వస్తుందన్నమాట. సో ఏదేమైనా ఫుడ్ మాత్రం మనం ఏమేమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తినమన్నారు కదా అని మళ్ళీ ఎక్కువ మోతాదులో ఏదో తీసుకోవడం కాదు. సో దీనికంటూ ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలా ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మెయిన్ గా మీరు తీసుకోవాలి అనేది మాత్రం చిన్న చిన్న పాయింట్స్ నేను కొన్ని చెప్తాను. సో అవేంటో తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాగెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ధీరా ప్రోగ్రామ్ లో మనం ఉన్నాం అండ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ ఆర్జే తేజు. 1:56 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. ఇక మనమైతే టీనేజ్ గర్ల్స్ లో పోషకాహార లోపం లేకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కాలేజెస్ స్కూల్స్ అంటూ ఎర్లీగా స్కూల్ టైం అయిపోతుంది, కాలేజ్ టైం అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లేవన్నా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు డే అంతా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండాలి అంటే మెయిన్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అసలు మానేయకూడదు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తేనే మీరు మిగతా డే అంతా ఇంపాక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంపాక్టే కనపడుతుంది అంటూ ఉంటారు కదా. బ్రేక్ఫాస్ట్ మహారాజులాగా చేయాలి, మధ్యాహ్నం లంచ్ ఏమో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా, నైట్ డిన్నర్ పేదవాడిలాగా. సో ఇలాంటివి చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం అంటే వింటూ ఉంటాం. సో మెయిన్ గా బ్రేక్ఫాస్ట్ అనేది అసలు స్కిప్ చేయకూడదు అనమాట. ఇడ్లీ దోశ ఉప్మా ఓట్స్ ఎగ్స్ మిల్క్ ఫ్రూట్స్, సో ఇలాంటివి పోషకాహారం ఉన్నవి మాత్రమే కంపల్సరీగా తీసుకోవాలి, అప్పుడు డే అంతా యాక్టివ్ గా ఉంటారు. ఇంకా డైలీ ఫ్రూట్స్ అండ్ వెజీస్ ఆకుకూరలు సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ లో అని కాదు, మెయిన్ గా లంచ్ అండ్ డిన్నర్ లో కానివ్వండి. సో ఫ్రూట్స్ వెజీస్ ఆకుకూరలు ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ గా టీనేజ్ గర్ల్స్ కి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది కదా, సో ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి అంటే ఐరన్ సమపాలల్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి. సో అవి మీరు చూసుకొని ఏ ఐటమ్స్ లో అయితే ఐరన్ లభిస్తుంది పుష్కలంగా, సో అవి మాత్రం తీసుకుంటూ ఉండండి డెఫినెట్ గా. అండ్ ఇంకా అంటే ప్రతి ఒక్క ఐటమ్ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేంత టైం కూడా లేదు కాబట్టి, అండ్ ఇప్పుడు మనకి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు, ఒకసారి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకొని ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఖచ్చితంగా చెప్తారు. అండ్ ఇంకా విటమిన్ సి కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ టీనేజర్స్ అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే ప్రోటీన్ ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో జంక్ ఫుడ్ కాస్త తగ్గించేసి మిల్లెట్స్ హెల్దీ స్నాక్స్ అయితే తీసుకుంటూ ఉండాలి. ఇంకా బాడీకి తగినంత నీరు అయితే అందిస్తూ ఉండాలి. సో టైంకి నీరు కూడా తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ టీనేజ్ లో ఏంటంటే కఠినమైన డైట్ చేయడాలు, భోజనం మానేయడాలు అస్సలు అయితే మంచిది కాదు. కాబట్టి సన్నగా ఉండడం కంటే ఆరోగ్యంగా ఉండటమే మంచిది, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అని మాత్రం దృష్టిలో పెట్టుకుని హ్యాపీగా హెల్దీగా ఉండండి. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. ఇక ఈ 1 వీక్ పాటు కూడా న్యూట్రిషన్ వీక్ లో ఉన్నాం కాబట్టి సో పోషకాహారం గురించి చాలా చోట్ల మనకి అవగాహన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పోషకాహారం తీసుకోవాల్సిందే, సో అది ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం అని చెప్పేసి చాలా చోట్ల అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అది విషయం. ఇక 1:59 అయిపోయింది, ఇది ఇవాళ మన ధీర ప్రోగ్రామ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఆయన తర్వాత సందర్శన నడిలో కలుసుకుందాం. ఇక్కడ 2 గంటలకు ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు న్యూస్ అయితే వింటాం. సో వింటూ ఉండండి, ఇంగ్లీష్ లో న్యూస్ అయితే వస్తాయి. సో స్టేడియం టు వివిధ భారతి FM 101.3.

నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు.

0: ఫోర్త్ లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI స్కాలర్షిప్ .co.in.
1: SBI, the bank to every Indian.
2: ఎక్ జమానే సే కహానీ హై సునా రహి ఆకాశవాణి. ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియాం హమ్ సున్తే ఆయే, దేఖ్తే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్. డౌన్లోడ్ వేవ్స్ OTT యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు. ఇక సందరే స్టడీ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఈ రోజు మన షోలో ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడు, దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు, తర్వాత మళ్లీ అదే ఆవును 1300 రూపాయలకి మళ్లీ కొన్నాడు, ఇక తర్వాత దాన్ని కాస్త 1600 రూపాయలకి అమ్మేశాడు. అయితే మొత్తంగా ఆ వ్యక్తికి ఎంత లాభం వచ్చినట్టు. సో వినరా, ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడండి. ఫస్ట్ 900 రూపీస్కి కొన్నాడు, తర్వాత దాన్ని 1200 రూపీస్కి అమ్మేశాడు, మళ్లీ అదే ఆవును 1300 రూపీస్కి కొన్నాడు, దాన్ని ఈసారి 1600 రూపీస్కి అమ్మేశాడు. సో మొత్తంగా ఆయనకు వచ్చిన లాభం ఎంత? సో తెలిస్తే ఆన్సర్ పంపిస్తూ ఉండండి 8662488 14 నంబర్కి. మీ పేరు ఊరు టైప్ చేసి ఆన్సర్ ని టైప్ చేసి పంపించేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

స్కైవే నెంబర్ 150 సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు కదా. మరి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ ఆర్జే తేజు. ఇక సందరేసినరీ ప్రోగ్రామ్ లో మనమున్నాం. నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను. ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొన్నాడు, దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు. తర్వాత అదే ఆవును 1300 రూపాయలకి మళ్లీ కొన్నాడు. తర్వాత దాన్ని 1600కి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి ఎంత లాభం వచ్చింది? మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి అన్నాను కదా. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదోజీ, సక్కుబాయి, బాగున్నారా మేడం అంటున్నారు. ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. కానీ ఆన్సర్ రాలేదు. ఎస్, నేను బాగున్నానండి. మస్తాన్ అండ్ ఫ్యామిలీ, హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, ఆర్జే తేజు గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కానీ మీరు కూడా ఆన్సర్ పెట్టలేదు. సో ఇది మీరు నేను క్వశ్చన్ అడగక ముందు పెట్టిన మెసేజ్ లాగా ఉంది. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం, తేజుజీ మై ఆన్సర్ ఈజ్ అంటూ పెట్టారు. కానీ కొంచెం దగ్గరగా వచ్చి మళ్ళీ రాంగ్ ఆన్సర్ పెట్టారండి. సో మీ ఆన్సర్ కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ పంపించారు. ఏమని వచ్చిందంటే, మెసేజెస్ ఏంటో నెట్వర్క్ ప్రాబ్లమా, మొత్తానికి కొన్ని ఓపెన్ అవ్వట్లేదు సరిగ్గా. సగమే వచ్చింది మీ మెసేజ్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు సగమే వచ్చింది. ఇంకొక మెసేజ్ వచ్చినప్పుడు నేను చెప్తా. ప్రసాద్ గారు పాలకొల్లు నుంచి మెసేజ్ పంపించారు, హాయ్ తేజు అంటూ ఆన్సర్. కానీ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నేతాజీ, మస్తానీ, అలాగే గౌస్ భాషా, ఆశ్విక్, అశ్వక్ నాయుడుపేట నుంచి మెసేజ్ పంపించారు, నెల్లూరు జిల్లా, కరెక్ట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ గారు యూకే నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. సరిగ్గా పంపించలేదు కొంతమంది అయితే మాత్రం. మెసేజెస్ ఆర్ వెయిటింగ్ అని వస్తుంది ఏంటో. సరే, నేను ఇంకా మిగతావి చూస్తాను. ఎంఎస్ దుర్గారావు గారు సగం అయితే కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. నిజాంపేట విజయ్ కుమార్ గారు నిజాంపేట జిల్లా మెదక్ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ రాంగ్ అండి. వివి రెడ్డి గారు ఏపీ, వివి రెడ్డి గారు పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్,

విజయ రోజా, వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫ్రమ్ ముసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా. నెక్స్ట్ మెసేజ్. మస్తాన్ అండ్ ఫ్యామిలీ గారు కరెక్ట్ ఆన్సర్. తర్వాత రణదీప్, రణదీప్ కాదు, లతా ఫ్రమ్ ఉయ్యూరు. లతా ఫ్రమ్ ఉయ్యూరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా వస్తున్నాయి మెసేజెస్, అయితే మాత్రం మీరు పంపిస్తూ ఉండండి, నేను సాంగ్ తర్వాత మళ్ళీ అనౌన్స్ చేస్తాను. కొన్ని మెసేజెస్ ఏంటో వెయిటింగ్ ఫర్ ద మెసేజ్ అని ఇట్లా వస్తుంది. సరే, ఒక సాంగ్ తర్వాత మిగతా మెసేజెస్ అన్ని కూడా చదువుతాను, ఈ లోపు రిఫ్రెష్ అవుతాయి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి 101.3 కిక్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నసారు కదా. అయితే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే మీరు పంపించినవి. రీచ్ అవ్వడానికి కాస్త ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఏం పర్వాలేదు, మీ మెసేజెస్ అయితే నేను ఖచ్చితంగా చదివి వినిపిస్తాను. బట్ ఈ లోపు కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపు నేను ఒకసారి క్వశ్చన్ అయితే రిపీట్ చేస్తాను, ఓకేనా? సో ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి కొంటే దాన్ని 1200 రూపీస్ కి అమ్మేశాడు. తర్వాత అదే ఆవును 1300 రూపీస్ కి మళ్లీ కొన్నాడు. తర్వాత దాన్ని 1600 రూపాయలకి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి వచ్చిన లాభం ఎంత అని అడిగాను కదా. చాలా సింపుల్ క్వశ్చన్, సరిగ్గా వింటే ఆన్సర్ ఈజీగా అర్థమైపోతుంది. మరి మీరు విన్నప్పుడు ఇప్పుడు ఆన్సర్ అర్థమైపోయి ఉంటే గనక ఇప్పుడు వింటున్న వాళ్ళు డెఫినెట్ గా ఆన్సర్స్ పంపించవచ్చు. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయ ఉత్పత్తి జీడీపీ 7.8% వృద్ది నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని ఈరోజు ఆయన పంచుకున్నారు. భారత్ 7.8% జీడీపీ వృద్ది నమోదు చేయడం దేశ ఆర్థిక బలానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్టంలో సంక్షేమ అభివృద్ది ఇంకా బాగా జరగాలని, అందుకోసం సలహాలు సూచనలు చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్టంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం 28 రకాల సామాజిక పింఛన్లు అందిస్తోందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

విజయనగరం జిల్లా రణస్థలం మండలం కొచ్చెర్ల ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఈ రోజు పంపిణీ చేశారు. ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 61,92,000 మందికి పైగా లబ్దిదారులకు 2,693,90,00,000 రూపాయల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ కు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈ రోజు స్పందిస్తూ హాల్టింగ్ సౌకర్యంతో అనపర్తి నుంచి విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి, విజయవాడ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుందని చెప్పారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో 28,00,000 రూపాయలతో నిర్మించిన కచ్చా రోడ్డును మంత్రి ఈ రోజు ప్రారంభించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్ళని కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారబోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: శవబాత్ టబ్బాత్లను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి.
4: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం సందర్శనరి ప్రోగ్రామ్ లో. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల మీ మెసేజెస్ అయితే ప్రజెంట్ రావట్లేదు కాబట్టి నేనైతే అన్ని చదవలేకపోతున్నాను. సో మెసేజెస్ రీచ్ అయిన తర్వాత వన్స్ రీచ్ అయితే గనక మాకు డెఫినెట్ గా చదివి వినిపిస్తాను. అండ్ ఇందాక ఫస్ట్ నేను అడిగినప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్స్ కొంతమంది పంపించారు, నేమ్స్ అయితే కొన్ని చదివాను కదా. సో వాళ్ళందరూ మోస్ట్లీ కరెక్ట్ గానే గెస్ చేసి పంపించారు. సో ఒక వ్యక్తి ఒక ఆవును 900 రూపాయలకి ఫస్ట్ కొన్నాడు, తర్వాత దాన్ని 1200 రూపాయలకి అమ్మేశాడు, తర్వాత అదే ఆవును 1300కి మళ్లీ కొన్నాడు, తర్వాత దాన్ని 1600కి అమ్మేశాడు. మొత్తంగా ఆ వ్యక్తికి వచ్చిన లాభం ఎంత అని అడిగాను కదా, 600 అనమాట. సో ఫస్ట్ 900కి కొన్నాడు, 1200కి అమ్మేశాడు, అక్కడ 300 లాభం. మళ్లీ 1300కి కొన్నాడు, తర్వాత 1600కి అమ్మేశాడు, ఇక్కడ ఇంకొక 300. సో ఆ 3 3 6 6 అనమాట ఆన్సర్, 600. సో కొంతమంది ఆన్సర్స్ కరెక్ట్ గానే గెస్ చేసి పంపించేశారు. సో ఇక వన్స్ ఈ ప్రాబ్లమ్ టెక్నికల్ ఇష్యూ అంతా క్లియర్ అయిన తర్వాత మీ మెసేజెస్ కనుక రీచ్ అయితే డెఫినెట్ గా చదివి వినిపిస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల మీ మెసేజెస్ ఏవి రీచ్ అవ్వలేదు అన్నాను కదా, సో మొత్తం ఇప్పుడైతే వచ్చాయి, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో మీ మెసేజ్లన్నీ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి అన్ని కూడా. సో భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్ 600 అని చెప్పి పెట్టేశారు. ప్రసాద్ గారు ఫ్రమ్ పాలకొల్లు హాయ్ తేజు అంటూ ఆన్సర్ పంపించారు. తర్వాత బ్రహ్మరా శర్మ గారు బాలాజీనగర్ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు. కాల శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కోదాడ, ఎస్ అందరు కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఇక నేతాజీ మస్తానీ గౌస్ బాషా అశ్వక్ నాయుడుపేట నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. హాయ్ తేజు గారు అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ గా. తర్వాత నిజాంపేట నుంచి విజయ్ కుమార్ గారు మెసేజ్ పంపించారు. ఆన్సర్ 500 అంటున్నారా? కాదండి, 600. నేను ఆన్సర్ కూడా ఆల్రెడీ రివీల్ చేసేసాను కూడా. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అక్తర్ అండ్ వలీ బాషా ఇమాంబి గారు. సో ఇక అందరూ కూడా కరెక్ట్ గానే పెడుతున్నారు కాబట్టి నేను మెయిన్ గా నేమ్స్ అదే చదువుతాను, ఓకేనా? సో ప్రీవియస్ క్వశ్చన్ కనమాట ఇది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. తర్వాత కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. తర్వాత నాగార్జున అండ్ లక్ష్మీ గారు ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్. గడ్డం అంకయ్య గారు బందరుపల్లి నెల్లూరు జిల్లా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎం మురహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి అనమాట మెసేజ్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్ అండ్ నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి. పుట్టుపాక నుంచి తిరుమలయ్య గారు, ఆండాలు గారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసురెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్. భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా గారు. ఎండీ ఫజల్ నగర్ నుంచి కర్నూలు జిల్లా నుంచి ఓకే ఎండీ ఫజల్ గారు. శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూరు విజయవాడ. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఓకే, ఇంకా వస్తున్నాయి మెసేజెస్ అయితే. దస్తగిరి సంధ్య గారు ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా. పూజారి ధనుంజయ్ గారు సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర. ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. రాజోల నుంచి జయన్న గారు. నున్ను నుంచి శోభరాణి గారు, రంగారావు, సాగర్, చాందిని, అవిరాష్, రియాన్ష్, రుత్విక. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ శ్యామల. సో మాధవి ఆంజనేయులు గారు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుండి. కెవి రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి గారు ఫ్రమ్ పాలకొల్లు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం. కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్. దీప్తి గారు ఫ్రమ్ పెనుమ. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. గాయత్రి ఫ్రమ్ తిరుపతి. పోలపెల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష. రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ కర్ణాటక. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్, దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రామలకోట నుంచి. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తజావలి గారు. వి వెంకటరెడ్డి గారు. తర్వాత ఫణి సత్యశ్రీ గారు ఫ్రమ్ యూకే. కిషోర్ గారు ఫ్రమ్ నంద్యాల. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి. ఓకే, సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవన్నమాట. సో ఇందాక చెప్పాను కదా, సిగ్నల్ ఐ మీన్ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను మెసేజెస్ ఏవి కూడా నాకు రాలేదు, సో చదవలేకపోయాను. ఇప్పుడే వచ్చాయి, సో అన్ని మెసేజెస్ అయితే చదివి వినిపించేశాను. ఎనీహౌ ఈ క్వశ్చన్ ఇక్కడతో మనం అలా ఫుల్ స్టాప్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి మనకి మెసేజ్ శ్రీ రామకృష్ణయ్య గారు మెసేజ్ పంపించారనమాట. రాజశేఖర్, రేవతి వీళ్ళందరూ కూడా. ఓకే, సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే,

సో చాలా ఈజీ క్వశ్చన్ అడిగేస్తాను. మహాభారతం గనక తెలిసిన వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది కూడా. సో ఘటోత్కచుడు తెలుసు కదా, భీముడి కుమారుడు, భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు. మరి ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు కదా, సో ఆయన పేరేంటి? సో విన్నారు కదా, ఘటోత్కచుడి కొడుకు పేరు ఏంటి? తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి మీ ఆన్సర్స్ ని 8666-24-8884 నెంబర్ కి. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

CFM 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కృష్ణ ఫిలం నుంచి సాంగ్ అయితే వినేశారు. నేను అడిగాను ఘటోత్కచుడి కొడుకు పేరు ఏంటి, సో చాలా ఈజియెస్ట్ ఆన్సర్ అనమాట. మరి చూద్దాం ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నిజాం మధ్యలో ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి 600 అని చెప్తూ, అలాగే ఇప్పటికి క్వశ్చన్ కి కూడా ఏదో టైపింగ్ అనమాట. చూద్దాం పడిన జోగనందర

కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ రొద్దుటూరు కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. తర్వాత హలో తేజమ్మ, లంచ్ అయిందా అంటూ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి మెసేజ్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. రాజోల నుంచి జయన్న గారు, ఓకే. సో మీరు సెకండ్ నేమ్ పెట్టారా, ఓకే. ఎవరు? మిర్యాలగూడ నుంచి చిన్నమ్మాయి గారు, కరెక్టే. రాజుల నుంచి జయన్న గారు కూడా, ఓకే, కరెక్ట్ ఆన్సర్. పూజారి ధనుంజయ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. డి బాలాజీ గారు ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్. గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్, కానీ రాంగ్ అండి ఆన్సర్ మీది. అక్కరపాక నుండి రమా గారు, సుధాకర్ గారు, కరెక్ట్ ఆన్సర్. ఆంజనేయ, సారీ, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, ఒక పేరైతే కరెక్ట్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీ ముత్తుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు గారు, కరెక్ట్ ఆన్సర్. జల్లా జయరామ్ గారు, సరస్వతి గారు, పదిపుట్ల బయల పాకాల మండలం, కానీ ఆన్సర్ అయితే రాంగ్ అండి. పాలెం పోలయ్య గారు ఆల్గడ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం రివర్స్ కాలనీ నుంచి మాదుగుండు రాజేష్ అండ్ చరణ్ సౌమ్య అంజలి, కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కపూర్ నుంచి, ఓకే, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, ఓకే, కరెక్ట్ ఆన్సర్. తర్వాత గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్ అండి. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు ఫ్రమ్ భీమునిపాడు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్ మహారాష్ట నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఉదయగిరి నుంచి అనుష డానియల్ మెసేజ్ పంపించారు, ఓకే. ఓకే, 600 అనేది కూడా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టారు. సో నాకు చెప్పాను కదా ఇందాక, సమ్ ప్రాబ్లం వల్ల మెసేజెస్ చాలా వరకు రీచ్ అవ్వలేదు, కొన్ని అయితే లేట్ గా వచ్చాయి. సో లేట్ గా వచ్చిన వాటి వరకు అన్ని చూసి చదివేశాను కూడా ఆల్మోస్ట్. ఓకే, రేవతి రాజశేఖర్ వడియ వేదాయపాలెం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య కూడా మెసేజ్ చేశారు కరెక్ట్ గా. తర్వాత ఓకే, కిషోర్ గారు నంద్యాల నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. అశోక్ గారు ఫ్రమ్ గన్నవరం, కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, కరెక్ట్ ఆన్సర్. రాయచూర్ జిల్లా నుంచి ఎల్లప్ప యాదవ్ గారు మెసేజ్ చేశారు కరెక్ట్ గా. శోభరాణి గారు నున్న నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కరెక్ట్ గా. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ, కరెక్ట్ ఆన్సర్ అండి. రామలకోట నుంచి దుబాయ్ భాషా అబ్దుల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు కరెక్ట్ గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, సెహబాన జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు ఫ్రమ్ శ్రీకాకుళం, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ తో విజయ్ కుమార్ నిజాంపేట నుంచి మెసేజ్ పంపించారు. కనకారావు గారు ఫ్రమ్ బెటనా, కరెక్ట్ ఆన్సర్. గ్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి పంపించారు కరెక్ట్ గా. పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మూసాపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలిపల్లి నుంచి జరిపోతుల బుచ్చయ్య గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కూనపరెడ్డి రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకట్ గారు కరెక్ట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు ఫ్రమ్ కరీంనగర్, కరెక్ట్ ఆన్సర్. చేబ్రోలు నుంచి రామకృష్ణయ్య, ఇందాక వచ్చింది కదండి మెసేజ్, ఓకే, సో కరెక్ట్ గా పెట్టారు మీరు. గడ్డ మంకయ్య గారు ఫ్రమ్ బందరపల్లి నెల్లూరు జిల్లా, కరెక్ట్ ఆన్సర్. గోవర్ధన్రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా నుంచి వచ్చిన మెసేజ్ అనమాట ఇది. తర్వాత గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రియా శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్ గా. ఓకే, సో వచ్చిన మెసేజ్ అన్ని కూడా చదివి వినిపించేశాను, అందరు కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు. నేనైతే మెయిన్ గా మనం
యుద్ధం టైంలో కానివ్వండి, మెయిన్ గా ఘటోత్కచుడి కొడుకు పేరు మనం వింటూ ఉంటాం భారతంలో. సో ఆయన అసలు యాక్చువల్ పేరు ఏంటి అని అడిగాను కదా. సో ముగ్గురు కొడుకులు ఉన్నారు, ముగ్గురు పేర్లు అవసరం లేదు, నేను ఒకళ్ళదే అడిగాను, మనం ఎక్కువగా విన్న పేరు. సో సుభాషిణి గారు ఇనమడుగు నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారనమాట. ఓకే, సో బార్బరికుడు, సో బార్బరిక్ ఈజ్ ద ఆన్సర్. ఘటోత్కచ్ సన్ నేమ్ బార్బరిక్, మనం తెలుగులో ఘటోత్కచుడు బార్బరికుడు అని అంటాం అదనమాట. 3:37 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో ఇక నెక్స్ట్ అయితే నేను ఒక ఫిలిం రిలేటెడ్ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడిగేస్తాను.

సో ఒక సినిమా డైలాగ్ అయితే చెప్తాను, అది ఏ ఫిల్మ్ లో అయి ఉంటుందో మీరు గెస్ చేయాలి. ఓకేనా? ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. సో ఇది చాలా ఎమోషనల్ గా వచ్చే డైలాగ్ అనమాట, ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతూ ఒక సినిమాలో డైలాగ్ అనమాట ఇది. అంటే గొప్ప వ్యక్తి అంటే హీరో గురించి మాట్లాడుతూ, ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు అని చెప్పి చెప్పిన డైలాగ్. సారీ, ఈ డైలాగ్ వినబట్టి మీరు ఏమైనా ఆలోచించారా? సో ఎక్కడ ఏ సినిమాలో విన్నట్టుగా ఏమైనా గుర్తొస్తోందా? సరే, గెస్ట్ చేసి నాకు పంపించేసేయండి సినిమా పేరేంటో. సో విన్న వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇక మనమైతే విన్నాం కృష్ణం వందే జగద్గురం సినిమా నుంచి సాంగ్ అయితే. 3:45 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. నేను మిమ్మల్ని ఒక చిన్న డైలాగ్ అయితే అడిగాను కదా, అది ఏ సినిమాలోది గెస్ట్ చేయండి పంపించండి అన్నాను. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తు పెట్టుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బ్రతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు. సో ఆ ఒక్కరోజు చాలు అని చెప్పేసి చెప్పించుకున్న ఆ హీరో ఎవరబ్బా, ఇంతకీ సినిమా పేరేంటి? చాలా మంది కరెక్ట్ గానే గెస్ట్ చేసి పంపిస్తున్నారు మొత్తానికి. కాదర్ వీరేష్ గారు రాజోలి మండలి నుంచి పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్. పెద్ది అంటున్నారా మీరు? ఎవరు? గౌస్ గారు ఫ్రమ్ అనంతపూర్. రాంగ్ అండి. చెన్నకేశవ రెడ్డి అంటున్నారు శాంతినగర్ నుంచి, ఒకే ఒక్కడు. రాంగ్ ఆన్సర్. ఇక రాజోలి నుంచి జయన్న గారు మాత్రం కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ ఫాతిమా గారు. ఇంద్రా ఫిలిం అంటున్నారా? కాదండి. సింహాద్రి అంటున్నారు ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముసాపేట గ్రామం నుంచి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన. ఎస్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజోలి మండలం నుంచి మనకి మాదుగుండు రాజేష్ గారు, చరణ్ అండ్ సౌమ్య, అంజలి పెట్టారు మెసేజ్. కానీ రుద్రమదేవి అంటున్నారా? కాదండి. నాన్నకు ప్రేమతో అంటున్నారు పెడన జోగనందరే కాలనీ నుంచి అప్పలరాజు గారు. కాదు. మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్రావు, దామర్ల పెద్దమస్తన్రావు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ గారు జార్సుగూడ ఒడిశా నుంచి పెట్టారు మెసేజ్. స్టాలిన్ అంటున్నారు కానీ కాదు. అన్ని ఫిల్మ్స్ మీరు ఇప్పుడు చెప్పినవి కూడా సో ఆలోచిస్తే యా కొంచెం ఆ ఫిల్మ్స్ కూడా అయి ఉండొచ్చేమో అనిపిస్తుంది, కానీ కాదండి. నేను అనుకుంటున్నాను నేను అడిగిన డైలాగ్ అండ్ మీరు పెట్టిన మూవీస్ అయితే కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి మెసేజ్ పంపించారు, సూపర్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లీడర్ అంటున్నారు ఎల్లప్ప యాదవ్ గారు రాయచూర్ జిల్లా నుంచి, కానీ రాంగ్ ఆన్సర్ అండి. నాన్నకు ప్రేమతో అంటున్నారు ఆలగడ నంద్యాల జిల్లా నుంచి పాలెం పోలయ్య గారు, కానీ కాదు. కడప జిల్లా నుంచి సుండుపల్లి మండలం నుంచి సుబ్బయ్య గారు ఆన్సర్ పెట్టారు.

బాలకృష్ణ గారి సినిమా ఏదో అయి ఉంటుంది అంటున్నారా? కాదండి, ఉదయగిరి నుంచి అనూష డానియల్ మెసేజ్ చేశారు, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఉంది అనుకుంటున్నాను అంటున్నారు. ఓకే అండి, ఇట్స్ ఓకే, కానీ ఆ ఫిల్మ్ అయితే కాదు. లత గారు ఉయ్యూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పెట్టారు మెసేజ్, కానీ రాంగ్ అండి. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పెట్టారు మెసేజ్, నాన్నకు ప్రేమతో అంటూ, కానీ రాంగ్ ఆన్సర్. పెడన నుంచి నరసన్న శివగంగ, అందరూ నాన్నకు ప్రేమతోనే ఎక్కువగా పెడుతున్నారు, మీరు కూడా నాన్నకు ప్రేమతో అన్నారు కానీ కాదు. నెక్స్ట్ దారిపనేని సాయికృష్ణ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు ఫ్రమ్ పెడన, పడిపడి లేచే మనసు మూవీ అంటున్నారా? కాదు. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, బిజినెస్ సినిమా అయి ఉంటుందండి అంటున్నారా? బిజినెస్ మ్యానా? కాదు కాదు. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. దోర్నాల బాలాజీ గారు వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్. దాసరిపాల నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. నాగమణి గారు అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మెసేజ్, ఎం మురహరి, యశోద, జానకిరాజు, కానీ రాంగ్ అండి. సో కోనపరెడ్డి రమేష్ బాబు గారు మచిలీపట్నం నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. క్లూ ఇవ్వనా? సో ఒక వ్యక్తి 100 సంవత్సరం, ఏంటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఒక మనిషిని, యా ఒక మనిషిని 100 ఏళ్ళు మనం గుర్తుపెట్టుకోవడానికి, ఆ మనిషి 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు, ఒక్కరోజు చాలు అని చెప్పేస్తూ, ఒక హాస్పిటల్లో రాజీవ్ కనకాల గారు విక్రమ్ రాథోడ్ గురించి అత్తిలి సత్యబాబుతో చెప్తున్నాడు డైలాగ్ అనమాట, అర్థమైందా? సో చాలా మంది నాన్నకు ప్రేమతో అంటున్నారు కానీ కాదు. రవితేజ గారి డైలాగ్ అని మాత్రం కొంతమంది బాగానే గెస్ట్ చేసేసారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు, కరెక్ట్ ఆన్సర్. భీమునిపాడు నుంచి, చిరంజీవి గారి సినిమా అంటున్నారా మీరు? కాదండి. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఇక మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు, ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని చదివేశాను నేను, సో అందుకే రివీల్ చేసేసాను. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా గారు, కరెక్ట్ ఆన్సర్. జల్లా జయరామ్ గారు లెజెండ్ ఫిలిం అంటున్నారు కానీ కాదు. రంగారెడ్డి జిల్లా కేవీ రమణమూర్తి గారు, యా కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా నుంచి శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి స్పందన, టైలర్ స్పందన గారు, కృష్ణ సంతోష, రాంగ్ ఆన్సర్. రామలకోట నుంచి అబ్దుల్ మన్నాన్, మొబీన్ బేగం గారు, దుబాయ్ బాషా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పంపించారు కానీ రాంగ్ అండి. మస్తాన్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. ఒక్కడు ఫిలిం అంటున్నారు, మహేష్ బాబు గారు నటించిన ఫిలిం, సుభాషిణి గారు నెల్లూరు నుంచి, కానీ రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం నుంచి చరణ్ అండ్ సౌమ్య, మాదగుండు రాజేష్ పంపించారు సమాధానం, కానీ రాంగ్ ఆన్సర్. ఆత్మగూరు నుంచి ఆదిశేష గారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. కేదర్ వీరేష్ గారు ఫ్రమ్ రాజోలి మండలం, కరెక్ట్ ఆన్సర్. శ్రీను గారు ఫ్రమ్ ఐరాల, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, రాంగ్ ఆన్సర్. శోభారాణి గారు ఫ్రమ్ నున్నా, కరెక్ట్ ఆన్సర్. దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, కరెక్ట్ ఆన్సర్. పాలం పోలయ్య గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగరంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, కరెక్ట్ ఆన్సర్. గద్వాల జిల్లా నుంచి మెసేజ్, ఎం దేవి గారు, ఆ నలుగురు అంటున్నారు కానీ కాదు. చిలుక నారాయణ గారు, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, ఓకే కరెక్ట్ ఆన్సర్. ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, కరెక్ట్ ఆన్సర్. కొల్లిపారు నుంచి మౌలాలి గారు, కరెక్ట్ ఆన్సర్. కూనపరెడ్డి రమేష్ బాబు గారు, కరెక్ట్ ఆన్సర్. అనూష గారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ రొద్దుటూరు, కరెక్ట్ ఆన్సర్. ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రమ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం, కరెక్ట్ ఆన్సర్. గాయత్రి గారు ఫ్రమ్ తిరుపతి, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు ఫ్రమ్ కర్నూలు, కరెక్ట్ ఆన్సర్. కామతి శంకర్ ఫ్రమ్ రాజోలి, కరెక్ట్ ఆన్సర్. ఓకే, బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి యశోద, జానకిరాజు, ఎం మురహరి, యశోద, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు ఫ్రమ్ పెడన, కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి, కరెక్ట్ ఆన్సర్. దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్. ఇక లాస్ట్ 2 మెసేజెస్ ఉన్నాయి. నరసన్న గారు, శివగంగ గారు పెడన నుంచి పంపించారు కరెక్ట్గా. ఫాతిమా గారు, మస్తాన్ వలీ ఫాతిమా గారు మార్కాపూర్ నుంచి, కానీ మీరు సమరసింహారెడ్డి అంటున్నారు, కాదండి. సో మొత్తానికి విక్రమ్ రాథోడ్ అని కూడా అన్నాను కదా, సో ఆన్సర్ ఏంటి అంటే విక్రమార్కుడు. రఘువీర్ సింగ్, సుగుణబాయి ఏలూరు నుంచి కూడా పంపించారు విక్రమార్కుడు అని చెప్పేసి.
కరెక్ట్ ఆన్సర్.

0: సో వచ్చిన మెసేజెస్ అన్ని కూడా ఇవే అనమాట. ఓకే దెన్, సో ఫైనల్ గా మీ అందరి కోసం విక్రమార్కుడి నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఈ డైలాగ్ వచ్చేసి విక్రమ్ సింగ్ రాథోడ్ గురించి చెప్పే డైలాగ్ అనమాట, అత్తిలి సత్యబాబుతో. ఓకే దెన్, మరి మీ అందరి కోసం విక్రమార్కుడి నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇది వాళ్ళ మన సందేశం నడి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: డమ్మారే డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మా డమ్మ

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే.

0: రేడియో ఎప్పుడు మీతోనే. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
6: SBI, the bank to every Indian.
7: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
8: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
7: ఓ పాట కనులు తుడిస్తే
8: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
7: ఓ పాట మనసుకి హత్తుకుంటే
8: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
7: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
8: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
7: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కారాదని, ఉగ్ర వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని, దీని విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు అవకాశం ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ 26వ శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదాన్ని పెంచే పాకిస్తాన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు పెంచామని, పేదలకు చేయూతనిస్తే ఏదైనా సాధించే సత్తా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాడేపల్లి మండలం కొల్లకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఎన్హెచ్ఐఏ అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. గుంటూరు విజయవాడ ప్రాంతంలోని జాతీయ రహదారుల సమస్యలు, పెండింగ్ పనుల పురోగతిపై అధికారులతో మంత్రి చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హడ్కో ఆర్థిక సాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ తాగునీటి పథకం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు నియోజకవర్గ పరిధిలో 28 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును, 20 లక్షల రూపాయల నిధులతో కొనుగోలు చేసిన 2 యూడీజీ జెట్టింగ్ వాహనాలను ఆయన ఈరోజు ప్రారంభించారు. రాష్టంలోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్టంలో మరో ఎయిమ్స్ ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఎంపీ లింగమనేని రమేష్ కోరారు. ఈ మేరకు కేంద్ర

అధికారులకి వినతి పత్రం సమర్పించారు. ఏపీఎస్ఆర్టీసీకి టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే ప్రయాణికుల ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారిని వి నీలిమ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సదుపాయం విజయవాడ నగర ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ రాష్ట స్థాయి క్రీడా పోటీలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్లో జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. ఏలూరు జిల్లాలో 2,55,107 మంది పింఛన్దారులకు 112.49 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందించామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామంలో పింఛన్లను ఇంటింటికి వెళ్లి మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

గైస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ఇక మనమైతే వచ్చేసాం వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి వివిధలో ఈ రోజు థీమ్ ఏంటంటే లిరిసిస్ట్ స్పెషల్ సాంగ్స్ అన్నమాట. మరి ఏ రచయిత పాటల రచయిత ఏ పాటల రచయిత సాంగ్స్ మనం ఇవాళ వినబోతున్నామో తెలుసా? కులశేఖర్ గారు. సో కులశేఖర్ గారు అందించిన మంచి మంచి సాంగ్స్ మీ అందరి కోసం. అమ్మాయి బాగుంది, ఆడవారి మాటలకు అద్దాల వేరులే, అవునన్నా కాదన్నా, బొమ్మరిల్లు, జమిని, ఇక ఘర్షణ, ఇలా చాలా మంచి మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఆయన రాయడం జరిగింది. అమ్మాయి బాగుందిలో అమ్మాయి బాగుంది టైటిల్ సాంగ్ కులశేఖర్ గారు రచించగా ఎంఎం శ్రీలేఖ మ్యూజిక్ అందించారు, ఎస్పి చరణ్ గారు పాడారనమాట. సో ఫస్ట్ అయితే ఈ పాట మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే లిరిసిస్ట్ కులశేఖర్ గారి రచనలో వచ్చిన సాంగ్స్ అయితే వింటూ చేస్తూ ఉన్నాం. వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. ఇక 4:20

6 నిమిషాలు అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే మాత్రం. ఇక నెక్స్ట్ మీ అందరి కోసం ఘర్షణ ఫిలిం నుంచి కులశేఖర్ గారి రచనలో టిప్పు అండ్ శాలిని సింగ్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. తర్వాత ఈ సాంగ్ తర్వాత మళ్ళీ హోలీ ఫిలిం నుంచి మీ అందరి కోసం కులశేఖర్ గారి రచనలో ఆర్బి పట్నాయక్ గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4 గంటల 50 నిమిషాలు. ఇప్పుడు వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ వింటారు.

0: ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? వారితో మీరు రోజూ మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో ఈరోజు మీ ఆర్జే చేతంతో. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్లు ఒకటే అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమి చెప్పినా తెలియదు, అర్థం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాగుతామో ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది. వీరిని సంరక్షించడం ఓ సవాల్తో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో చర్చించండి. ఎందుకంటే మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్నో విషయాలను వారు చూసుంటారు. అదీ కాకుండా మీరు సలహా అడిగితే మీరు వారికి ఇస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్స్ జాబితా లిస్ట్, అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాదు. మీరు లేని సమయంలో పెద్దవాళ్లకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏ డాక్టర్ కి ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలుసుండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లను రాసుంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ఆ నంబర్లు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉందామనే ఫీలింగ్ రానియకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం గడిపేయగలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని తరచూ అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా అడిగితే వారి పట్ల మీరెంతో శ్రద్ధతో ఉన్న విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులో ఉత్సాహంగా ఉంటారు. శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి. మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోట పని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. పెద్దవాళ్లు పిల్లలు తమని పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పనుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాం కదా అనుకుంటాం, కానీ వారు మీరు నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలను వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతో కొద్దిసేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్నపిల్లలు, పెద్దవారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారుంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పక ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడుతున్నప్పుడు జరిగే మార్పులను గుర్తించి వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి. మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరమవుతుంది. వృద్ధాప్యంలో కలిగే శారీరక, మానసిక మార్పులే ఇవి. శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడుంటుంది. పొడిబారి తరచూ చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరం బలహీనమవుతుంది. కంటి చూపు తగ్గుతుంది. చెవులు సరిగ్గా వినపడవు. జీర్ణశక్తి తగ్గుతుంది. మతిమరుపు పెరుగుతుంది. ఆలోచన శక్తి తగ్గుతుంది. దంత సమస్యలు ఏర్పడతాయి. బరువు తగ్గుతారు. వంగి నడవాల్సి వస్తుంది. చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది. మాట తడబడవచ్చు. వయసును బట్టి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు. డిప్రెషన్ కి లోన్ కావచ్చు. ఒంటరితనానికి లోన్ కావచ్చు. ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు. మద్యానికి అలవాటు పడవచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి. పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో టాయిలెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి పెద్దవాళ్ళు. వాష్రూమ్ లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు లేదంటే కాలినడకలు అలవాటు చేయాలి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రోత్సహించాలి. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వారికి ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఓ షెడ్యూల్ ని అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. వినికిడి సమస్యలున్నా, బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలున్నా నిర్లక్ష్యం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్లో చలి నుంచి రక్షణ లభించేలా చూడాలి. ఆయా కాలాలు, పండుగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. పీచు పదార్థాలు

0: కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ ఇవ్వాలి. మద్యపానం, ధూమపానం మానేసేలా చూడాలి. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలి. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. గార్డెనింగ్, పెట్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీస్ ని ఎన్కరేజ్ చేయాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దట్ లవ్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఎల్డర్లీ కేర్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమం ముందుగా జగిత్యాల జిల్లా కురుట్ల మండలం వెంకటపురం నుంచి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట మహాపురుషుడు. ఈ చిత్రంలో పి సుశీల, జి ఆనంద్ పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం చక్రవర్తి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
2: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
3: శ్రోతల 101.7 మెగాహెర్ట్స్ పై లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత రాధ కళ్యాణం ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం కెవి మహాదేవన్. ఈ పాట కోరుతున్న శ్రోతలు అనంతపురం సిండికేట్ నగర్ నుంచి పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజాశంకర్, రామ్మూర్తి, యంగమణి, బాలాజీ, హేమంత్ సాయి.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
3: కృష్ణా జిల్లా కంగిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు. మంచివాడు ఈ చిత్రంలో ఘంటసాల పిసుశీల పడిన పాట. ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
2: SBI, the bank to every Indian. నాకు
3: లేపాక్షి కార్యక్రమం తర్వాత గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం నుంచి బొజ్జప్ప గారు, రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్దాంజనేయులు, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, నందీశ్వర్, కరుణాకర్, పండక్క వీరంతా కోరుతున్న పాట పులి బెబ్బులి. ఈ చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల బృందం పాడిన పాట. వేటూరి గీతానికి సంగీతం రాజన్ నాగేంద్ర.

0: మాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: సింగనమల నుంచి ఎం లక్ష్మీనారాయణ, నాగమణి, నవీన్ కుమార్, రవికుమార్, భారతి వీరంతా వినిపించమని కోరుతున్న పాట పెళ్లి రోజు. ఈ చిత్రంలో జమున, పిబి శ్రీనివాస్ పాడిన పాట. రాజశ్రీ గీతానికి సంగీతం MS శ్రీరామ్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: అనంతపురం జిల్లా పెద్దవాడుగురు మండలం. ఈ ప్రాంతం నుంచి బడిగించలన్నయ్య, చౌడమ్మ, లక్ష్మీ శ్రీనివాసులు, రామాంజనమ్మ, కుమారి, వెంకటేష్ వీరంతా కోడుతున్న పాట వయస్సు పిలిచింది. ఈ చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఆరుద్ర గీతానికి సంగీతం ఇళయరాజా.
3: చిలకమ్మా

ఎడబాటు సహింసద హృదయము ఒకనాటికైన నీ జీవితాన కనరాకపోవు నా హృదయము నిజమే తెలుసుకో గతమే.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మీ హాస్యం మా గీతం. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. హలో
1: సార్, గుడ్ ఈవినింగ్ సార్.
0: శుభ సాయంత్రం. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: స్వాగతం సార్. నా పేరు వెంకటకృష్ణమూర్తి, సింగవాల మండలం ఉల్లికల గ్రామం సార్.
0: ఉల్లికల గ్రామం నుంచి కృష్ణమూర్తి గారు.
1: అవును సార్.
0: మరి మన శ్రోతలందరికీ చక్కటి జోక్స్ వినిపిస్తారా?
1: వినిపిస్తాం సార్.
0: చెప్పండి
1: సార్. కస్టమర్ అంగడికి పోయి
0: ఓకే
1: సబ్బు అని అడుగుతారు సార్, స్నానం చేసే సబ్బు. సబ్బు అడిగితే ఆయన కిరాణా షాప్ అతను ఇస్తాడు, రేటు చెప్పినాక తగ్గదా అన్నాడు.
0: ఓకే
1: కస్టమరు, అది రో నీళ్ళు పోసుకుంటుంటే తగ్గుతుంది లేదా కరు వస్తుంది అంటాడు.
0: అంతే కదా, సబ్బు కరిగిపోతుంది కదా.
1: అవును సార్.
0: అంటే రేటు
1: తగ్గదా అంటే,
0: అదే
1: రేటు తగ్గదా అంటే.
0: ఓకే ఓకే,
1: థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు సార్?
0: ఓకేనండి కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255533 లేదా 2968890, ఎస్టీడీ కోడ్ 08554. హలో.
2: నమస్తే సార్.
0: నమస్కారం అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
2: నా పేరు ప్రభాకర్ సార్, శిల్పాల్లే బస్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ప్రభాకర్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
2: శిల్పాల్లే బస్ నగర్ సార్, అనంతపురం రూరల్.
0: అనంతపురం రూరల్. ఓకేనండి ప్రభాకర్ గారు, మా కార్యక్రమాలు వింటుంటారా మీరు?
2: ఉంటాను సార్. మీరు బాగున్నారు సార్?
0: తప్పకుండా. మరి అయితే మాకు ఒక చక్కటి జోక్ వినిపిస్తారా మన శ్రోతలందరికీ?
2: వినిపిస్తుంది సార్.
0: చెప్పండి
2: సార్. తల్లి కొడుకుంటారు సార్.
0: ఓకే.
2: వాళ్ళ తల్లి ఎక్కడికి ఆ బాబుని అంటే పిలుచుకోబోతుంటది, ఆమె ఇళ్ళపల్లి చేస్తుంది సార్. ఆ ఊర్లో ఏదో కార్యక్రమం ఇంటికి ఆమెను పిలిపిస్తారు, ఆమెతో పాటు పిల్లలు పొందుతారు సార్. ఇప్పుడు ఫంక్షన్ మధ్యలో అబ్బాయికి పాస్ వస్తుంటాయి, అమ్మ పాస్ వస్తాయని పాస్ వస్తాయంటే చుట్టూ జనాలు నవ్వుతారనమాట. నవ్వినప్పుడు వాళ్ళ అమ్మ వండుకొని పిలిచో బయటికి, బాబు ఈసారి పాస్ వస్తాయంటే పాస్ అని చెప్పొద్దు, అమ్మ నేను పాట పాడతా అని చెప్పమంట సార్. సరే వెళ్ళి పాట, అది మామగారి కార్యం జరుగుతుంట సార్. ఓ రోజు వాళ్ళ మేనమా వచ్చేది, అబ్బాయి మేనమా వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ వండుకొని ఈరోజు బాబు చల్లి ఉంది బయటకు వద్దు, మీ మామ దగ్గర వండుకొని చెప్తా సార్. వండుకునేప్పుడు వండుతూ పోతారు, మధ్యలో పాస్ వస్తుంటాయి.

0: అమ్మా నేను పాట పడతా, నేను పాట పడతా అంటే పాడరా అంటాను. ఎక్కడ వాళ్ళు అంటే నా షోలో వాడని చెప్తారు సార్.
1: ఓకేనండి ప్రభాకర్ గారు, ఓకే థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్.
1: హలో,
2: నమస్తే సార్.
1: నమస్కారం అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
2: బాగున్నాను సార్.
1: బాగున్నాండి, మీ పేరు?
2: జబ్బార్ సార్.
1: జబ్బార్ గారు, అందుకోసం, ఎందుకంటే మీ గొంతు వినగానే జబ్బార్ అని నేను గుర్తుపట్టా. కానీ మన శ్రోతలందరికీ తెలియాలి కదా. జబ్బార్ గారు చెప్పండి, బాగున్నారా?
2: బాగున్నారు సార్. మీరంతా స్టాఫ్ అంతా బాగున్నారు కదా సార్?
1: అందరూ బాగున్నారు,
2: సంతోషం సార్.
1: చాలా
2: చిన్న నీటి వాక్యం చెప్తా సార్, రెండు లైన్లు.
1: కాదు, ఫస్ట్ మనకు జోక్ వినిపిద్దాం శ్రోతలందరూ.
2: చెప్తా సార్, జోకే చెప్తా సార్.
1: చెప్పండి
2: సార్. తల్లి కొడుకులు షాపింగ్ చేసేకి పోతారు సార్.
1: ఓకే.
2: తల్లి బాగా చదువుకుంది సార్, కొడుకు చదువుకోలేదు. షాపింగ్ లో పోయి అన్ని సరుకులు తీసుకుంటే 110 రూపాయలు అయింది సార్.
1: ఓకే, 110 రూపాయలు అయింది.
2: ఇంగ్లీష్ లో 110 సార్.
1: 110.
2: అప్పుడు ఏం చేస్తుందంటే పర్సు మర్చిపోయి వచ్చింది సార్, బ్యాగ్ అమౌంట్ మర్చిపోయి వచ్చింటే కొడుకు కొనుక్కొని ఇంగ్లీష్ లో చెప్తుంది ఆయన ఇంటి దగ్గర పోయి.
1: హలో
2: అని చెప్పి పంపిస్తుంది సార్.
1: ఓకే ఓకే.
2: ఈయన పోతా పోతా 110 110 110 అనుకుంటా, 110 అనుకుంటా పోతాడు సార్, చదువుకోలేదు కదా.
1: అవును. హలో, జబ్బార్ గారు ఏదో మంచి జోక్ వినిపించాలనుకున్నారు కానీ సిగ్నల్ సరిగా అందలేకపోవడంతో లైన్ కట్ అయినట్టుంది. హలో
3: హలో
1: హలో.
3: నమస్తే సార్.
1: నమస్కారం అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. ఓబిలేష్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
3: మామిళ్ళపల్లి సార్.
1: మామిళ్ళపల్లి నుంచి. చెప్పండి ఓబిలేష్ గారు, బాగున్నారా? మరి ఒక జోక్ వినిపిస్తారా మరి శ్రోతలందరికి?
3: వినిపిస్తాను సార్.
1: చెప్పండి.
3: తల్లి కుదిరి సంభాషణ సార్.
1: ఓకే.
3: తల్లి పాప తలదూగుతా ఉంటుంది. మమ్మీ నా గుడ్లు బల్లిగుడ్లా ఉంటుంది. లేదమ్మా అంటుంది. నా మగము గడుమ మగమ అంటుంది. లేదమ్మా అంటుంది. నా చెవులు ఏనుగు చెవులా అంటుంది. లేదమ్మా అంటుంది. నా వాయిస్ గాడిద వాయిసా అంటుంది. అంటే ఎందుకు ఎట్లా అడుగుతున్నావు అంటే తల్లి అడిగితే ఎందుకు లేదమ్మ మమ్మీ స్కూల్ అంతా అమ్మా మీ మమ్మీ పొలిక అంటున్నారు అంటాను.
1: ఓకేనండి. ఓకే ఓకే ఓకే. ఇంకొక జోక్ ఏమైనా వినిపిస్తారా?
3: హలో
1: హలో.
3: భార్యాభర్తలు సంభాషణ సార్ అది.
1: ఓకే చెప్పండి.
3: భర్త వచ్చేసి వేరే ఊరికి పని పోయింటాడు. ఈ నెల జీతం రావాలని చెప్పేసి జీతము భార్యకు ఫోన్ చేసి చెప్తుంటాడు. భార్య అడుగుతుంది, ఏమండి ఈ నెల జీతం రాలేదని అడుగుతుంది. భర్త ఏమంటాడు, ఏమయ్య ఈ నెల జీతం రాలేదు, జీతం రాలేదని చెప్పేసి 50 ముద్దలతో సరిపెట్టుకోవాలని చెప్తాడు. ముద్దులు ఇస్తాను, 50 ముద్దులు ఇస్తాను అని అంటాడు. సరేలే అని ఆమె అంటుంది. సరేలే అని చెప్పి ఇప్పుడు 50 ముద్దులు ఇస్తానని చెప్పేసి అంటుంది. సరేలేండి 50 ముద్దులు ఇస్తావు కదా, నేను కూడా ఇది 10 ముద్దులు వచ్చేసి కిరాణ కుటుంబానికి, 10 ముద్దులు వచ్చేసి కరెంటు బిల్లునికి, 10 ముద్దులు వచ్చేసి ఇంకో దానికి వేరే. హలో
1: హలో చెప్పండి.
3: 10 ముద్దులు వచ్చేసి కిరాణా కొట్టుకు అయిపోయింది, కరెంటు బిల్లుని కొట్టు అయిపోయింది. కంగారు పడద్దు అని అంటున్నారు.
1: ఓకేనండి, ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ సార్.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
1: అనంతపురం రెవెన్యూ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: అనంతపురం రెవెన్యూ కాలనీ నుంచమ్మా, మీ పేరు?
1: నా పేరు శైలజ సార్.
0: ఓకేనమ్మా, శైలజ గారు చెప్పండి. ఒక మంచి జోక్ వినిపిస్తారా?
1: చెప్పాను సార్.
0: చెప్పండి.
1: ఒక అబ్బాయికి టీవీ పిచ్చి ఎక్కువ ఉంటుంది సార్, స్కూల్కి
0: టీవీ
1: వెళ్లకుండా.
0: చెప్పండి.
1: టీవీ పిచ్చి ఎక్కువ, టీవీ పిచ్చి ఎక్కువ ఉంటుంది. స్కూల్కి వెళ్లకుండా పక్క ఇంట్లోకి వెళ్ళి టీవీ చూస్తూ ఉంటాడు అనమాట.
0: ఓకే
1: ఏ టైం
0: ఓకే
1: వాళ్ళ నాన్న అనుకుని, ఏరా రోజు టీవీ చూడు, స్కూల్కి వెళ్లకుండా పక్క ఇంట్లోకి వెళ్ళి టీవీ చూస్తావు అని చెప్పి రోజు అడుగుతాడు అనమాట. అడిగితే, డాడీ మా ఇంట్లో టీవీ తెచ్చిపెట్టి నేను రోజు స్కూల్కి వెళ్తాను అని చెప్తాడు సార్. సరేలే, ఇలాగైతే నా కొడుకు స్కూల్కి వెళ్తాడు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న టీవీ తెచ్చి పెడతారు సార్ ఇంట్లో. అయినా అబ్బాయి ఏం చేస్తాడంటే, తినకుండా టీవీ చూసుకుంటా ఉంటాడు, స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ ఉంటాడు సార్ టీవీ చూసుకుంటా ఉంటే. ఒకరోజు టీచర్ ప్రజెంట్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ చేస్తే ఆ అబ్బాయి పేరు లేదు టీచర్. పక్కన ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, లేదు టీచర్ ఆ అబ్బాయి ఇంట్లోనే ఉంటాడు, స్కూల్కి రాడు అని చెప్పి చెప్తాడు అనమాట. టీచరు ఇద్దరు ముగ్గురిని పంపించి ఆ పిల్లల్ని పట్టుకొని రాకుండా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది అనమాట.
0: ఓకే
1: పంపిస్తే అప్పుడు ఆ పిల్లలు పోయి స్కూల్కి బలవంతంగా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి తీసుకొని వస్తారు అనమాట. తీసుకొని వచ్చిన తర్వాత, ఏరా ఇంటికి స్కూల్కి రాకుండా ఇంట్లో ఏం చేస్తుంటావు అని చెప్పేసి అలాగా బలవంతం చేర్పించింది ఆలోచిద్దామని టీచర్ చెప్తారు అనమాట.
0: ఓకే
1: ఆ అబ్బాయి పలక బలకం చేతికి తీసుకొని, బలకం బట్టి బామ్మ బల్ల నేర్చుకుంటా అని చెప్పి పాట పాడతాడు అనమాట. టీచర్, ఏరా పలక బలకం చేతికి వాళ్ళ దగ్గర అంటే నువ్వు పాట పాడతావా అని చెప్పి టీచర్ తీసి చెంపకూడదు అనమాట. అప్పుడు అబ్బాయి తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో ఎబ్బా అని చెప్పి అబ్బాయి పాట పాడతాడు సార్.
0: చాలా బాగా చెప్పారండి మీరు. అంటే టీవీ చూస్తూ పిల్లలు ఆ విధంగా వెళ్తారనమాట. ఓకేనండి, ధన్యవాదాలండి శైలజ గారు, ధన్యవాదాలు. హలో, హలో,
2: నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడి నుంచి అండి? భూమేపర్తి నుంచి. మీ పేరండి? హరిస్వామిరెడ్డి గారు. బాగున్నారా? బాగున్నామండి హరిస్వామిరెడ్డి గారు, బాగున్నారు. మరి మంచి జోక్ వినిపిస్తారా? ఒకటి
2: చెప్తాను సార్.
0: చెప్పండి
2: సార్. తల్లి కొడుకు, కొడుకు ఒకడే ఉంటాడు, ఎగ్జామ్ ఉంటాడు సార్. ఎగ్జామ్ గేట్ కాడ, ఎగ్జామ్ ఉంటే గేట్ కాడ చదువుతూ ఉంటాడు. ఏ రా, ఇల్లు అంతా ఖాళీ ఉంది కదా, పైన రూమ్ లో గేట్ కా ఇంట్లో ఇంట్లో చదువుకోకుండా వచ్చి గేట్ సార్ గేట్ దగ్గర చదువుతాడా అంటే, కాదు డాడీ గేట్ ఎగ్జామ్ ఉంది కదా అందుకని గేట్ కాడే చదువుతాను
0: అంటారు. ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు.

0: హలో హలో, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం అండి. హలో, అన్న ఎవరు మాట్లాడుతున్నారు? సరిగా వినిపించడం లేదండి వాయిస్. హలో,
1: గుంటూరు నుంచి మాట్లాడుతున్నా సార్, నాగరాజుని.
0: గుట్కూరు నుంచి నాగరాజు గారు. ఎందుకు సిగ్నల్ సరిగా అందడం లేదా సరిగా వినిపించడం లేదు? చెప్పండి.
1: అవును సార్, సరిగ్గా లేదు సార్ సిగ్నల్ ఇక్కడ.
0: చెప్పండి చెప్పండి.
1: డాక్టర్ పేషెంట్ దగ్గర సంభాషణ సార్.
0: డాక్టర్ పేషెంట్ సంభాషణ, చెప్పండి.
1: డాక్టర్ వచ్చేసి గైడ్ బోర్డు వచ్చేసి నేను చేసే ట్రీట్మెంట్ కి నా ఫీజు వచ్చేసి 100 రూపాయలు. నా నేను చేసిన ట్రీట్మెంట్ ఒకవేళ బాగా మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా కాకుంటే 1000 రూపాయలు నేను మీకు ఇస్తానని బోర్డు పెట్టించాను సార్ బయట. నా ఇట్లా మనిషి పోయి అదే పని కదా, డాక్టర్ కూల్ చేయాలని పోతాను సార్ నేను.
0: ఓకే, మీలాంటి మనిషి వెళ్తారనమాట. ఎగ్జాంపుల్ కూడా మీకు
1: ఎందుకు సార్, నేనే పోతాను సార్.

0: చెప్పండి.
1: చెప్తున్నా కానీ ఎగ్జామ్ సంపాదించుకోవాలని పోతావు సార్.
0: ఓకే ఓకే చెప్పండి చెప్పండి.
1: పోయి సార్ నాకు సరిగ్గా ఇనపలేదు సార్ అని అంటారు దాడితే పోయి. ఇనపలేదు అంటే సిస్టర్ ఆ 16 నెంబర్ బోర్డు కాడ 10 నెంబర్ ట్యాంక్ తీసుకొని వచ్చి తీసుకొని రైతే చెవులేకేద్దామని అంటే సర్లే తీసుకొని పోయి ఆమె మేడం తీసి తీసుకొని వస్తా సార్. అది చెవులేకేస్తానే అప్పుడు సరిగ్గా వినపడుతుందా లేదా అని అంటే అంటే సార్ వినపడలేదు అంటాను. అంటే అదే సార్ అని
0: మళ్ళీ ఇంకోసారి ఓకే ఏదో మీరైతే చాలా మంచి జోక్ వినిపిస్తున్నారు కానీ సరిగా వినిపించడం లేదండి క్లియర్ గా. చాలా చక్కగా ఏమో చెప్తున్నారు కానీ క్లారిటీగా వినిపించడం లేదు. ఓకేనండి ధన్యవాదాలు థ్యాంక్ యూ.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
1: సార్ సానప గ్రామము ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా పుల్లన్న సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాం అండి. పుల్లన్న గారు మీరు బాగున్నారా?
1: బాగున్నాను సార్.
0: చెప్పండి పుల్లన్న గారు, జోక్ వినిపిస్తారా?
1: స్నేహితుల మధ్య సంభాషణ, ఇద్దరు స్నేహితుల మధ్య, కానీ
0: ఇది
1: త్రాగుడు గురించి చిన్న జోక్ సార్.
0: చెప్పండి.
1: రే పదం రారే, పెద్దెక్కింది, పదరా పదరా. ఇంత పొద్దుకే ఇయ్యాలకే ఏంటి లేనా? ఏమి లేరా, వాళ్ళు వాకిలు తీసుకుంటారు, మనం తాత మంది ఏమి లేరా, వాళ్ళే వాకిలు తీసేటప్పుడు పదాం రాని మంచి ఒక క్వార్టర్ తీసుకుంటారు సార్. తీసుకున్న తర్వాత లే కానిసెట్టు బాగుందిరా, పదరా చల్లగడి వేరే కానిసెట్టు కిందికే పోలా తాగేసి వీడు అందిస్తే సరిపోదాం లేదా చల్లకుంటే దాటి పోదరా సరే కుక్క.

0: ఉన్నారు. ఒక ఆయన మాత్రం దడుక్కని తీసి గ్లాస్ రేఖ వేసుకొని దబుక్కని తాగినాడు సార్. ఒక అతను రెండో అతను ఏమంటాడు, కాదా ఏమన్నారు అంత నిదానంగా కానీ కాక నీళ్ళు పోసుకొని తాగకూడదానా అని అంటే ఇతను అంటున్నాడు. అతను ఏమంటున్నాడు, సరేట్రా నువ్వేం చెప్తాడు, నేను సబ్బు తెచ్చుకోలే షాంపూ తెచ్చుకోలేదు ఎట్లా స్నానం చేయలరా, లేట్ అవుతుందని తాగుతురా అంటున్నాడు సార్.
1: ఓకేనండి, తప్పకుండా. మరి ఇంకొక జోక్ ఏమైనా వినిపిస్తారా?
0: ఇంకో జోక్ సార్? నెక్స్ట్ వినిపిస్తలే సార్.
1: ఓకే, ధన్యవాదాలండి. హలో
2: సార్, ఇప్పుడు లైన్ పడుతుందా సార్? అప్పుడు కొట్టుకుని తిన్నారని మాట్లాడుతుంది.
1: అవునండి అవునండి, అది ఎందుకో లైన్ అప్పుడు కరెక్ట్ వినబడలేదు, సిగ్నల్ కట్ అని చెప్పండి. మీరైతే జోక్ బాగా
2: చెప్తున్నారు.
1: చెప్పారు చెప్పారు, కంటిన్యూ చేయండి
2: సార్. మళ్ళా నాకు రుచులు అనేది ఏంటివో తెలియలేదు సార్ అని అంటే, సరేలే ఆ ట్యానిక్ తీసుకోండి రామ్మా, అది 12 నెంబరు 10 ట్యానిక్ నెంబర్ 12 బోర్డు 10 నెంబర్ ట్యానిక్ తీసుకోండి రా అంటే, సరేలే నేను తీసుకొని వస్తాను, తీసుకొని వచ్చి నాకు నెల మీద 2 చుక్కలు వస్తానే అది ఉత్తుకొని ఉంటా సార్. ఏం రుచి బాగా తెలిసింది చెప్పానంటే, ఏం డాక్టర్ మీరు ఇట్లా పని చేస్తారు, కిడ్నీ తెలిసి నన్ను నోట్లో పోసినారు అని అంటే రుచి తెలిసింది కదా 50 రూపాయలు దాన్ని సార్ డాక్టర్.
1: అంతే మరి, ఒకసారి రెండు సార్లు అయితే ఆయన తప్పు చేసుకుంటాడు గానీ తర్వాత
2: మళ్ళా మూడోసారి పోయినా సార్, మళ్ళా మూడోసారి పోయినప్పుడు ఏ పో మళ్ళా వచ్చినావు అని అంటే, సార్ నాకు సరిగ్గా వినపడలేదు సార్ చెవులు అన్నారు సార్. అంటే సిస్టర్ ఆ 12 బోర్డు 10 నెంబర్ ట్యానిక్ తీసుకుంటారా అంటే, సార్ అది కిర్మియాలు కదా సార్, మళ్ళా దాన్ని ఏం చెప్తారు, నాన్న నాకు చెవులే పోయి కళ్ళలోకి పోసాక నాకు సరిగ్గా చెవులే పోతే చెవులు పోతాయి సార్ కిర్మియాలు అని వినపడుతుంది కదా 10 రూపాయలు దాన్ని.
1: అంతే కదా, ఓకేనండి. పాపం మరి మీరు సిగ్నల్ అందకపోయినా మళ్ళీ చేసి జోక్ వినిపించారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
2: ట్రై చేస్తాం సార్, గొట్టుకూరు నుంచి ఉరిగా పట్టుకో సార్.
1: అవునండి అవునండి, ఓకే సరే సరే, ధన్యవాదాలు. హలో హలో, నమస్కారం అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
3: నేను అనంతపూర్ జాజ్పేట అండి.
1: ఓకేనండి, మీ పేరు?
3: రామచంద్రరావు.
1: రామచంద్రరావు గారు చెప్పండి.
3: ఏమేమి చేస్తారో కుటుంబ సభ్యులతో కంపేర్ చేయడం జరిగింది. బెల్లం బెల్లమేమో తండ్రి, ఆ భార్య ఏమో కుబ్బెర, కొడుకు ఇంతపండు రసము, కూతురు
1: చెప్పండి
3: అయిపోయింది బెల్లము, లాస్ట్ కుక్కు. కోడలు ఏమంటే చట్నీ, చట్నీ మిక్సీ అన్ని కలిపి మిక్సీలో చేస్తే చట్నీ అవుతుంది. నాకు ఇంకొక జోక్ చెప్పుదానా?
1: చెప్పండి.
3: ఒక చోట పెన్లు అమ్ముతారు కదండి, అన్ని అన్ని కబుల్ పెన్స్ అని వచ్చి కొంచెం చూస్తే బోల్నా అంటే అన్ని మేకబుల్ పెన్స్, అన్ని మేకబుల్ పెన్స్ అని వచ్చింది. ఇక్కడ
1: ఓకేనండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. హలో హలో హలో
4: సార్, జోక్ కట్ అయిపోయింది సార్.
1: అవునండి, జోక్ కట్ అయిపోయింది, ధన్యవాదాలు.
4: జోక్ చెప్తాలే సార్?
1: ఓకేనండి, మళ్ళీ చెప్తామన్నారు కదా, తప్పకుండా. మరి నెక్స్ట్ వీక్ ట్రై చేయండి. ఓకే
4: సరే,
1: ఓకేనండి ఓకేనండి, ధన్యవాదాలు. హలో
5: హలో సార్, నమస్తే సార్.
1: నమస్కారం అండి, మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం.
5: బాగున్నారా సార్?
1: బాగున్నాం అండి, మీరు బాగున్నారా? చెప్పండి ధనంజయ్ గారు.
5: చాలా రోజులు అయిపోయింది సార్ మీతో మాట్లాడక.
1: అవును చెప్పండి.
5: చాలా గ్యాప్ ఇచ్చేసారు, చేసిన వాళ్ళే చేస్తున్నారు, చేయవచ్చు కానీ కొద్ది గ్యాప్ తీసుకోవాలి.
1: తప్పకుండా తప్పకుండా చెప్పండి. మీరు మంచి జోక్ వినిపిస్తే శ్రోతలందరూ విని ఆనందిద్దాం.
5: చెప్తాను సార్, ఒక వ్యక్తి తిరుపతికి నడుచుకుంటూ వస్తానని మొక్కున్నాడు.
1: ఓకే,
5: అనుకోకుండా బస్ ఎక్కాడు మాట. కూర్చోండి అయ్యా, మీరు నిలబడుకొని ఉండాలి.

0: చెప్పానంటే నేను ముక్కున్నానండి నడుచుకుంటూ వస్తానని అక్కడ ఇక్కడ నడుచుకుంటూ పోతున్నాను అంటాను. అది సార్ జోక్.
1: ఓకేనండి ధనంజయ్ గారు, ఇంకొక జోక్ ఏదైనా వినిపిస్తారా?
0: ఏం లేదు సార్, ఒక పాట మంచి పాట ప్రసారం చేయండి సార్.
1: పాటలు వేస్తాయి ఎందుకంటే మీ హాస్యం మా గీతం అన్నాం.
0: ఏదైనా అవునా సార్? అవును సార్.
1: చెప్పండి సినిమా పేరు ఏదైనా చెప్తారా
0: సార్? ఇది సార్ మాతో పెట్టుకోద్దు.
1: మాతో పెట్టుకోకు తప్పకుండా ఉంటే గనక నేను వినిపిస్తాను ఆ పాట.
0: ఓకే సార్, ఉంటే వీలుంటే వినిపించండి, లేదంటే శ్రోతలు కాల్ తీసుకోండి. ఇంకా రెండు మాటలు.
1: ఓకేనండి ఓకేనండి, ధన్యవాదాలు ధనంజయ్ గారు.

0: హలో, హలో,
1: సార్
0: హలో,
1: నమస్తే సార్ నమస్తే సార్
0: నమస్కారం అండి. మీ హాస్యం మా గీతం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: మా పేరు దేవానందం సార్.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: అనంతపురం నుంచే సార్.
0: అనంతపురం నుంచి. చెప్పండి, జోక్ వినిపిస్తారా ఒకటి
1: వినిపిస్తాను సార్.
0: చెప్పండి.
1: ఒకతను హ్యాండిక్యాప్డు, రెండు కట్టెలు వేసుకొని సంఖలో నడుచుకుంటూ వస్తా ఉన్నాడు సార్. నడుచుకుంటూ వస్తా ఉంటే ఇతని నన్ను కాపాడతాడా లేదా అని రైలు కమ్మి మీద ఒక ఎక్సైటెడ్ ఏరే వ్యక్తి కాలు పెట్టినాడు. అయ్యో, నా కాలు ఇరుక్కుని ఇరుక్కుందని యాక్షన్ చేస్తే ఏమైనా బిజిబీరు వచ్చి కాపాడతాడా లేదా అని అతను యాక్షన్ చేసినాడు సార్. చేస్తే ఆ రెండు కట్టలు వేసుకుని అతని బిరిబిరి బిరిబిరి బిరిబిరి బిరి వచ్చి అతన్ని కాపాడినాడు సార్. కాపాడుతానే, అయ్యో నువ్వు చాలా అదృష్టవంతునివయ్యా, రైలు వస్తుందని కేకిన పడుతుంటే నువ్వు అంటే నేను అట్లా కాదు, నీలో ఆ స్వభావం కనిపిస్తుంది లేని గురించి నన్ను అన్నాను అంటాడు సార్. అందుకు అప్పుడు థ్యాంక్స్ చెప్పి అప్పుడు పక్కకు వచ్చేస్తాను సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలండి. తప్పకుండా.
1: ఓకే.

అభివీరులంట ధరణి కుబేరులంట ఘోరు ఘోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట వీరాధివీరులంట ధరణి కుబేరులంట ఘోరు ఘోరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట అబ్బా.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం, ఏ శిల్పి కల్పనవో ఎం నరసింహం పాడిన లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: The cancellation of NEET UG 2026 will be formulated within 3 months. The bench also recorded a statement by the Kokroj Janata Party or CJP announcing the withdrawal of its proposed protest march in Delhi on the 5th of this month. CJP spokesperson Saurabh Das told the bench that the decision was taken in view of steps initiated by the centre to withdraw cases registered against the protesters. The government today welcomed the decision announced by the CJP to call off the protest scheduled for Saturday the 5th. Talking to media in New Delhi, Union Minister Jagat Prakash Nadda assured that the cases registered against the protesting students would be withdrawn and that no harsh action would be taken against them in the future. The government has said that the country has adequate availability of onion and it has begun a calibrated and targeted release of buffer stocks through Kanda Express and road transport to ensure moderation of seasonal price pressures. The Consumer Affairs, Food and Public Distribution Ministry said that retail intervention efforts have expanded significantly across 19 cities, supported by the dispatch of over 30 trucks to ensure widespread availability. The ministry has informed that 2 Kanda Express consignments have been dispatched from Nashik as part of this initiative. The government has reduced the stock holding limit for sugar dealers from 4,000 quintals to 2,000 quintals, effective from the 15th of this month till the 30th of November this year. The new stock limit is aimed at curbing hoarding and speculative trading, protect consumer interest by ensuring adequate availability and price stability. And the Indian Institute of Mass Communication, IIMC, today conferred its first ever postgraduate degrees on IIS officer trainees, marking a historic milestone as a deemed university. The officer trainees were awarded MA in Public Communication and Governance. And that is the end of this news bulletin.
1: My bank is always with me. By the time I wake up, it's already taking care of my deposits. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
2: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
3: Less premium, more bonus. Most suitable for your loved ones. RPL Life. Nothing better than this.
4: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వార్తల వివరాలు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట శాఖ అధ్యకులు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విజయవాడలో ఈరోజు జరిగిన ఐఆర్సీఎస్ 2024-25 వార్షిక సర్వసభ్య సమావేశంలో వివిధ జిల్లాల కలెక్టర్లకు రెడ్క్రాస్ అవార్డులను అందజేశారు. పలు మానవతా సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు వనరులను సమీకరించడంలో సహకారం అందించినందుకు గాను బాపట్ల, కృష్ణా, నెల్లూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, నంద్యాల, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, ఈ 7 జిల్లాల పరిధిలో 3 ఏళ్లుగా 8,50,00,000 రూపాయలతో మీ ఇంటికి మీ డాక్టర్ పథకం కింద 5 లక్షల కుటుంబాలను దత్తత తీసుకుని రెడ్క్రాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భారతదేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకునే సమయానికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047ను నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ సూచిస్తూ,
6: the Red Cross movement to every panchayat and village and strengthen the movement at grassroots level to provide humanitarian services during emergencies. I am happy to

0: అవర్ 20 రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్స్ ఆర్ ఏబుల్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ మోర్ దాన్ 1 lakh పీపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ విచ్ 1/3 ఆర్ పూర్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ దే ఆర్ ప్రొవైడెడ్ బ్లడ్ యూనిట్స్ బై రెడ్ క్రాస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
1: పేదల ఆర్థిక పరిపుష్టి కోసమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన ఈరోజు పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ కేటగిరీల వారికి పెన్షన్లను పెంచి ఇస్తున్నామన్నారు. 73,507 కోట్ల రూపాయలను పెన్షన్ల రూపంలో పేదలకిచ్చామని, అభివృద్దితో పాటు సంక్షేమము ముఖ్యమనే ఉద్దేశంతోనే పెన్షన్లను అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలనను అందిస్తూ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. గడిచిన 2 ఏళ్లలో 150,000 కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేశామని, పేదలను ఆర్థిక సాధికారత దిశగా తీసుకువెళ్తున్నామని వివరించారు. రాష్టంలో అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
2: వడ్డెర్లకు మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్ పెట్టాను, గీత కార్మికులు ఎక్సైజ్ షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాను, మత్స్యకారులు వేట విరామంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గురుకులాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ పెడుతున్నాం, అందరికీ అందుబాటులో ఉన్నాం. ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేయాలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయాలని ప్రయత్నం.
1: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు రేపు విడుదల చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పాయకురావుపేట వద్ద ఆయన రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు జలహారతి ఇచ్చి స్వాగతం పలుకనున్నారు. దీని ద్వారా 4 జిల్లాల్లోని వివిధ ఆయకట్టు పరిధిలో మొత్తం 287,320 ఎకరాలకు సాగునీరు, 523,000 మందికి తాగునీరు లభిస్తుందని మొగల్తూరులో ఈరోజు జరిగిన సభలో ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏలేరు, పంప, తాండవ, వరాహ, శారదా నదులను దాటుకుంటూ ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపుగా వెళ్తాయని, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణం జరిగిందని చెప్పారు. కృష్ణా, గోదావరి, వంశధార నదులను అనుసంధానం చేస్తామని, భవిష్యత్తులో గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేసి దక్షిణ భారతదేశంలో నీటి సమస్య లేకుండా చేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే క్లెయిమ్స్ అభ్యంతరాల పరిష్కారానికి 5వ తేదీ వరకు అవకాశమిచ్చింది. 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్టంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి బోపుతురా శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముఖ్యమంత్రితో కలిసి ఆయన ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం మొగల్తూరులో జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట అభివృద్ది, పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటి నిర్ణయాలు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. చేనేత, కొల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు సహా అర్హులైన అన్ని వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని శ్రీనివాస వర్మ వివరించారు. సమగ్ర ఆర్థికాభివృద్ది కోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు సమన్వయంతో ముందడుగు వేయాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. చెన్నైలో ఈరోజు జరిగిన దక్షిణ భారతదేశ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సికీ 116వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2047 వికసిత భారత లక్ష్యాలు ఎంఎస్ఎంఈల బలోపేతంతోనే సాధ్యమన్నారు. రాష్టంలో ఎంఎస్ఎంఈల పురోగతికి అనుకూల వాతావరణం ఉందన్న మంత్రి, వీటి కోసం పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేశామని, ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. ఇండియా ఈయూ ఒప్పందం, ఎన్ఆర్ఐల సహకారంతో స్థానిక పరిశ్రమలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని మంత్రి వివరించారు. పౌరులకు ప్రభుత్వం అందించాల్సిన సేవలన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా ఆన్లైన్లోనే అందుబాటులో ఉండేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ అన్నారు. ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ఏపీ వన్ మొబైల్ అప్లికేషన్ యాప్ వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన 2 రోజుల కార్యశాలను అమరావతిలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ

0: ప్రభుత్వ సేవలను ప్రజలు తామున్న చోటు నుంచే పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ప్రజలకు ఒక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆర్టీజీఎస్ AP1 అనే మొబైల్ యాప్ను తీసుకొస్తోందని, ప్రజలు తమకు కావాల్సిన అన్ని సేవలను సులభంగా పొందేలా దీనిని రూపొందించామని చెప్పారు. AP1 యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను వినియోగించుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలో ఆయన ఈరోజు 22A విమోచన స్పూర్తి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ చొరవ గ్రామ ప్రజల సంకల్పంతో వట్టిచెరుకూరు గ్రామంలో 120 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్రకు విడుదల చేయనున్నారు. రాష్టంలో ఎస్ఐఆర్ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై. సుబహ ఉఠతీ హూ తో పైసే జమా కరాతీ హై. కస్టమర్ జ్యాదా హో జాతే హై తో పూరా గల్లా సంభాల్ లేతీ హై. ఆధీ రాత్ కో భీ ఉఠాకే బతాతీ హై కి మేడమ్ లక్ష్మీ ఫల్ భండార్ కా పేమెంట్ ఆ గయా హై. జన్ధన్ బ్యాంక్ ఖాతా క్యా మిలా ముఝే తో ఉంగలియో కే ఛోర్ పర్ బీమా పెన్షన్ DBT సారీ బ్యాంకింగ్ సువిధాయే మిల్ గయీ హై.
2: 12 సాల్ మే 59 కరోడ్ జన్ధన్ ఖాతే ఖులే जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं. पीएम जनधन योजना के 12 साल ज्यादा बचत ज्यादा काम.
3: आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम्.
4: आकाशवाणी अनंतपुरम केंद्रम ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి. వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త శ్రీ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నమ్నమ్ మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాట, 8:45 శ్రీ కాసిం సాహెబ్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 హరికథ. ఇవి ఈరోజు ప్రసారం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజన కార్యక్రమంలో కనకధార స్తోత్రం వింటారు. 6:30 వినదగుమాట వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి వై చంద్రకళ. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో బిందు సేద్యం ప్రయోజనాలు, మెట్ట సాగులో మెళకవలు. రైతుమిత్రులకు వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ ఏ హేమంతరాజు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ. ఇందులో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సంభాషిస్తున్నారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు. అనంతపురం జిల్లా సాగునీటి సమస్యలు న్యాయవాది శ్రీ ఆర్ రామ్ కుమార్ గారితో సంభాషణ. పాల్గొంటున్నారు శ్రీ ఎస్ఎస్ సుబాన్. 8:15 ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన కెఎన్ రామకృష్ణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:30 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 వాణిజ్య ప్రకటనలు. 10:32 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:16 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోను 2:15 హిందీలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు. సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే గరుడాచలం చెంచు నాటకం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 రసధ్వని సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. 8:45 బంధాలు అనుబంధాలు నాటిక. 9:00 ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్. 9:30 నాటిక ప్రసారం అవుతుంది. 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు రాత్రి 10:45 ఇంద్రధనస్సు సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు. మేలుకొలుపు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం మాస్టర్ వేణు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతల 101.7 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత మూగ ప్రేమ. ఈ చిత్రంలో పి సుశీల, ఎల్ఆర్ ఈశ్వరి పాడిన సివి రమణ సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
1: పది లక్షల లాటరీ నాకా? వావ్,
2: చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ముగ్గురు మూర్ఖులు ఈ చిత్రంలో SP బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, దాశరథి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: నమ్మక ద్రోహులు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: ప్రేమాభిషేకం ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీతరచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

0: మౌనగీతం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం ఈళయరాజా.
1: హలో.
2: హాయ్.
1: గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్.
1: హౌ డు యు డు?
2: ఫైన్, థాంక్యూ.
1: హౌ అబౌట్ జాయినింగ్ మీ?
2: ఓకే, ఇట్ ప్లెజర్.
1: దట్స్ గుడ్.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం నాదంలా నామదిలో సునీత పాడిన లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికి పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధనా వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా

0: ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫర్వరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ శురు హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థి, దునియా మే అనిశ్చిత్తా థి, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీ పడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
2: हमने छात्रों के भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं.
0: ओडिशा लोने गंजाम गजपति जिला को चेंदिन कलाकारुल बृंदंतो రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా, పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4000 క్వింటాళ్ల నుండి 2000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4,000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు, ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు, ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం.
3: యశ్వంత్ కుమార్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: సార్, మీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో మత్స్య శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మత్స్యకార రైతులు అంటే మార్కెట్ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని అంటున్నారు. కొంత మేత గురించి కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం మరొక విపత్కర పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం, ఎల్నినో అని. ఇటీవల కాలంలో చాలా మంది శాస్త్రవేత్తలు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా రైతు సోదరులకు వివరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ ఎల్నినో మత్స్యకారులు మత్స్య రైతుల యొక్క వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఆక్వా అంటే మనకు రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, వీటి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం సార్. ఎల్నినో అంటే ఏమిటి, ఇది ఎందుకు ముఖ్యమైనదని మాట్లాడుకునే ముందు ఒకసారి మన రాష్ట్రంలో మత్స్య రైతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి.
4: అలాగే సార్, ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో చేపల రైతులు కానివ్వండి, రొయ్యల రైతులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో మార్కెట్ పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేది కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మేత ఖర్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో, అది ఫిష్ మీల్ కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఏదైతే వాటిలో ఉపయోగించే ఏదైతే ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయి. సో దానివల్ల కూడా మనకి ఈ ఫీడ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తంగా రేట్ అనేది ఎక్కువగా పెంచడం జరిగింది. ఎందుకంటే టన్నుకి ఇప్పుడు 10,000 పెరిగింది ఏది రొయ్యల పెంపకందారులకి. సో ఈ మధ్య కాలంలో కూడా మన గవర్నమెంట్ కానివ్వండి, మత్స్య రైత సంఘాలతో సమావేశం అవడం జరిగింది. దానిలో భాగంగా కూడా కొంచెం కేజీ ఫీడ్కి 2-3 రూపీస్ తగ్గించే విధంగా కూడా మనకి ప్రయత్నాలు అనేది సూచించడం జరిగింది. సో అయినా కూడా ఈ మార్కెట్ ఒడిదుడుకులు కూడా ఉండటం వల్ల ఒక అప్ అండ్ డౌన్, అంటే మార్కెట్ ఒక్కోసారి రేటు పెరుగుతుంది, అలానే ఒక్కోసారి తగ్గుతుందండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో రొయ్యల రైతులకు ఏంటంటే 100 కౌంటు ఇంచుమించు మనకి 250-260 ఎక్కువగా ఉంటేనే మనకి కొంతవరకు మనకి రైతుకి గిట్టుబాటు అవుతుందండి. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంచెం అంటే దళారులు కానివ్వండి, లేదంటే కొనుక్కునే వాళ్ళు కానివ్వండి, కొంతవరకు వాళ్ళు మార్కెట్ పరంగా కొంచెం ఏదో ఒక కారణం చూపించి మనకి రైతులకి కొంచెం ఏదో 210-220 అలా కూడా మార్కెట్ అనేది కొంచెం డౌన్ లో ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే రైతులకి ఏదైతే పెట్టుబడి అనేది కొంచెం మనకి రావటం కూడా కష్టంగా ఉంటుందండి. దానితో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇళ్లలో కూడా కొంతవరకు కొంత ప్రభావం అనేది మనకి చూపిస్తుందండి. అది మత్స్యకారులకు కానివ్వండి, ఏదైతే సముద్ర వనరుల మీద ఉపయోగపడే వనరుల మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు వాళ్ళు, అలానే తీర ప్రాంతంలో చేసే ఆక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు మనకి ఈ ఎల్నినో ప్రభావం అనేది చూపిస్తా ఉందండి.
3: యశ్వంత్ కుమార్ గారు, మనం ఎల్నినో వరకు వచ్చాం కాబట్టి అసలు ఎల్నినో అంటే ఏంటి, ఈ మత్స్యకారులకి ఆక్వా రైతులకి ఇది ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఒకసారి చెప్పండి.
4: ఎల్నినో అనేది ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రం మరియు మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే వాతావరణ సంఘటన అని దాన్ని మనం ఎల్నినో అంటాం. సో దీని ప్రభావం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. అటు అగ్రికల్చర్ వ్యవసాయ పరంగా కానివ్వండి, అలానే మత్స్యరంగం పరంగా కానివ్వండి, ఉద్యాన రంగం పరంగా కానివ్వండి, అన్ని రంగాల మీద మనం ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవటం, మరికొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కరువు పరిస్థితులు అనేది ఏర్పడతా ఉంటాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో కూడా వర్షాలు లేకపోవటం, సో దాని ద్వారా కూడా కొంత నీటి వనరులు అనేవి తగ్గిపోవటం జరుగుతుందండి.
3: ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందండి? మరి ముఖ్యంగా చూసుకుంటే మన ప్రాంత మత్స్యకారులపై ఏ విధంగా ఉంటుంది?
4: మనకి ఏంటి అంటే సార్, ఇక్కడ ఎల్నినో ప్రభావంతో ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరగటం వల్ల కూడా దాంట్లో ఉండే పోషకాలు ఏవైతే ఉండో, అధికంగా ఉండే లోతైన నీరు పైకి వచ్చే ప్రక్రియని మనం అప్వెల్లింగ్ అంటాం. అంటే పోషకాలు కరిగిపోవటం, అందుబాటులో ఉండటం ప్రక్రియనే మనం అప్పెల్లింగ్ అంటాం. సో అది ఆ ప్రొసీజర్ ని మనం ఇక్కడ తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే ఫలితంగా మనకి లవణాలు కానివ్వండి, వృక్ష ప్లవకాలు కానివ్వండి, ఏదైతే మన ఆహారం లభ్యత అనేది తగ్గిపోతుంది. సో దీంతో ఏంటంటే మనకి ఎక్కువ మంచి ఏదైతే చేపలు ఏవైతే ఉన్నాయంటే, అంటే వాణిజ్యపరంగా ముఖ్యమైన చేపలు ఉంటాయి ఏవైతే, అయ్యి ఆయిల్ సార్డెన్ అని, అంటే ఇండియన్ ఆయిల్ సార్డెన్ అని, ఇండియన్ మెకరల్ వంటి వాణిజ్యపరమైన ముఖ్యమైన చేపలు ఏంటంటే అనుకూలమైన నీటి పరిస్థితుల కోసం మనం ఇతర ప్రాంతాలకు కానివ్వండి మైగ్రేషన్ అంటే వలస పోవటం కానివ్వండి అదే లోతైన సముద్ర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలోకి వెళ్ళి మన పట్టుబడి చేసుకోవటం వాటిల్లో ఏంటంటే కొంచెం ఎక్కువ టైం కలగటము, మనకి మత్స్య సంపద తక్కువ దొరకటము అనేది దానివల్ల కూడా కొంత నష్టం అనేది జరుగుతూ ఉంటుంది మత్స్యకారులకి.
3: ఎల్నినో అనేది తీర ప్రాంత రొయ్యల సాగు మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సార్?
4: ఇక్కడ మాకు ముఖ్యంగా సార్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యల పెంపకం అనేది రైతులు చాలా మంది ఎక్కువగా చేపడటం జరుగుతుంది సార్. దీనివల్ల ఏంటంటే మనకి ఎల్నినో ప్రభావం వల్ల దీర్ఘకాలిక వేడి మరియు అధిక లవణీయత ఉండటం ద్వారా సడన్ గా ఒక అకస్మాత్తుగా ఏంటంటే ఒకసారి మనకి భారీ వర్షాలు అనేవి కురుస్తా ఉన్నాయి. ఇటువంటి టైంలో ఏంటంటే మనకి లవణీయత ఏదైతే ఉంది సెలినిటీ అనేది మనకి అకస్మాత్తుగా తగ్గిపోవటం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే చేపలపై కానివ్వండి రొయ్యలపై కానివ్వండి ఏదైతే ఉంది ఒత్తిడి అనేది ఏర్పడుతుంది, అంటే సడన్ గా ఈ నీటి నాణ్యత ప్రమాణాలు అనేది కొంచెం ప్రభావితం లోనవుతా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దాని పెరుగుదల పరంగా కానివ్వండి ఆరోగ్య పరంగా కానివ్వండి అలానే వ్యాధి నిరోధక శక్తి కూడా ప్రతికూలపై మనకి ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ప్రజెంట్ నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడం అనేది చాలా ముఖ్యం.
3: అయితే ఈ రొయ్యల చెరువుల్లో నీటి ఉష్ణోగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్? ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ఈ నీటి ఉష్ణోగ్రత వాటికి సరైన అటువంటి ఉష్ణోగ్రతని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, ఎంత ఉంటే అవి బాగా పెరుగుతాయి?
4: రొయ్యలకు సాధారణంగా ఏంటంటే సార్ మనకి పెంపకానికి 28 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మనకి నీటి ఉష్ణోగ్రత అనేది అనుకూలంగా ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఉష్ణోగ్రత ఏంటంటే మనకి జీవక్రియల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కడైనా ఎక్కువ ఆప్టిమం టెంపరేచర్ ఉన్నప్పుడు ఏంటంటే సక్రమంగా మన జీవక్రియల వేగం అనేది మామూలుగా ఉంటుంది. దాంట్లో నీటి నాణ్యత పరంగా కానివ్వండి కొన్ని పారామీటర్స్ అనుకూలంగా ఉండటం వీటితో పాటు మేత తీసుకునే విధానం కానివ్వండి అంతా బాగానే ఉంటుంది.

0: ఎప్పుడైతే నీటి ఉష్ణోగ్రత మారటం ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే శారీరక మెటబాలిజం ఎక్కువగా అవటం వ్యాధి నిరోధక శక్తిపై ఏంటంటే ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందండి.
1: ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే అధిక ఉష్ణోగ్రతలు మనం గమనించినప్పుడు ఈ చేపల రొయ్యల్ని ఏ విధంగా రక్షించుకోవాలి సోదరులు?
0: మనకి చెరువులో కానివ్వండి, ఏ చెరువు అయినా చూసుకోండి సార్, మనకు చేపల చెరువు కానివ్వండి, రొయ్యల చెరువు కానివ్వండి, కంపల్సరీగా 2.5 మీటర్ లోతు వరకు ఉండేటట్టు చూసుకోవాలి. అంటే చెరువు లోతు 2.5 మీటర్ ఉండాలి, దానిలో మనం 2 మీటర్ల నీటి మట్టం అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాని ద్వారా ఏంటంటే మనకి నీటి ఉష్ణోగ్రత ఏదైతే మనం ఇందాక చెప్పిన విధంగా 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మనం దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అది ఎప్పుడైతే నీటి లోతు అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో, నీటిలో తగ్గిపోయినప్పుడు అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ప్రవహించడం ద్వారా మన కింద అడుగు భాగం కూడా పాచ్ అనేది అంటే ఆల్గాల్ బ్లూమ్ అంటాం, అది తయారవడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకి రొయ్యల మూమెంట్ అంటే రొయ్యల అటు ఇటు కదలటానికి కానివ్వండి, కదలకి కానివ్వండి, వాటికి అడ్డుపడటం ఏర్పడటం జరుగుతుంది. వాటితో పాటు కొంత మేత వినియోగం కూడా కొంచెం కష్టం అవుతుంది, మేత వినియోగించుకోవడం కూడా. సో అందువల్ల ఏంటంటే కంపల్సరీగా 2 మీటర్ల నీటి లోతు అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి
1: సార్. అలాగే మనకు రొయ్యల చెరువుల్లో ముఖ్యంగా చేపల చెరువుల్లో కూడా డిజాల్వ్డ్ ఆక్సిజన్, కరిగిన ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిఓ తగ్గిపోయినప్పుడు రొయ్యలు చేపలు మనకు తీరాన్ని కొట్టుకొచ్చే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా, ఎందుకని ఈ డిఓ ఇంత ముఖ్యం?
0: మనకి ఆక్సిజన్ ఎలాగైతే ముఖ్యమో సార్, మనకి చేపలు నీటిలో నివసించే ఏదైతే జీవజాతులు ఏవైతే ఉన్నాయో అంటే చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, వాటి శ్వాసక్రియ కానివ్వండి, వాటి పెరుగుదల కానివ్వండి, ఆరోగ్యానికి కంపల్సరిగా నీటిలో కరిగిన ప్రాణవాయువు అనేది చాలా ముఖ్యం. సో సాధ్యమైనంత వరకు మనకు ఏంటంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ప్రాణవాయువు అంటే 5 కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటా ఉండాలి సార్. అదే విధంగా మనకు తక్కువ ఉన్నట్లయితే 2 నుంచి 5 మధ్య ఉన్నట్లయితే చేపలు కానివ్వండి, రొయ్యల పెరుగుదల అనేది కొంచెం తగ్గిపోవటము, దాటి కొంతవరకు ఒత్తిడికి లోనవ్వటము, వ్యాధి నిరోధక శక్తికి తగ్గిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా మనకి అంటే మేత వినియోగం కూడా తగ్గుతుందండి, అంటే కంపల్సరీగా చనిపోవటం అనడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇది ఎలా గుర్తించాలి సార్, చెరువులో ఆక్సిజన్ తగ్గింది అని రైతు సోదరులకు ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తించాలి
0: సార్? ముఖ్యంగా ఇక్కడ ఆక్సిజన్ అనేది పగటి పూట వృక్షపులవకాలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అనేది ఉత్పత్తి చేస్తాయి. అంటే పగటి పూట ఎండగా ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ అనేది లభ్యత అనేది ఎక్కువ బాగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ముఖ్యంగా తెల్లవారుజాము కానివ్వండి, నైట్ పూట రాత్రి పూట కొంత ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి అప్పుడు మనకి ఈ లోటు అనేది కనబడతా ఉంటుంది. ముఖ్యంగా ఈ రొయ్యల చెరువులు కానివ్వండి, చేపల చెరువులు కానివ్వండి, తెల్లవారుజామున అంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 4-5 గంటల వరకు ఆ టైంలోనే ఎక్కువగా మనకి ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ టైంలో ఏంటంటే మనకి చేపలు కానీ రొయ్యలు కానీ నీటి ఉపరితలానికి వచ్చి నోరు తెరిచి గాలి పీల్చుకోవటం కానివ్వండి, లేదంటే గట్లు అమ్మటి వారమ్మటి రావటం కానివ్వండి, ఈ లక్షణాలనేవి మనం చూస్తూ ఉంటాం. సో అందువల్ల ఏంటంటే ప్రతి రైతు కూడా మనకు తెల్లవారుజామున సమయంలో చెరువు గట్లమ్మటి చుట్టూ ఒకసారి పరీక్షించినట్లయితే ఇటువంటి ఏమైనా రొయ్యలు కానివ్వండి, చేపలు కానివ్వండి, ఇటువంటి ఏమైనా అంచులకు వచ్చినాయా లేదా, ఎలా ఉంది ఏంటనేది పరీక్షించుకొని దాన్ని ఆక్సిజన్ లోటు అని ఉంటే చూసుకొని దాని తగ్గట్టు మనం చర్యలు అనేవి చేపట్టడం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1: ఈ లోటు ఉంటే ఉంది అనుకోండి, గమనించినప్పుడు రైతు సోదరులు వెంటనే ఏం చేయాలి?
0: ముందుగా సార్ మనకి వచ్చినామంటే తాత్కాలికంగా ఇమీడియట్ గా తీసుకోవడానికి అంటే చర్యలు ఎలాగ ఉంటాయంటే రసాయనిక మందులు అనేవి కొన్ని అందుబాటులో ఉంటాయి, అంటే ఆక్సిజన్ టాబ్లెట్స్, అలానే కాల్షియం ఆక్సైడ్ అని చెప్పనండి, అలానే హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇలాంటి రసాయనిక మందులు ఏవైతే ఉన్నాయో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేవి ఉన్నాయి. వీటిని మనం తాత్కాలికంగా ఆ టైంలో మనకి అంటే ముందు మోర్టాలిటీ అనేది రాకుండా ఉండడానికి కంపల్సరీగా ఇవి తాత్కాలికంగా టెంపరీగా మనం వాడుకోవడానికి ఆస్కారం ఉంది. సో తర్వాత ఏంటంటే మనకి మేత యాజమాన్యం, ఎప్పుడైతే వాతావరణ డీఓ ప్రాబ్లం వచ్చినప్పుడు కానివ్వండి వాటి మేత వినియోగం అనేది చాలా తగ్గిపోతుందండి. మేత వినియోగం తగ్గించాలి మనం వాడటం, అలానే ఎరువుల వినియోగం కూడా మనం ఆపివేయాలి. అవసరమైతే తాజా నీటితో మనం ప్రవేశపెట్టాలి, ఎందుకంటే అలాగనే మనకు ఉన్న పంపులు కానివ్వండి దేనికి ఏరేటర్ల ద్వారా అంటే నీటి పంకాలంటాం, వీటి ద్వారా మనకి తిరుపుటట్లయితే నీటిలో ఆక్సిజన్ అనేది తయారవుతూ ఉంటుంది. సో దీని ముఖ్యంగా ఏంటంటే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు మనకి ముఖ్యంగా ఏరేషన్ చేయడం ఉపయోగకరంగా ఉంటుందండి. సో మనకి ఇందాక చెప్పినట్టు మనకి ప్రతిరోజు తెల్లవారుజామున చేపలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, వాటి ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యం
1: సార్. అలాగే అమోనియా అనేది బాగా విషపూరితం, ఇది కూడా ప్రమాదం అని చెప్తూ ఉంటారు రొయ్యలకి చేపలకి. ఇది ఎందుకని ప్రమాదం, అలాగే దీని విషపూరితాన్ని ఎలా తగ్గించవచ్చు?
0: ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మోనియా అంటే చాలా విషపూరిత నీటి నాణ్యత ప్రమాణంలో ఒకటి ముఖ్యమైనది చెప్పుకోదలుచుకున్నది అమ్మోనియా సార్. వీటిలో ఏంటంటే నీటిలో మొత్తం అమ్మోనియా ప్రధానంగా 2 రూపాలు ఉంటుంది, ఒకటి NH3 అని NH4+ రూపాలు ఉంటుంది. వీటిలో అయనీకరణం చెందని ఏదైతే ఉందో NH3 అంటాము, దాన్ని మనం బాగా విషపూరితపడింది. సో అటు చేపలకి రొయ్యలకి చాలా నష్టం అనేది చేస్తూ ఉంటుంది. సో ఇదే

0: రేంజ్ ఆప్టిమం రేంజ్ లో ఉందా లేదండి, ఎంతవరకు ఉందనేది చెక్ చేసుకుని ప్రత్యేక శ్రద్ధ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇంకోటి ఏంటంటే, అధికంగా సేంద్రియ ఎరువులు కానివ్వండి వాడకుండా ఉండాలి, అవసరమైనంత వరకు మేత వినియోగం అనేది జరగాలి. సో ఎప్పుడైతే ఎక్కువ మేత వినియోగం జరిగినప్పుడు ఏంటంటే, ఎక్కువగా సేంద్రియ పదార్థం రూపంలో కింద అడుగున పేరుకుపోవడం జరుగుతుంది. పేరుకుపోయినప్పుడు కంటిన్యూగా అమ్మోనియా శాతం అనేది పెరుగుతూ ఉంటుందండి. సో దీని ద్వారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: సార్, యశ్వంత్ కుమార్ గారు, ముఖ్యంగా మనకు ఎల్నినో పరిస్థితుల్లో రైతులలో మేత యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలో ఒకసారి వివరించండి సార్.
0: మేత యాజమాన్యం ఎలా ఉంటుందో సార్, మనకి ఈ సమయంలో అంటే ఒక్కొక్కసారిగా సడన్ గా టెంపరేచర్ తగ్గిపోవటము, ఒక్కసారిగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే పగటిపూట ఉష్ణోగ్రతలు బాగానే ఉంటుంది, సడన్ గా మళ్ళీ నైట్ వచ్చేసేసరికి సడన్ గా భారీ వర్షాలు అనేది కురుస్తూ ఉన్నాయి. సో ఇటువంటి సమయాలు ఏంటంటే ఒక్కసారికి ఇందాక చెప్పినట్టు ఆక్సిజన్ అనేది ఎమ్మటే తగ్గిపోతూ ఉంటుంది. సో వీటితో పాటు మనకి మేత యాజమాన్యం కూడా చాలా చేపట్టాలి. ఎలాగంటే మనకి మేత వినియోగం టెంపరేచర్ ఉష్ణోగ్రత తగ్గే కొద్దీ మేత వినియోగం కూడా తగ్గుతుందండి. సో ఎటువంటి ఎప్పుడైనా కూడా మనకి నీటి నాణ్యత ప్రమాణాల్లో ఉష్ణోగ్రత కానివ్వండి, అలానే నాణ్యతలో ఎటువంటి మార్పులు ఏమైనా వచ్చినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి మనకి అమ్మోనియా ఉన్నప్పుడు లేదంటే ఆక్సిజన్ తగ్గినప్పుడు కానివ్వండి, ఈ వాతావరణం సడన్గా నీటి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మేత వినియోగం కూడా తగ్గించాలి. ఎటువంటి మేత అనేది ఎక్కువగా వాడకూడదు. ఇలా మిగిలిపోయిన మేత అంటే ఎక్కువగా వాడినప్పుడు ఏంటంటే మిగిలిపోయిన మేత ఏదైతే ఉందో అది సేంద్రియ పదార్థం రూపంలో మనం మార్పు చెంది అమ్మోనియా కానివ్వండి, అలానే నైట్రైట్ మరియు ఆక్సిజన్ లోపం వంటి సమస్యలు దారి చేయవచ్చు. సో అందువల్ల ఏంటంటే రొయ్యలు కానివ్వండి చేపల ప్రవర్తనను గమనించి అవసరమైన మోతాదులోనే మనం మేత అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. ఇలా ఆహారాన్ని సమర్థవంతంగా నియంత్రించి వినియోగించడం కూడా ముఖ్యమండి. దీని లక్ష్యాలు ఎలా, ఎందుకు వల్ల మనం మేత యాజమాన్యం చేపట్టాలని చెప్పుకున్నట్లయితే, ఆహారం అనేది గరిష్టంగా వినియోగింపబడేలా చేయడం మెయిన్. అంటే మనం వేస్ట్ ఏదైనా చేయకూడదు. సో వాటి వ్యర్థాలని తగ్గించాలి. దీనితో పాటు పర్యావరణంపై తక్కువ ప్రభావం కలిగించేలా మనం చూసుకోవాలి. దీని ద్వారా మనం మేత యాజమాన్యం ఎప్పుడైతే చేపడతామో ఉత్తమ ఎఫ్సీఆర్ అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాం, ఈ ఎఫ్సీఆర్ ను ఉత్తమంగా మనం సాధించగలుగుతాం. ఇటు మేత యాజమాన్యం చేపట్టడం ద్వారా కూడా మెరుగైన నీటి నాణ్యత మరియు మట్టి నాణ్యతను కూడా మనం పెంపొందించిన వారం అవుతాం. సో వీటితో కూడా మనకు లాస్ట్ చివరగా మనకి రొయ్యలకి గరిష్ట వృద్ధి అంటే పెరుదల రేటు కానివ్వండి, చివరగా ఉత్పత్తి అనేది సాధించిన వారం అవుతాం. సో దీని ద్వారా మెయిన్ కల్చర్ లో, రొయ్యల కల్చర్ కానివ్వండి చేపల పెంపకంలో కానివ్వండి, ముఖ్యంగా 60% వరకు మనకి మేత మీదే ఖర్చు అవుతుందండి. సో ఎప్పుడైతే మనం మేత యాజమాన్యం ఎప్పుడైతే చేపడతామో దాని ద్వారా మనకి ఆటోమేటిక్ గా మనకు ఆర్థికంగా లాభాలు అనేవి మిగులుతాం
1: సార్. అలాగే ఈ రొయ్యల చెరువుల్లో చేపల చెరువుల్లో ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, వాటి ఉపయోగం ఏ విధంగా ఉంటుంది చెప్పండి.
0: ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి రొయ్యల చెరువుల్లో యాంటీబయాటిక్స్ అనేవి బ్యానడ్, అంటే అసలు యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు రొయ్యల చెరువుల్లో. ఎందువల్ల యాంటీబయాటిక్స్ వాడినందువల్ల ఏంటంటే మనకి రాష్ట్రంలో నుంచి ఎక్కువ భాగం, ఇంచుమించు ఎక్కువ భాగం ప్రొడక్షన్ అనేది అదర్ కంట్రీస్ వేరే దేశాలకు అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా మనకి ఆ కంటైనర్లు అనేవి వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ అనేది పడతా ఉంటుంది. సో దీన్ని నిర్మూలించాలంటే కంపల్సరీగా మనకు మనకి యాంటీబయాటిక్స్ బదులు రొయ్యల చెరువుల్లో ప్రోబయాటిక్స్ అనేది వాడకం అంత శ్రేయస్కరం. ప్రోబయాటిక్స్ అనేది మంచి లాభదాయక బ్యాక్టీరియా అండి. సో ఇది వ్యాధిజనక బ్యాక్టీరియాల ప్రభావాన్ని తగ్గించడం కోసం వాడతారు. సో కొన్ని ఏంటంటే మేత ద్వారా ఇచ్చే ప్రోబయాటిక్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఉదాహరణకి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటాం. ఇవి ఏంటంటే ఆహార నాళంలోని వ్యాధికారక బ్యాక్టీరియాల ప్రభావాన్ని తగ్గించి మంచిగా గ్రోత్ పెరుగుదలని పెంపొందించేలా చేస్తుంది, అలానే జీర్ణక్రియకి సహకరిస్తుంది. సో అలానే నేల మీద కూడా వాడే ప్రోబయాటిక్స్ కూడా కొన్ని జాతులు ఉన్నాయండి, బ్యాసిలస్ జాతులు, అలానే నైట్రోసోమోనాస్, నైట్రోబ్యాక్టర్, రోడోకోకస్ వంటి జాతులున్నాయండి. ఈ జాతులు ఉన్న ప్రోబయాటిక్స్ మనం వాడుకుంటా ఉండాలి. సో ఇందాక మీకు చెప్పినట్టు అమ్మోనియా, నైట్రైట్ వంటి విషపు వాయువులు ఏవైతే చెరువులోనికి విడుదల చేయకుండా సేంద్రియ పదార్థాలు విచ్ఛిన్నం చేసే పనిని ఏవైతే ఉన్నాయో, మనం నైట్రోసోమోనాస్ కానివ్వండి, నైట్రోబ్యాక్టర్ కానివ్వండి, ఈ రోడోకోకస్ బ్యాక్టీరియాలు వాటి పని తీరు పనిచేస్తూ ఉంటాయి. సో వీటితో కూడా మనకు హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా ఒక విషపూరితం అనేది ఒక నీటి నాణ్యత ప్రమాణం అండి. దీన్ని కూడా మనం ఏర్పడకుండా చేయకుండా ఉండడానికి మనకు రోడోకోకస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మనకి దాన్ని ఏర్పడకుండా తోడ్పడుతుందండి. సో అందువల్ల ఏంటంటే ప్రోబయాటిక్స్ వాడకం ద్వారా వ్యాధుల వ్యాప్తిని మనం అరికట్టవచ్చు.
1: సార్, అయితే ఎల్నినో సమయంలో మత్స్యకారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి.
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, సడన్ గా ఇప్పుడు కొంతమంది వాతావరణం బాగున్నప్పుడు ఈ మధ్యకాలంలో కూడా సముద్రంలోకి వెళ్తున్నారు. వెళ్లిన సందర్భాల్లో ఈ ఒక్కసారిగా వర్షాలు కొంచెం వాయుగుండాలు ఏర్పడడం ద్వారా ఈ మధ్యకాలం కొంత మత్స్యకారులు కూడా కొంచెం చనిపోవడం జరిగింది. సో ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనం ఏదైతే వాళ్ళు మత్స్యకార డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే సలహాలు సూచనలను కంపల్సరీగా పాటించాలి సార్. వాతావరణ పరిసూచనలు మరియు చేపల లభ్యత మార్పులు నిరంతరం అనేది గమనించాలి. అంటే

0: చేపలు ఎక్కడెక్కడ మనకి లభ్యత ఎక్కువ ఉంది అటువంటి మనం చూసుకొని ఆ ప్లేసుల్లో మనం వెళ్ళి ఎక్కడ లభిస్తున్నాయి గమనించి మనం ఆ శాస్త్రీయ సలహా అనుగుణంగా ఏంటంటే చేపల వేట ప్రణాళికలు అనేది మనం మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటే భద్రత కూడా అత్యంత ప్రాధాన్యత అనేది మనకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్.
1: సుంద్ కుమార్ గారు, చివరిగా మత్స్యకారులకి అలాగే చేపలు రొయ్యల రైతులకి కొన్ని సూచనలు చేయమంటే ఏం చెప్తారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో?
0: సో చివరిగా ఏంటంటే మనకి వాతావరణ మార్పులను మనం పూర్తిగా నియంత్రించలేకపోయినా వాటి ప్రభావాన్ని ఏంటంటే శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో తగ్గించవచ్చు. ఇక్కడ సముద్ర పరిస్థితులను నిరంతరం గమనించడం, వాతావరణ హెచ్చరికలను పాటించడం, చెరువుల్లో నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించడం, అలానే సరైన మేత మరియు ఏరేషన్ నిర్వహణ పాటించడం చాలా ముఖ్యం. సో ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా మత్స్యశాఖ కానివ్వండి, ఈ ఆక్వాకల్చర్ నిపుణులు ఎవరైతే ఉన్నారో కానివ్వండి, శాస్త్రవేత్త సలహాలు అనేవి తీసుకుంటా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరగా ఏంటంటే మనకి వాతావరణాన్ని గమనించండి, నీటి నాణ్యతను పరీక్షించండి, సరైన సమయంలో సరైన యాజమాన్య చర్యలు చేపట్టండి అనేది ప్రతి మత్స్యకారుడు ఆక్వా రైతు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సందేశం అండి.
1: ధన్యవాదాలండి యశ్వంత్ కుమార్ గారు. రైతు సోదరులు, ముఖ్యంగా ఎవరైతే మత్స్యకార రైతులు ఉన్నారో, ఆక్వా రైతులు ఉన్నారో, ఈ ఎల్నినో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, దాని నుండి రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు వహించాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: ప్రస్తుత పరిస్థితుల్లో చేపలు మరియు రొయ్యల పెంపకంలో జాగ్రత్తలు, ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె యశ్వంత్ కుమార్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం.

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: ఆయిల్ పాములో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో 6.2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలు ఆయిల్ పామ్ సాగులో అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఇటీవల సర్పిలాకార తెల్లదోమ తీవ్రత పెరగటం వల్ల ఈ పంట దిగుబడిపై ప్రభావం పడుతోంది. సర్పిలాకార తెల్లదోమ ఒక పెరుగుతున్న ముప్పుగా మారుతోంది. ప్రపంచీకరణ, వాణిజ్య కార్యకలాపాల పెరుగుదలతో దేశాల మధ్య ఉన్న భౌగోళిక అడ్డంకులు తగ్గిపోయాయి. దీని ఫలితంగా ఒక ప్రాంతానికి చెందిన కీటకాలు ఇతర ప్రాంతాలకు సులభంగా ప్రవేశించి రైతులకు భారీ ఆర్థిక నష్టాలను కలుగజేస్తున్నాయి. అటువంటి ముఖ్యమైన కీలకాలలో సర్పిలాకార తెల్లదోమ ఒకటి. ఇది భారతదేశంలో 2016లో తమిళనాడులో మొట్టమొదట గుర్తించబడింది. తరువాత దేశవ్యాప్తంగా వ్యాపించి ఆయిల్ పామ్, కొబ్బరి, జామ, సీతాఫలం వంటి తోట పంటలపై తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. స్థానికేతర చీడ కావడం, సహజ శత్రువులు తక్కువగా ఉండటం వల్ల ఈ తెల్లదోమ వేగంగా విస్తరిస్తోంది. అలాగే తీవ్ర నష్టాన్ని కూడా కలుగజేస్తోంది. సర్పిలాకార తెల్లదోమ చాలా చిన్న పరిమాణంలో ఉండే కీటకం. ఈ తెల్లదోమ తల్లి పిల్ల పురుగులు ఆయిల్ పామ్ ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీలుస్తాయి. ఉత్పత్తి మందగిస్తుంది. దీనివల్ల మొక్క బలహీనమై క్రమంగా పెరుగుదల, ఉత్పత్తి మందగిస్తాయి. అదేవిధంగా ఈ కీటకం విడుదల చేసే తేనె వంటి జిగట పదార్థం కింద ఆకులపై పేరుకుని వాటిపై నల్లటి మసిమంగు శిలీంధ్రం పెరుగుతుంది. ఈ నల్లటి పొర కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తుంది. ఈ విధంగా ఈ తెల్లదోమ మొక్కను ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా నష్టపరుస్తుంది. ఈ యొక్క శిలీంధ్రానికి సహజ నియంత్రణ పరిమితులు అలాగే ప్రత్యామ్నాయ అవసరం ఎంతైనా ఉంది. సర్పిలాకార తెల్లదోమ వంటి స్థానికేతర పురుగులను నియంత్రించడం కోసం ఏ విధమైన పురుగు మందులు వాడకూడదు. పురుగు మందులు వాడటం వల్ల తోటలోని సహజంగా ఉండే మిత్ర పురుగులు చనిపోతాయి. అయితే తెల్లదోమను ఆశించే శత్రువులు అలాగే పరాన్న జీవులను గుర్తించినప్పటికీ అవి పూర్తిస్థాయిలో నియంత్రణను అందించడానికి సరిపడే సంఖ్యలో ఉండవు. అయితే నష్ట తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తెల్లదోమను నియంత్రించడం ఎంతైనా అవసరం. ఈ పరిస్థితుల్లో వాడవలసిన నియంత్రణ పద్ధతులు పర్యావరణ హితమైనదిగా అలాగే దీర్ఘకాలిక ఫలితాలు అందించేటట్లుగా ఉండాలి. ఈ తరుణంలో ICAR భారతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ పెదవేగివారు సర్పిలాకార తెల్లదోమ తీవ్రంగా వ్యాప్తి చెందిన ఆయిల్ పామ్ తోటల్లో పరిశోధనలు నిర్వహించి ఆస్పర్జిల్లస్ SP R55 అనే శక్తివంతమైన కీటక సంహార శిలీంధ్రాన్ని గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశోధనలో ఇది సర్పిలాకార తెల్లదోమను సమర్థవంతంగా నియంత్రించగల జీవ నియంత్రణ సాధనంగా నిరూపితమైంది. ఆస్పర్జిల్లస్ SP R55 శిలీంధ్రం స్థానికంగా లభించిన శాస్త్రీయ పరిష్కారం గురించి మనం చూసుకున్నట్లయితే, ఆస్పర్జిల్లస్ SP R55 శిలీంధ్రం తెల్లదోమ పిల్ల అలాగే తల్లిపురుగు దశల్లో వాటికి వేగంగా వ్యాధిని కలగజేసి వాటిని సంహరించగలదు. క్షేత్రస్థాయిలో 2 సంవత్సరాల పరిశోధనలో ఈ శిలీంధ్రం 15 రోజుల్లో 94% కంటే ఎక్కువ తెల్లదోమ నివారణను సాధించింది.
0: ఆయిల్ పామ్లో సర్పిలాకార తెల్లదోమ నివారణకు జీవ నియంత్రణ విధానం గురించి మీరింతవరకు విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: పక్షియోతో బాధక రసాయనం బేటా తూ జో అంధాధుమ్ రస్

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన మిషన్ వాత్సల్య పథకం వివరాలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
5: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయుతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాధారణంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
6: నమస్కారం సార్.
5: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
6: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022 అంటే April 1, 2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోను ఉన్న అనేక బాలల అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలుపరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
5: సార్, ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాల సంక్షేమం అంటే దాంట్లోకి ఏమేమి వస్తాయి?
6: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాల నిండినంత వరకు కూడాను బాలబాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా, లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా, సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా, లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా, లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా, లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకులోనైనా, ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలు అంటే CNCP పిల్లలుగా, చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్ధతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా ఒక తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
5: అంటే ఇక్కడ జిల్లా బాలల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది ఏమైనా చేస్తుంటారా?
6: తప్పకుండా సార్. జియో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అంటే గురుకులాలు ఉంటాయి సార్. అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్. వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్. అన్నింటిలో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాలు నిండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్, మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో. అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడా వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో. దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసము మహిళా శిక్షణక్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా CCIs సార్, అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్. సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం, లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్లకు అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
5: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలకు సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలకి ఆ పిల్లలను తీసుకుంటారా?
6: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరన్నట్లుగా ఆ కుటుంబాన్ని సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్. అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము, లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు, వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర DCP యూనిట్ అని ఉంటుంది సార్. సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు. వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని, బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులవుతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా CNCP పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ పిల్లల యొక్క విద్యా ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము ఇలాంటిది కూడాను జిల్లా బాలల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్టిక్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
5: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
6: ఒక కుటుంబ నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం కొంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబాలు అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణ క్షేమ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి.

0: పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్ ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి. ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాట్లు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన కుటుంబం లేని క్రమంలోను లేక వాళ్ళు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్ళకి అవసరమైన విద్య తదితర అవసరాలను ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ళ జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చేతులు అందజేయడం జరుగుతుంది.
1: మరి ఇదంతా చెయ్యాలనంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారీగా కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయా?
0: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిలో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను, హోమ్ ఎంక్వైరీ రిపోర్టులను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతను అందించడం జరుగుతుంది సార్.
1: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంతమందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు అందిస్తున్నారు?
0: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర నుండి అంటే 2022 April 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫాన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు ఇతర కారణాల వల్ల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫాన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము ఇప్పుడు మిషన్ వాత్సల్య నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్ళకి పీఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డి చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్ళీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో అంటే వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతూ ఉంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు మనకి మిషన్ వాత్సల్య పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4,000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరతర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారో, లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాత్సల్య నుండి ఈ స్పాన్సర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ ను అందజేయడం జరుగుతూ ఉంటుంది సార్.
1: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు అని అంటే సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది?
0: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెట్టి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతానం కావాల్సింది అని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్. అది మనకి దేశం మొత్తం కూడా సెంట్రలైజ్డ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0-6 ఇయర్స్ ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. అబోవ్ 6 ఇయర్స్ నుండి up to 18 ఇయర్స్ ఉన్న పిల్లలేమో సీసీఐలో ఉంటారు. వీళ్లలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసి అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలన్నీ కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సిపి పిల్లల సంఖ్య ఉందో వీటిని, ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశక్తిలో ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
1: ఇది అనేది రావాలి.
0: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి ములుగు. ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడాను మన బార్డర్ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సిబి అంటే ఎవరైతే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరమైన పిల్లల దేశంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు, అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడాను మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా, మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఎలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
1: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు. అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాలబాలికలకు కావచ్చు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. జగిత్యాల జిల్లా కొరట్ల మండలం వెంకటాపురం నుంచి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా వినిపించమని కోరుతున్న పాట ఇద్దరు చిత్రంలో ఉన్నికృష్ణన్, బాంబే జయశ్రీ పాడిన పాట.

శ్రోతలు 101.7 MHz పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తుల గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజనీ, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూరిరావు, కోటి, రాము, పైడితల్లి, రవికుమార్, పాపారావు, భాస్కర్రావు, పువ్వుల ఈశ్వరరావు వీరంతా వినిపించమని కోరుతున్న పాట ఘరానా మొగుడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సంగీతం MM కీరవాణి.

ధర్మాత్ముడు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల బృందం పాడిన పాట గోపీ సాహిత్యానికి సంగీతం సత్యం. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ మైడిపల్లి భాస్కంపేట నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున.

మొగుడు పెళ్ళాలు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాటు కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వీరందరి కోసం ఈ పాట.

వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు, వయసుకి వేసవి రాదు వలపుల చలిపోదు. నువ్వు కాదు కదిద్దకపోతే మరి సందే.

తెలంగాణ సంగారెడ్డి జిల్లా హత్తినూరు మండలం చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్యమ్మ వీరంతా కోరుతున్న పాట ఆపద్ బాంధవుడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రీతిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వీరంతా కోరుతున్న పాట జయం మన దేరా. ఈ చిత్రంలో కుమార్ సాను, స్వర్ణలత పాడిన పాట. గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యుద్దాలు సంఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, అన్ని వివాదాలను చర్చలు దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ నగరంలో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ 26వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, తీవ్రవాద భావజాల వ్యాప్తి, ఉగ్రవాద సురక్షిత స్థావరాలు వంటి మొత్తం వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాలన్నింటికీ పిలుపునిచ్చారు. మార్కెట్లను అనుసంధానించేవి, వాణిజ్యాన్ని సులభతరం చేసేవి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతునిస్తుందన్నారు. అయితే ఇటువంటి ప్రయత్నాలు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శిఖరాగ్ర సమావేశం అనంతరం ఎస్సీఓ వార్షికోత్సవం సందర్భంగా సభ్యదేశాల నాయకులు బిష్కెక్ ప్రకటనపై సంతకాలు చేశారు. భూమి ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలోని వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారతదేశం కరువు రహిత భారతదేశం అనే లక్ష్యాన్ని సాకారం చేయడంలో వాటర్ షెడ్ అభివృద్ది ముఖ్యమైన సాధనమన్నారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలును, క్షేత్రస్థాయిలో ఫలితాలను సాధించేలా చూడాలని రాష్టాలకు పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 పథకం కింద ఇప్పటివరకు సుమారు 53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 1000కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి తెలియజేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అస్సాం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపుచేసింది. నిజాయితీగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 5వ తేదీన తలపెట్టిన నిరసనను విరమించాలన్న కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయాన్ని ప్రభుత్వం స్వాగతించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. బీజేపీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపిన తరువాతే తాము ఆ హామీని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. యువత పురోగతి, అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జేపీ నడ్డా స్పష్టం చేస్తూ,
1: భారత్ సర్కార్ కి ఓర్ సే హమ్నే ఛాత్రో కే భవిష్య కో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శనకారీ ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే ఔర్ ఆగే ఉన్ పర్ కోయి భీ కఠోర్ కార్రవాయీ నహీ హో. హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైం. సీజేపీ కే ప్రవక్తా నే ప్రెస్ కాన్ఫరెన్స్ కర్కే 5 సితంబర్ కో ప్రస్తావిత విరోధ ప్రదర్శన్ కో వాపస్ లేనే కా జో నిర్ణయ లియా హై హమ్ ఉస్కా స్వాగత్ కర్తే హైం. సర్కార్ కే లియే యువాఓ కీ తరక్కీ ఔర్ ఉన్కా వికాస్ హీ హమారీ సబ్సే బడీ ప్రాథమికతా హై.
0: కాలం గడిచే కొద్దీ కృత్రిమ మీద ఏఐ సమాజంలో మరింతగా కలిసిపోతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక

0: కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అభ్యాసనం కోసం వారి దైనందిన కార్యకలాపాలలోనూ ఏఐను ఉపయోగిస్తున్నారని చెప్పారు. వేగవంతమైన సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలు, పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది యువ అభ్యాసకులు ఏఐని అర్థం చేసుకోవడానికి, దానిని ఆత్మవిశ్వాసంతో బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం ప్రారంభ సమావేశానికి ఆయన జర్మనీ మంత్రి కార్స్టన్ స్నైడర్తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ వాతావరణ మార్పులను తట్టుకోగల భవిష్యత్తును నిర్మించడంలో సహకారం అవసరమని స్పష్టం చేశారు. పర్యావరణ ఆశయం, ఆర్థిక అభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి. దేశ వార్షిక రక్షణ ఉత్పత్తి 2029 నాటికి 3 లక్షల కోట్లు, రక్షణ ఎగుమతులను 50,000 కోట్ల రూపాయలకు చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ తెలిపారు. న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ ఈరోజు నిర్వహించిన 2వ వార్షిక ట్రైడెంట్ లెక్చర్లో ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ ఉత్పత్తి సుమారు 178,000 కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలు, ఉత్పత్తి సామర్థ్యాలపై దేశం ఎక్కువగా ఆధారపడుతూ రక్షణ రంగం పెద్ద పరివర్తనకు సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పారు. 1947 తర్వాత తొలిసారిగా భారత్ స్వదేశీ వ్యవస్థను ఉపయోగించి ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందని, ఇది దేశ రక్షణ స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ భారత్ 7.8% జీడిపి వృద్ధిని నమోదు చేసిందని సంజయ్ సేత్ వెల్లడిస్తూ,
1: జబ్ 62 కరోడ్ ఐసే యువా ఆర్ జో ఎక్స్పర్ట్స్ బతా రే 2029 మే అభి కా జో భారత్ హై వో లగ్భగ్ 35 సాల్ కి ఇర్ద గిర్ద 62 కరోడ్ లోగ్ హై ఆర్ 2029 మే ఆధీ ఆబాదీ హమారీ లగ్భగ్ 25 సాల్ కి అగల బగల్ హోగీ. ఆపరేషన్ సింధూర్ కా జో పర్సెప్షన్ థా, అరే ఆపరేషన్ సింధూర్ హమ్నే 1947 కే బాద్ బహుత్ యుద్ధ లడే ఆర్ పహలా ఐసా రివెంజ్ థా, క్యా సబ్ తో గవా, పహలా ఐసా రివెంజ్ థా, యుద్ధ థా జో హమ్నే అప్నే ఇండిజినస్ సిస్టమ్ సే పాకిస్తాన్ కో నీ పిలా దియా. దిస్ దునియా ఇస్లీ హత్ప్రద హై.
0: నేపాల్ విషాద సమయంలో మానవతా సహాయం, సహాయక చర్యల్లో సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బీ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎస్ఎస్బీ పదవీ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన ఒక సందేశాన్ని విడుదల చేస్తూ, సంక్షోభ సమయాల్లో ఎస్ఎస్బీ తీసుకునే వేగవంతమైన, సున్నితమైన చర్యలు దాని నినాదమైన సేవ, భద్రత, సౌభ్రాతృత్వాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో మోహరించిన ప్రతి ఎస్ఎస్బీ జవాన్ దేశానికి అప్రమత్తమైన సంరక్షకుడని, విపత్తుల సమయంలో తొలి స్పందనకారుడని, భారతదేశ సద్భావనకు రాయిభారని ఆయన అభివర్ణించారు. తూర్పు మధ్య రైల్వే సమస్తిపూర్ డివిజన్ పరిధిలోని 21 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ కోసం భారతీయ రైల్వే 233 కోట్ల రూపాయలను ఆమోదించింది. ఈ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ డివిజన్ అంతటా సిగ్నలింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అమలును సులభతరం చేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఉత్తర రైల్వే పరిధిలోని మొరాదాబాద్ డివిజన్లో 712 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 కోసం రైల్వేశాఖ 170 కోట్ల రూపాయలను ఆమోదించింది. స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను అమలు చేయడం ద్వారా ఈ పనులు రైల్వే భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ అభివృద్ది పథకాలకు ఏ కులం కానీ, వర్గం కానీ దూరం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, డీ నోటిఫైడ్ గిరిజన వర్గాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠ్యాంశాలు కూడా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు సంబంధించిన నిరసనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఉగ్ర రూపం. ఈ చిత్రంలో పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం సత్యం.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం శ్రీ కాసిం సాహెబ్ బృందం వారు పాడిన జానపద గీతాలు.
1: సంకురాతిరి వచ్చినాది సంబరాలు తెచ్చినాది.

0: ఇంట్లో చుట్టా కుదురు చేతిలో ఈత పండ్లు,
1: ఇంట్లో చుట్టా కుదురు చేతిలో ఈత పండ్లు,
0: ఇంట్లో

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతల 101.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. మన ఊరి కథ ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

త్రినేత్రం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. జొన్నవిత్తుల సాహిత్యానికి సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

కయ్యాల అమ్మాయి, కలవారి అబ్బాయి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా.
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

ni da sa ni da ba ma ga ma.

శబాస్ శబాస్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సోగసు.

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునే వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హరికథ ప్రసారమవుతుంది.

పాప మరిగా గరిస నిజ గరిస

మదీయ గురుదేవులైన ఏరుకాల రామాచార్యుల వారి పాదపద్మములకు నా నమస్కారాలు సమర్పించుకుంటూ ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటూ కథను ప్రారంభిస్తున్నాను. నేటి కథ ద్రౌపదీ కళ్యాణ సత్కథ.

సభాసదుల రవినుడి.

పాంచాల దేశమునకు అధినాథుడైన ద్రుపదరాజు ఒకనాడు సకల శాస్త్ర కోవిధుడైన రాజ పౌరోహితును రప్పించి ఉచితాసనమిచ్చి కూర్చుండబెట్టి నమస్కరించి మౌనము దాల్చాడు. ద్రుపదరాజా, తమరేదో దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నారు, నన్ను పిలిపించిన కారణమేమిటో తెలుసుకోవచ్చునా? పండితోత్తమ, నాలో ఎన్నో ఆశలు అణిగి ఉన్నాయి, చెబుతాను వినండి. ఈ

అంతేగాక మా అమ్మాయికి పరిణయ సమయం ఆసన్నమైనది. నేను ఆశించిన అల్లుడు లేకపోయేగదా అని నా బాధ. ఎందుకంటే

పరాక్రమ విక్రముడు పార్థుడు వాని కోసంగ గంటిని వారిజనేత్రిని ఎట్లు పెరవారి కోసంగుతు పుత్రి.

బ్రాహ్మణోత్తమ, ధనుర్విద్యాది పండితుడు మంచి అందగాడు అయిన అర్జునునికే నా పుత్రికినిచ్చి పెళ్లి చేయాలని శపథం చేశాను. కానీ పార్థుడు లేడు. అఖిల ధర్మ స్వరూపులైన పాండవులు తల్లి సమేతంగా లక్క ఇంటిలో దగ్ధమయ్యారని లోకమే చాటుతూ ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి వేరెవరికిచ్చి పెళ్లి చేయడానికి నా మనస్సు అంగీకరించక బాధపడుతున్నాను స్వామి. ద్రుపదరాజా, శాస్త్రములలో ఉపశ్రుతి చాలా గొప్పది. ఉపశ్రుతి అనే శాస్త్రము చూచి చెబుతాను, కాస్త ఆగుము. ఉపశ్రుతి అనే శాస్త్రమును చూచి, ద్రుపదరాజా, పాండవులు మరణించలేదు, హాయిగా బ్రతికే ఉన్నారు. ద్రౌపదికి స్వయంవరమని అన్ని దేశాలకు పత్రికలు పంపండి. పాండవులు తప్పక వస్తారు, నీ శపథము నెరవేరును. వెంటనే ద్రుపదరాజు, శుభముహూర్తము నిర్ణయాచ్చి ద్రౌపది స్వయంవర పత్రికలు బ్రాహ్మణుల

0: భటుల ద్వారా అన్ని దేశాలకు అందజేశాడు. అందులో ఒక బ్రాహ్మణోత్తముడు ఏకచక్రపుర అగ్రహారమునకు వచ్చి బ్రాహ్మణ వేషములు ధరించి అగ్రహారములో నివసిస్తున్నటువంటి ఆ పాండవుల చేతికిచ్చాడు ఆ స్వయంవర వర్తమాన పత్రికను. ఆ విషయాన్ని తెలుసుకుని ధర్మపరులైన పాండవులు మారువేషములో ఉన్నారు గనుక వెంటనే వారి తల్లిని వెంటదీసుకుని,
1: పాండునందనులు మాతృ సఖితులై పాంచాల నగరమునకు, పాండునందనులు మాతృ సఖితులై పాంచ

పాండవులు తల్లి సమేతంగా ఏకచక్రపుర అగ్రహారము వదలి స్వయంవరమునకు బయలుదేరి ఘోరారణ్యములో కొండలు గుట్టలు దాటుకుని నడక సాగిస్తుండగా దారి మధ్యలో వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవులు భక్తితో వ్యాసుని పూజించారు. నాయనలారా, పోయి రెండు పాంచాల నగరమున బోరి సుఖంబులు గలుగు, పోయి రెండు నాయనలార పరాత్వరు కృప చేసక

పాండునందనులారా, మీరు ధర్మానిష్ట గరిష్ఠులు గనుక పాంచాల నగరమునకు మీరు చేరిన వెంటనే భగవానుడైన శ్రీకృష్ణుని దయవలన మీకు కళ్యాణమగుగాక అని ఆశీర్వదించి వ్యాసుడు వెళ్లిపోయాడు. పాండవులు అర్ధరాత్రిలో కూడా ప్రయాణము చేయుచుండగా అంగారపర్ణుడనే గంధర్వుడు సతీ సమేతుడై జలక్రీడలు ఆడవచ్చి పాండవుల రాకను గమనించి ఉగ్రుడై కళ్ళెర్ర చేసి ఓరి గర్వాంధులైన మానవులారా, ఎవరా

నూను గంగా తీరంబులు నాయవు ఏగవ్ వీరభోజ్యమీ పుణ్యభూమిగా కుబేర సకుండనంగార పన్నుడను ఎవరా ఎవరా ఎవరా వచ్చునది వచ్చునది వచ్చునది ఓరి మానవాధములారా, ఎవరురా మీరు? ఈ అర్ధరాత్రి వేళ ఎంత నిర్భయముగా సంచరిస్తున్నారు! అర్ధరాత్రి వేళ దివిజ యక్ష గంధర్వ రాక్షసులు సంహరించు వారికి యోగ్యమైనటువంటి సమయమని తెలియదా? లేక ప్రాణములపై ఆశ వదిలి వచ్చారా? ఈ భగీరథి పుణ్యభూములలో జలక్రీడలాడుటకు గాని విలాసయాత్రలు సాగించుటకు గాని ఈ అంగారపర్ణుడైన నాకు మాత్రమే అధికారం ఉన్నది. ప్రాణములపైన ఆశ కలిగిన వెంటనే ఈ వనభూమి వదిలి వెళ్లిపోండి. పార్థుడు కోపావేశ పరుడై తన చేతొక రవి గిరగిరందిప్పికొనుచువానిపై దుమ్మికి తన చేతొక రవి గిరగిరందిప్పువనిచువానిపై దుమ్మికి అనలోత్రమ్మున వాని రథము గొల్చిన

నేలపడలాగి ధర్మరాజు సాన్నిధ్యం మునకును రాగా. అర్జునుడు తన చేతనున్న కొరవిని గిరగిరమని త్రిప్పి అంగార పర్ణునిపై దుమికి సమరము సాగించి ఆగ్నేయాస్త్రము చేత వాని రథమును కాల్చి అంగార పర్ణుని కొప్పుబట్టుకుని ఈడ్చుకుని వచ్చి ధర్మరాజు పాదాల పైన పడవేశాడు. అంగార పర్ణుని భార్య కుంభీనసి తన భర్త దుస్థితిని చూచి కంట తడిబెట్టి ధర్మరాజు పాదాలపై పడి

కుంభీనసి హస్తములు జోడించి, మహానుభావ, నా భర్త మీ ఎడల తెలియక చేసిన తప్పును మన్నించి నాకు పతిభిక్షను ప్రసాదించమని వేడుకున్నది. ధర్మరాజు కుంభీనసి మాటలు విని అంగారపర్ణునికి బాగా బుద్ధి చెప్పి విడిచిపెట్టమన్నాడు అర్జునునితో. అన్నమాట పాలించాడు పార్థుడు. బుద్ధి తెచ్చుకున్నటువంటి అంగారపర్ణుడు అర్జునుని పాదాల పైనబడి కరు

మహావీర, నీవు నాలో ఉన్న గర్వమణచేయి కన్నులు తెరపించావు. ఈనాటి నుండి మనం ప్రాణస్నేహితులుగా ఉందాము. ఇది మొదలుకొని నా పేరు చిత్రరథుడు అని పేరు మార్చుకుంటున్నాను. అంతేకాదు, మన స్నేహమునకు చిహ్నంగా నీ వద్ద ఉన్న పావకాస్త్రమును నాకిచ్చి నా వద్ద నున్నటువంటి కామాశ్వములను మీరు తీసుకొనుడు. పార్థుడు పావకాస్త్రాన్ని చిత్రరథునకిచ్చి నీ అశ్వములు నాకు కావలసినప్పుడు తీసుకుంటాను. మరి నా పేరుకు బదులుగా నేను పేరు మార్చుకున్నాను గనుక మరి మన స్నేహం కలకాలం ఉండాలంటే మరి కామాశ్వములను వద్దన్నావు గనుక దౌమ్యుల వారు అనే బ్రాహ్మణోత్తముణ్ణి నా పేరు ఉండేటట్లుగా మీ వెంట పంపుతున్నాను. మంచిది నాయన అని చిత్రరథుడు వెళ్లిపోగా ఆ దౌమ్యుల వారిని వెంట తీసుకుని ఆ రాత్రి అచ్చటిని నిద్రించి మరునాడు దౌమ్యుల వారితో పాటు పాండవులు కుంతీ సమేతులై కౌంపీళ్య నగరమునకు పోచుండా మార్గమధ్యమున ద్రౌపది స్వయంవరమునకు వెళుతున్న రాజాది లాజులందరూ బ్రాహ్మణ బృందములను చూస్తూ సాయం సమయానికి పాంచాల నగర దరిదాపులకు చేరుతూ ఆ నగరములో ఆ వినపడుతున్నటువంటి

నారాయణ ద్రుపదుడు కొనకెట్లు పరిణమి నారాయణ ద్రుపదుడు కొనకెట్లు పరిణమి విని పిలుచు చున్నదే పాంచాల నగరము చేరి నివసించడానికి చోటు దొరకక తుదకొక్క కుంభకారుని గృహమందు నివాసం ఏర్పరచుకున్నారు. ద్రుపదరాజు దృష్టద్యుమ్నుడు నిలబడి స్వయంవర సభామంటపంలోనికి వచ్చిన దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని భూరిశ్రవ సోమదత్తాదులను ఒక్కచోట కూర్చుండబెట్టారు. ఇంకొక చోట శ్రీకృష్ణ బలరామ కృతవర్మ శల్య సాత్యకాదులను కూర్చుండబెట్టారు. మరి ఒక చోట శిశుపాల సైంధవ జరాసంధ భగదత్త పౌండ్రక వాసుదేవులను కూర్చోబెట్టారు. ఒక్కచోట వేద వేదాంగ ఇతిహాస మహాబ్రాహ్మణోత్తములైనటువంటి పండితులను కూర్చోబెట్టారు. అదే సమయమున పాండవులు చక్కగా బ్రాహ్మణ వేషమును దిద్దుకొని ఆ సభామంటపమునకు వచ్చి బ్రాహ్మణులు కూర్చున్నటువంటి వారి మధ్య భాగంలో కూర్చున్నారు పాండవులు. ఈ లోపల సర్వాలంకార శోభాయమానమై విరాజిల్లుతున్నటువంటి ఆ స్వయంవర మంటపంలోనికి ద్రౌపదిని చక్కగా అలంకరించుకొని చెలికెత్తెలంతా కూడా తీసుకుని వచ్చి ఆ సిగ్గుతెరల చాటున కూర్చుండబెట్టారామెను.

కర్ణుడు ద్రౌపది అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. దుర్యోధనుడు మీసము దిప్పుతూ మీసాన్ని సవరించుకుంటున్నాడు. దుశ్శాసనుడు పళ్ళికలిస్తున్నాడు. జరాసంధుడు చంకలు కొడుతున్నాడు. అట్టి సమయంలో ద్రుపదుడు సభామధ్యములో నిలబడి

పెట్టి తోయజాచి నిల్గొనుడు మీయు శక్తులిద్దరిని చూపెట్టి ప్రక్కనే ఉన్న విల్లును చేపట్టి బాణములు సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు ప్రతిబింబాన్ని పైకి చూడకుండా పైనున్న మత్స్యయంత్రాన్ని ఎవరైతే క్రింద పడగొట్టగలుగుతారో వారు నా కుమార్తె ద్రౌపదిని చేబట్టవచ్చునని చెప్పి గంటను మ్రోగించమని కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చునని ఆజ్ఞాపించాడు ద్రుపదరాజు. వెంటనే రాకుమారులందరూ తామే ద్రౌపదిని దక్కించుకోవాలని ఆశపడి కొంతమంది రాకుమారులు బాణములు సంధించగా గురి తప్పి ప్రక్కకు పోవా సిగ్గుతో తల వంచుకొని పోవువారు కొందరు ఆకాశములో తిరుగుతున్న యంత్రాన్ని భూమిని చూచి కొట్టడం అసాధ్యమని కొందరు మేము పెళ్లి

చూద్దామని వచ్చామని కొందరు, కర్ణుని ముందు మనమెంత అనువారు కొందరు, రాజులందరినీ అవమానించడానికే ఈ ద్రుపదుడు ఈ పని చేశాడు కాని యంత్రాన్ని భేదించడం సాధ్యము కాని పని అని కొందరు, ద్రౌపదికి మగడు దొరకడు కాని ద్రుపదుడీమెను దేవతా మందిరములో పెట్టి పూజించవలసిందే అనువారు కొందరు. ఇంతలో శిశుపాలుడు లేచి యంత్రమును కొట్టగా ఉద్దిగింజంత మేర ప్రమాణము తప్పిపోయినది. జరాసంధునికి గోధుమ గింజంత ప్రమాణములో తప్పిపోయినది. శల్యునికి పెసరు గింజంత మాత్రమున గురి తప్పింది. కర్ణునికి రోమమాత్రమున గురి తప్పినది. తక్కిన రాజులందరూ చల్లబడిపోయారు. ద్రుపదుడు మరలా పైకి లేచి లేరా రణవి.

ఈ సభలో సమావేశమైన రాకుమారులలో ఎవరో ఒక్కరు మత్స్యంత్రాన్ని భేదించి ద్రౌపదిని పరిణయమాడుతారని ఆశించాను, కాని అందరూ అసమర్థులైనారని ఇప్పుడు అనుకుంటున్నాను. నా కుమార్తెను బ్రహ్మచారిగా ఉంచుతారని అనుకోలేదు. మీసమున్న విలుకాడెవడైనా సరే ముందుకు రమ్మన్నాడు ద్రుపదుడు. భీముడు కోపముతో పైకి లేచాడు. అర్జునుడు భీముని శాంతపరుస్తూ ఉండగా శ్రీకృష్ణుడు పార్థుని గమనించాడు. ఈ లోపల బలరాముడు వాసుదేవుని గాంచి, కృష్ణ చూచు.

కృష్ణ, ద్రుపదుడు నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుట నీకొక లెక్కయా? వెంటనే యంత్రాన్ని భేదించి ద్రౌపదిని చేపట్టు అన్నా. అమంగళము శాంతించుగాక. మత్స్యయంత్రాన్ని తెగ నరుకుటకు వేరే ఒక్కడొచ్చి ఎప్పుడు

చనిపోయిరి లెక్క ఇంతయిందని జనులాడుకొనుట మాట ఏగా చనిపోయిరి లెక్క ఇంతయిందని

0: అన్నా, పాండవులు లక్క ఇంటిలో దగ్ధమైపోయారని ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. వారు చావలేదు. తల్లి సమేతంగా బ్రతికి బయటపడి బ్రాహ్మణ వేషధారులై, అదిగో బ్రాహ్మణుల మధ్యలో ఆ పాండవులు ఐదుగురు కూర్చొని ఉన్నారు. గమనించు.
1: ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, ధీరులకు క్షత్రియులకు కన్నీరుగారా, మించి పాంచాలి

జయ పుండరీక వరద గోవింద. అన్నయ్య, మన అర్జునుడు నిమిషమాత్రములో మత్స్యయంత్రాన్ని భేదించి ద్రుపదరాజు కోరిక తీర్చును, కాస్త ఓపిక పట్టుమన్నయ్య. అంతలో బ్రాహ్మణుల మధ్యలో నుండి అర్జునుడు పైకి లేచి ధర్మరాజు వద్ద సెలవంది. యంత్రము కడకేగుచుండా చూచినటువంటి అంతఃపుర కాంతలు

పరికెరుక క్షత్రియులంచో మిసాలు పెంచిరే కానీ రాజులా వీరు ఉత్తరాజులే సుమే ప్రాయమెంతైన శబాసు ఈతని సాహసము.

0: సత్తులారా, ఈ అందగాడు మత్స్యంత్రాన్ని కొట్టినా సరే కొట్టకపోయినా సరే ద్రౌపదికి మాత్రం తగిన మగుడే అన్నారు కొందరు కాంతలు. మేము రాజులమని పెద్ద పెద్ద మీసాలు పెంచారే కాని వీరు రాజులు కాదు, ఉత్తరాజులే. మొత్తానికి ఈతని సాహసము క్షత్రియకుల గౌరవమును నిలిపేటట్లున్నది అని అంతఃపుర కాంతలందరూ కూడా గుసగుసా మాట్లాడుకుంటున్నంతలో పరమభక్తుడైనటువంటి అర్జునుడు, సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒక్కసారి ఎవ్వరికీ తెలియకుండగా ధ్యానం చేసుకుంటున్నాడు.
1: సరసాబ్జపాల కాలాతీత విఖ్యాత.

స్వర్ నాదా కుల దీప స్వీకృత నాదా కుల దీప స్వీకృత యాదవ కుల మురళీ

గమదని సదని మదని సా గసని దని సని ద మగమదని సని ద మదని ద మగమ సగమదని సా మజవర గమదని సదని మదని సా గసని దని సని ద సందిద మని నీ ద మగ సగ మదని సా మజవర గమదని సదని మదని సా నిస ని ద ని సని ద మగమదని సా గమగ సని ద ని సని ద గమద నిసని దని సని ద మగ మద మగ మగ మదని సని ద గమ సాని ని సదని ని సమదని ని సగ మదని సగ మగ సని ని సదని మమద సగమ ని సమగ దమని దని సద

సమదని సగమదని సగమగ సని నిదని మమ సగమదని సని దమదని దమ్మ గమ సగమ్మదని సని దమదని దమ్మ గమ సగమ్మదని సని దమదని దమ్మ సగమ్మదని సామజవర గమదని సదని మదని స నిస నిధని సని దమాధ నిస సని

సాగమదా నిజ సానిద సానిద మగ సాని

శాబాష్ అని స్వామిని వేడుకొని రాజులందరూ ఆశ్చర్యపడేటట్లుగా విల్లు మోపెట్టి శరము సంతించి విడిచిన యంత్రము దాకి పిల్లు మోపెట్టి శరము సంతించి పిల్లుమని విరిగి పడినామెంతకు బీతిల్లి చెవి సోకి బాణము సంధించి తైల పాత్రలో కనపడుతున్న మత్స్యయంత్రపు బింబమును చూచి కొట్టగా పైన రైలాడుతున్న మత్స్యయంత్రము విరిగి నేలపడింది. రాజలోకమెల్ల దిగ్భ్రమము చెంది సిగ్గుపడి తలలు క్రింది కొంచుకున్నారు. ద్రౌపది మెల్లమెల్లగా అడుగులు విడి అర్జునుని మెడయందు పూలదండను అలంకరించినది. జాయ్ పుండరీకవనద గోవింద్. దుశ్శాసనుడు ఆశ్చర్యపడి అన్నా సుయోధన, కర్ణుడంతటి వానికే మత్స్యయంత్రము కొట్టే శక్యము గాని ఈ యంత్రాన్ని ఈ అర్భకుడు అవలీలగా భేదించగదా? ఇంతకీ అసలు ఈ ద్రుపదుడు చేసిన పని ఇలా ఉన్నది. అంచేత మనం అందరం వెళ్లి ఆ ద్రుపదుని తప్పకుండా నిలదీయాలి. ఎప్పుడైతే ఆ ద్రుపదుని వీళ్ళందరూ దుర్యోధనాదులు నిలదీశారో ద్రుపదుడు బాధపడుతూ పొండవ మధ్యమునకు కన్నెనీయ కొండాడి తుదత్తుట్ట తుదకు పండి

నేనే బాధపడుతూ ఉన్నాను. నాపైకి మీరందరూ ఇలా ఒక్కమ్మడిగా వస్తే నేనేమి చెయ్యుట అనునంతలో అర్జునుడు అడ్డుపడి, ఏమిటయ్యా మీరిలా మాట్లాడుతున్నారు? యంత్రమును కొట్టిన వాడికే పిల్లనిస్తానని ముందుగానే చెప్పాడు కదా, మరి అలాంటప్పుడు మీరెందుకిలా ఆ రాజును ఇలా నిలదీస్తున్నారెందుకు అనునంతలో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, శిశుపాల, జరాసంధాది రాజులందరూ కూడా ఒక్క పెట్టును లేచి ఆ అర్జునుని మాటలు కూడా లెక్క చేయకుండా కెళ్ళెర్ర చేసి, ఓయి ద్రుపద పేద

స్వయంవరమునకు వచ్చిన రాజాది రాజులందరినీ అవమానించడమే గాని నిండిన సభలో మా అందరి సమక్షంలో భిక్షమెత్తి జీవించు బాపనయ్యకు నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయనించి మమ్ములందరిని అవమానించపరచనించితివా. బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావం ఉన్నట్లయితే

ఓ ఏ ద్రుపదా, బ్రాహ్మణుల మీద నీకంత భక్తిభావముంటే కడుపు నిండా భోజనం పెట్టు, దుశ్యాల వల్ల కప్పి వారిని సన్మానించు, ధనధాన్య సంపదలు అగ్రహారములిచ్చుకో. అంతేగాని ఛీ మూర్ఖుడా, రాజులలో ఎవరికో ఒక్కరికి నీ కూతుర్నిచ్చే పరిణయము చెయ్యకున్నా నీ ప్రాణములు తీస్తాను. ఇంతలో దృష్టజ్ఞుడు ముందుకొచ్చి పైకి లేచి, ఒయి కర్ణ, దుర్యోధనాదులారా, మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు ద్రౌపదిని పెళ్లాడవచ్చునని స్వయంవరాన్ని ప్రకటించాము, కానీ రాజులు మాత్రమే ద్రౌపదిని పెళ్లాడలవలయునని మేము ప్రకటించలేదు. ఇంత పౌరుషమున్నవారు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని మీరే చేపెట్టవచ్చును కదా. అసలు కర్ణ, నువ్వు ముందుకొచ్చావే, నువ్వు రాజువా, నీకెందుకింత పౌరుషము? నోరు మూసుకొని వచ్చిన దారి పట్టుము. సూతనందనా, తెలిసి కూడా తెలియనట్లు మాట్లాడుతున్నావు, వాగుతున్నావు, మంచిది కాదు. నీకు మత్స్యయంత్రాన్ని కొట్టినవాడే ద్రౌపదిని పెళ్లాడవలయును గదా స్వయంవర నిర్ణయం. ఇచ్చట కులగోత్రాలను విమర్శించుటకు ఎవరికీ అధికారం లేదు. బ్రాహ్మణుడు నాలుగు వర్ణముల వారిని వివాహమాడుట అది పద్ధతి, ద్రౌపదుని తప్పేమున్నది? బ్రాహ్మణుడు

యంత్రాన్ని కొట్టాడు, ద్రౌపదిని చేపట్టాడు, ఇకనైనా వాగుడు చాలించు సూతనందన. ఇలా అనేకమైనటువంటి దుర్యోధనాదులందరూ కూడా చేతగానటువంటి మాటలు మాట్లాడుతున్నంతలో గోపాలుడా మాట విని, ధర్మాధర్మములు మాకు తెలుసును, ఎందుకిలా సాంప్రదాయాన్ని వదిలి మాట్లాడుతున్నారు, తెలిసి కూడా ఇలా మాట్లాడుట మంచిది కాదు అని ఆ కృష్ణుడు కూడా చెబుతున్నంతలో, ఏమిటి బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టినంత మాత్రమున ఈ రాజులందరూ ఇంత గొడవ చేస్తున్నారు అని ఒక్కమారు బ్రాహ్మణులకు కోపం వచ్చి, బ్రాహ్మణులంతా లేచారంట ఈ రాజులపైకి, లే సుబ్బావదాని సోమావదాని చూతురే.

మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ, మునిగి గంగలో సహస్ర గాయత్రి జపించవ. చూతురేమి లెమ్ము లెమ్ము సుబ్బావదాని చేతగా నివారమా సోమావద. ఆరింతట తాబెట్టు పద్యమల్లు రామశాస్త్రి, ఆరింతట తాబెట్టు మూరి పంపకం ఉజేయ మల్లు బట్లు ఈ రాత్రికి. పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులను, పోరా దీక్షితుల మన పరశురాము ముఖ్యులు. వీరుల పిలుచుకురమ్ము వీణి గోవల సజే

బ్రాహ్మణులందరూ పట్టువస్త్రములు ముడివేసి ముందున్న వారిని మోదుతున్నారు. కొందరు దర్భాసనములతోనూ చిత్రాసనములతోనూ కసిదీరా రాజులపైన విసురుతున్నారు. కొందరు ముక్కు పొడిని తీసి ఎదుట కళ్లల్లోకి విసురుతున్నారు. కొందరు అద్దములలో కనపడుతున్న ప్రతిబింబమే శత్రువుని కొని అద్దాలు పగలగొట్టి తొడపాయసాలు పెడుతున్నారు. విజృంభిస్తున్న బ్రాహ్మణులను అర్జునుడు ఓదార్చి కర్ణుని మీద తడపడగా కర్ణుడు యుద్ధము చేస్తూ, బ్రాహ్మణులు మాకు దైవ సమానులు, ఎందుకంటే వాళ్లను మేము పూజిస్తాము కాబట్టి వాళ్లతో మేము యుద్ధము చేయము. అటులన బ్రాహ్మణులు ముందు ముందు ఎంత యుద్ధము చేసినటువంటి వారో నీకు తెలియదా? ఎందుకలా మాట్లాడుతున్నావు? పైగా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా తప్పుగా ముందుకొస్తున్నావు. ఓయి సూతాదమ, నేను బ్రతికి ఉండగా ద్రౌపదరాజును తాకలేవు, ఆ ద్రౌపదిని కూడా తాకలేవు అంటూ ముందుకొచ్చి బాణములు పెళపెళారావములు కురిపిస్తున్నంతలో ఈ లోపల రాజులందరూ కూడా ముందు ముందు బ్రాహ్మణులకు తన కూతుళ్లను ఇచ్చినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మూర్ఖుడా, ఇంతకైనా రథముతోలి బ్రతికే సూతజాతికి రాజనీతి నీకేమి తెలియను అని కర్ణుని ఓడించి దుర్యోధనుని పైబడగా దుర్యోధనుడు బాణపరాక్రమానికి ఆశ్చర్యపడి తల వెంట్రుకలు విరయబోసుకొని గద కిందికి దింపుకొని పారిపోతున్నాడు. ఇంతలో అనేకమైనటువంటి ఉడుదుడుకులలో సభాస్థలి అంతా కూడా నిశ్శబ్దమైనది. అర్జునుడు రాజుల పైకకు దూకి విలువిద్యను ప్రదర్శించి దుర్యోధనునితో పాటు రాజులందరి మీద సమరము సాగించి శరీరము తూట్లు పడినట్లు రక్తము కారునట్లు మోదుచుండ పార్థుని సహాయుడైన భీముడు మంటపములో ఒక స్తంభాన్ని ఓడబెరికి రాజకుమారుల శిరముపై పెళపెళారావులను రోగించుచుండ భయపడి ఎచ్చటి వారక్కడ పలాయన మంత్రము పాటించారు. శిష్యుని దుస్థితిని గాంచి బలరాముడు నవ్వుకున్నాడు. అంతే కాదు, అనేకమైనటువంటి ఉడుదుడుకులతో పాండవులు ద్రౌపదిని తీసుకుని కుంభకారుని గృహము చేరి ముందుగా అర్జునుడు, అమ్మా ఒక్క పలమొక్కటి తెచ్చాను అని చెప్పగా, దీన్ని ఏమి చేయమందో అనగా, నాయనా పలము తెచ్చిన మీరైదుగురూ దీన్ని భుజించమని ఆ తల్లి మాట ఇచ్చింది. వెనక ఆ ద్రౌపదిని చూచి బాధపడింది. ఇంతలో శ్రీకృష్ణ బలరామ సాత్యకులు అక్కడికి అరదించారు. వారు మాట్లాడుట విని ద్రుపదరాజు దృష్టద్యుమ్నులు కూడా అక్కడికి అరదించారు. ఈ లోపల వాళ్ల మనసులో ఉన్నటువంటి అనుమాన పొరలు తొలగించడానికి అక్కడ వ్యాస భగవానుడు అక్కడికి విచ్చేసి, నాయనా మీ మనసులో ఉన్నటువంటి ఆ అనుమానము తొలగించడానికే నేను వచ్చితిని. మొదట ఈ ద్రౌపది మౌద్గల్య మహాముని భార్య ఇంద్రసేన, ఆ భర్తకు సేవ చేసి ఆ జన్మ చాలించిన పిమ్మట రెండవసారి కాశీరాజ కూతురై నల్లాకిని అనే పేరుతో ఆ మహాతల్లి ఆ జీవితంలో తండ్రి పెళ్లి ఎంతకు చెయ్యకపోగా

చివరిసారిగా భగవంతుడైనటువంటి పరమశివుని ప్రార్థించగా పరమశివుడు ప్రత్యక్షమై, అమ్మా నీకేమి వరము కావలయునని అడుగగా, పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతిందేహి పతి, అమ్మా చాలమ్మా, వచ్చే జన్మలో నీకు తప్పక నీ కోరిక తీరునుగాక అని పరమశివుడు ఆమెకు వరములిచ్చాడు. అంటే ఆ ఇంద్రసేనే, ఆ నల్లాహినే ఈ ద్రౌపది. కనుక ఈ జన్మలో పరమశివుడు చెప్పినట్లుగా ఆమెకు 5 మంది భర్తలు తప్పకుండా లభించవలసింది. ద్రుపదరాజా, నీ అనుమానం తీరినదా? ఇంకా చక్కగా ఆమెకు పెళ్లి జరిపించుము. అనునంతలో ఆనంద పరవశుడైనటువంటి ద్రుపదుడు, అందులో బ్రాహ్మణ వేషాలతో ఉన్నటువంటి పాండవులను తెలుసుకొని చాలా సంతోషించి మంచి ముహూర్తము నిర్ణయించి సర్వాంతర్యామి శ్రీకృష్ణుని ఆధ్వర్యములో కళ్యాణ మహోత్సవమును అద్భుతముగా జరిపిన ద్రుపదుడు, జై ఇందిరారమణ గోవింద. పాండవులు, ద్రుపదుడు అందరూ కూడా సర్వాంతర్యామి శ్రీకృష్ణ పరంధామునికి ఈ విధముగా మంగళహారతులిచ్చున్నారు. పవమానాసుతుడు బట్టు పాదరవిందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం ప్రకళాద నారదాది భక్తులో పొగడు చూడు రాజీవ నయన త్యాగరాజ వినూతమై నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. శ్రీరామాయ మంగళం, సీతామనోహరాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ.

0: ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నాగరత్న భాగవతారిణి గారిచే ద్రౌపదీ కళ్యాణం హరికథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి మా ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజన కార్యక్రమంలో కనకదార స్తోత్రం వింటారు. 6:30 వినదగ మాట వింటారు వ్యాఖ్యాత శ్రీమతి వై చంద్రకళ. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో బిందు సేద్యం ప్రయోజనాలు, మెట్టు సాగులో మెళకవులు వివరాలు తెలియజేస్తారు శ్రీ ఏ హేమంతరాజు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం. సంభాషిస్తున్నవారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. న్యాయ సలహాలు కార్యక్రమంలో అనంతపురం జిల్లా సాగునీటి సమస్యలు న్యాయవాది శ్రీ ఆర్ రామకుమార్ గారితో సంభాషణ. పాల్గొంటున్న వారు శ్రీ ఎస్ఎస్ సుభాన్. 8:15 ఆంగ్లం వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:30 అభిలాష. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుతున్న సినిమా పాటలు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. 10:30 వాణిజ్య ప్రకటనలు. 12:15 వాణిజ్య ప్రకటనలు. 12:30 తెలుగులో జాతీయ వార్తల ప్రసారమంతా హైదరాబాద్ కేంద్రం నుంచి. 14:00 ఆంగ్లంలోను, 14:15 హిందీలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 లేపాక్షి. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే గరుడాచలం చెంచు నాటకం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:45 బంధాలు అనుబంధాలు నాటిక. 9:30 నాటిక ప్రసారమవుతుంది. 10:00 రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటలు. ఇవి రేపటి మా ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:42. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 101.7 MHz మా ఉదయ ప్రసారంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది మీ లంకా ప్రసాద్. నమస్తే. జై హింద్.